ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్జ్పై ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 16వ తేదీ శనివారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు నిలయంలో సమయం సరిగ్గా ఉదయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. మనోజ్ఞమైన త్రివర్ణ పతాకం బృందగానం. రచన శ్రీ వై హరే రామ్మూర్తి. సంగీతం ఎన్సి కేశవ్.

దేశభక్తి గీతం వింటారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ అనంతశయనం అయ్యంగారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు గారు.
1: చతుర్విధ పురుషార్థాలు. ఈ పురుషార్థాల వలన మానవ జీవితానికి ఒక పరమార్థం ఉందని, ఎన్నో జన్మల తపఫలమే ఈ జీవితమని భారతీయుల విశ్వాసం. ఈ పరమార్థాన్ని సాధించడానికి మన ప్రాచీనులు పురుషార్థ భావన చేశారు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేవి నాలుగు పురుషార్థాలు. పురుష పదానికి స్త్రీ పురుష సమానమైన ప్రాణి అని అర్థం.

0: ప్రతి జీవి కోరుకునేది కనుక ఇది పురుషార్థం అనబడింది. ఈ నాలుగింటిని దశల వారీగా ప్రతిజీవి కూడా కోరుకుంటుంది. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. మానవుడు తన మానవత్వాన్ని నిలబెట్టుకోవాలంటే పురుషార్థాన్ని సాధించక తప్పదు. అయితే ఈ పురుషార్థం అంటే ఏమిటి, అది ఎన్ని విధాలు అనే ప్రశ్న వస్తుంది. అనర్థాన్ని పరిహరిస్తూ అర్థాన్ని పాటిస్తూ పోవడమే పురుషార్థ సాధన. ఇలాంటి పురుషార్థాలు మానవ జీవితానికి అంతా కలిసి నాలుగే నాలుగు ఉన్నాయి. ఒకటి ధర్మం, రెండు అర్థం, మూడు కామం, నాలుగు మోక్షం. చతుర్విధ పురుషార్థాలంటే ఇవే. జీవిత సర్వస్వం వీటిలోనే ఇమిడి ఉంది. ప్రతివాడు తన ధర్మాన్ని ఆచరిస్తే కానీ అర్థం అనేది లభించదు. అర్థమంటే జీవితం సుఖంగా సాగడానికి కావలసిన అన్ని వస్తువులు మరియు సౌకర్యాలు. అవి లభించిన తర్వాత మానవుడి కామం లేదా కోరికలన్నీ తీరిపోతాయి. అయితే ఎంత సాఫల్యమిలా కలిగినా జీవితంలో అనంతమైన సౌఖ్యాన్ని చూరగొనాలనే కదా మానవుడి అభిలాష. అది ధర్మార్థ కామములనే మూడింటిలోనూ మనకు కానరాదు. దానికి సంబంధించిన పురుషార్థం నాలుగవదైన మోక్షం ఒక్కటే. మోక్షం మానవుడికి నిత్యమైన సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే అది పరమ పురుషార్థమని పేర్కొనబడింది. ధర్మం, ధర్మం అనేది మొదటి పురుషార్థం. ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా నిర్వహిస్తే సమాజం చక్కగా ఉంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. ధర్మమాచరతో రాజ్ఞ సద్భిశ్చరితమాధిత వసుధ వసు సంపూర్ణ వర్ధతే భూతివర్ధిని. రాజు ప్రాచీనులాచరించిన ధర్మాన్ని తను ఆచరిస్తూ రాజ్యంలో అందరి చేత ఆచరింపజేస్తే భూమి సస్యశ్యామలమై సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మేణ హంతవ్యో మానో ధర్మ హ్రతో వ్రధీత్. ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుచేత మనం ధర్మాన్ని నాశనం చేయకూడదు. ఎవరికి వారే తమంతట తాముగా నశించిపోవాలని కోరుకోరు కదా. రెండవది అర్థం. ధర్మవిరుద్ధమైన మార్గంలో అర్థాన్ని సంపాదించకూడదు. అర్ధపురుషార్థాన్ని ప్రధానంగా పెట్టుకోకూడదు. అందుకే ధర్మానికి మోక్షానికి మధ్య అర్ధకామాలనే పురుషార్థాలను చేర్చారు. ధర్మాన్ని అతిక్రమించని అర్ధకామాలు ఎన్నటికీ హాని చేయవు. ధర్మాతిక్రమణం జరిగితే అవే ప్రతిబంధకాలు అవుతాయి. యస్యార్ధాస్తస్య మిత్రాని యస్యార్ధాస్తస్య బాంధవాః యస్యార్ధస్య పుమాన్ లోకే యస్యార్ధస్య చ పండితః. వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో ఇలా చెప్పారు, అర్ధసిద్ధి పొందిన వాడికే మిత్రులు బంధువులు చేరువవుతారు. వాడే పురుషుడిగా చలామణి అవుతాడు. వాడే పండితుడిగా గుర్తింపు పొందుతాడు. కనుక అర్ధాన్ని సంపాదించాల్సిందే, కానీ ధర్మవిరుద్ధంగా మాత్రం కాదు. మూడవది కామం. భారతీయులకు లౌకిక సుఖాలను అనుభవించడం తెలియదని కొందరు పాశ్చాత్యులు విమర్శిస్తూ ఉంటారు. అది పొరపాటు. లౌకిక జీవితాన్ని వ్యక్తిగతంగాను లే సామాజికంగాను బాగా తీర్చిదిద్దుకున్నది భారతీయులు మాత్రమే. ధర్మవిరుద్ధమైన కామాన్ని అనుభవించడానికి మన సాహిత్యం ఎప్పుడూ అడ్డు చెబుతూనే ఉంది. ధర్మవిరుద్ధమైతే పనికిరాదని చెప్పిన మాట కూడా నిజం. ధార్మికమైన కోరికలను తీర్చుకోవడానికి భారతీయ సంస్కృతి ఎప్పుడో అనుమతించింది. యదా ధర్మశ్చ భార్యాచ పరస్పర వశానుగౌ తదా ధర్మార్థకామానాం త్రయాణామపి సంగమః. యజమానికి ధర్మంతో పాటు భార్య కూడా ఎప్పుడూ వశవర్తినిగా ఉంటుందో అప్పుడు ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాలు సంగమం ఏర్పడుతుందని మహాభారతంలో వ్యాస మహర్షి అన్నారు. నాలుగో పురుషార్థం మోక్షం. ధర్మార్థకామాలనే మూడు పురుషార్థాల్లో సిద్ధిని సంపాదించినవాడు మోక్షాన్ని సంపాదించడానికి అర్హుడవుతాడు. భారతీయ జీవన విధానానికి అంతిమ లక్ష్యం మోక్షమే. దుర్లభమైన నరజన్మ పొందినవాడు సంపాదించదగింది మోక్షమేనని భారతీయ తత్వశాస్త్రం ప్రతిపాదిస్తూ ఉంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సాంగత్యం వల్ల నిస్సంగత్వం అలవడుతుంది, అందువల్ల మోహములు తొలగిపోతాయి. దీని నుంచి నిశ్చలతత్వం తెలుస్తుంది. దానివలన మనిషి జీవన్ముక్తుడవుతాడు.
1: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు డాక్టర్ పోలా ఉమామహేశ్వరరావు గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సేద్యపు శుద్ధులు. ఈనాటి కార్యక్రమంలో వినండి, పశువుల పెంపకంలో నెలవారీ అంశాల గురించి డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు పశువుల పెంపకంలో నెలవారీ చేయవలసిన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో వ్యవసాయానికి ఏర్పడిన ప్రతి

కూల పరిస్థితుల వల్ల ఈ పశుపోషణకు ఆదరణ పెరిగింది. ప్రతి రైతు పాడి పరిశ్రమల్లో నెలవారీ చేయవలసిన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. జనవరి నెలలో డిసెంబర్ నెలలో ఈనిన దూడలకి నట్టల మందు త్రాగించాలి. పశువులు ఈనిన తర్వాత వచ్చే గర్భకోశ వ్యాధుల గురించి శ్రద్ధ ఉంచాలి. వరి కోసిన తర్వాత అంతర పంటగా జనుము పిల్లి పెసర వేసుకోవాలి. జనవరి చివరిన యూరియాతో ఊరవేసిన వరిగడ్డిని తయారు చేసుకున్నట్లయితే ఫిబ్రవరి మార్చి నెలల్లో పశువులకు

జనుము పిల్లి పెసర వేసుకోవాలి. జనవరి చివరిన యూరియాతో ఊరవేసిన వరిగడ్డిని తయారు చేసుకున్నట్లయితే ఫిబ్రవరి మార్చి నెలల్లో పశువులకు మేతగా ఉపయోగించుకోవచ్చు. ఇక ఫిబ్రవరి నెలలో పాడి పశువులకు గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. డిసెంబర్లో ఈనిన పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించాలి. నీటి వసతి ఉన్న భూముల్లో బహువార్షిక పశుగ్రాసాలు పెంచుకోవాలి. ఇక మార్చి నెలలో జనవరిలో అంతర పంటగా వేసిన జనుము కోసి వరిగడ్డితో కలిపి వాము వేసుకోవాలి. నీటి వసతి గల భూముల్లో జొన్న రకాల పశుగ్రాసాలని పెంచినట్లయితే వేసవి 2 నెలలకు సరిపడే పచ్చిమేత లభిస్తుంది. డిసెంబర్ నెలలో గర్భధారణ చేయించిన పశువులకు చూడి పరీక్షలు చేయించాలి. జనవరి మాసంలో ఈనిన పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించాలి. ఇక ఏప్రిల్ విషయానికి వస్తే దూడలకు నెలసరి నట్టల నివారణ మందు తాగించాలి. వరిగడ్డి జనుము కలిపిన పశుగ్రాసాల్ని మేపుకోవాలి. పచ్చిమేత కొరత సమయాలలో పాడి పశువులకు పాల దిగుబడి తగ్గకుండా యూరియా గడ్డి దాణా మిశ్రమాన్ని అందించాలి. అదనంగా లవణ మిశ్రమాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పాడి గేదెలకు చల్లని వాతావరణాన్ని కలుగజేయాలి. దీనివల్ల అవి ఎదకు వచ్చి వేసవిలో కూడా చూలు కట్టే అవకాశాలుంటాయి. ఇక మే నెలలో మే చివరి వారంలో పశువులకు గొంతువాపు జబ్బవాపు టీకాలు వేయించాలి. వర్షాధారపు పశుగ్రాసాల సాగుకు దుక్కి చేసి విత్తనాలను సిద్ధం చేసుకోవాలి. పాడి పశువులకు ముఖ్యంగా గేదెలకు చల్లని వాతావరణాన్ని కలుగజేయాలి. ఇక జూన్ నెల విషయానికి వస్తే దూడలకు నట్టల మందు త్రాగించాలి. గొంతువాపు జబ్బవాపు సోకే ప్రాంతాల్లో పశువులకు బూస్టర్ డోసు ఇవ్వడం మంచిది. ధాన్యపు జాతి వర్షాధారపు పశుగ్రాసాల సాగుకు విత్తనాలను చల్లుకోవాలి. లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలైన అలసంద స్టైలోహెమ్టా విత్తనాలు విత్తుకోవాలి. జూలై నెలలో చూడి పశువులు ఇంకో 10 రోజుల్లో ఈనుతున్నాయనగా వాటికి ఏలికి పాముల మందును తాగించడం మంచిది. చూడి పశువులకు లవణ మిశ్రమాలను తప్పనిసరిగా ఇవ్వాలి. వర్షాధారపు పశుగ్రాసపు విత్తనాలను విత్తుకోవాలి. ఇక ఆగస్టు నెలలో పాడి పశువులకు గాలికుంటు టీకా డోసు ఇవ్వాల్సి ఉంటుంది. దూడలకు నట్టల నివారణ మందు త్రాగించాలి. పశువులు ఈనిన తర్వాత వాటికి వచ్చే గర్భకోశ వ్యాధులు పొదుగువాపు వ్యాధుల గురించి జాగ్రత్త వహించాలి. గేదెలు ఎదకు వచ్చే సమయం మూగ ఎద గురించి జాగ్రత్త అవసరం. దోమలు జోరీగల నుంచి పశువులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సెప్టెంబర్ నెలలో గొడ్డు మోతు పశువులకు చికిత్స చేయించాలి. మేతను వృధా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి మేపుకోవాలి. కోడెలకు విత్తులు కొట్టించాలి. పుట్టిన దూడలకు జున్నుపాలు తప్పనిసరిగా తాగించాలి. మూగ ఎదలను గురించి శ్రద్ధ అవసరం ఉంటుంది. పెద్ద పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. ఇక అక్టోబర్ నెలలో పశువుల పాకల్లో వేపాకు పొగ వేసి ఈగలు దోమలు ఆశ్రయించకుండా జాగ్రత్త పడాలి. జూలై నెలలో కృత్రిమ గర్భధారణ చేసిన పశువులకు చూడి పరీక్షలు చేయించాలి. ఎద పశువులను జాగ్రత్తగా గమనించి గర్భధారణ చేయించాలి. ఇక నవంబర్ మాసంలో దూడలకు నట్టల మందు త్రాగించాలి. పొదుగువాపు గురించి పాడి పశువుల్లో జాగ్రత్త తీసుకోవాలి. బర్సీము లూసర్ను వంటి లెగ్యూమ్ జాతి పశుగ్రాసల సాగు చేపట్టాలి. పచ్చిమేతను మాగుడు నిల్వ చేసుకోవడానికి అనువైన సమయం ఇది. గొడ్డుమూతు పశువులకు పరీక్షలు చేయించాలి. ఆగస్టు నెలలో గర్భధారణ చేసిన పశువులకు చూడి పరీక్షలు చేయించాలి. ఇక డిసెంబర్ నెలలో దూడలకు ఏలిక పాముల మందులను తాగించాలి. పొదుగువాపు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. ఈనని పశువులకు గర్భకోశ వ్యాధుల గురించి చికిత్స చేయించాలి. నీటి వసతి గల భూముల్లో బహువార్షిక పశుగ్రాసల సాగు చేపట్టాలి. పచ్చిమేత పుష్కలంగా ఉన్నట్లయితే మాగుడు గడ్డి తయారు చేసుకోవచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఈనిన పశువులకు తిరిగి కృత్రిమ గర్భధారణ చేయించాలి. ఈ విధంగా రైతులు ఈ నెలవారీ కార్యక్రమాలను పాడి పశువులు చేపట్టినట్లయితే పాడి పశువులు ఆరోగ్యంగా పెరగడంతో పాటు మంచి పాల దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుందాం. మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఈ సేంద్రియ వ్యవసాయం కొత్తదేం కాదు.

0: పూర్వం మన రైతాంగం చేసింది సేంద్రీయ వ్యవసాయమే. అప్పటి రైతులు తమకు అందుబాటులో ఉన్న పశువుల ఎరువు, సేంద్రీయ వ్యర్థ పదార్థాలు, పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగించి పంటలు పండించేవారు. దిగుబడులు తక్కువైన నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం లభించేది. సేంద్రీయ వ్యవసాయంలో పాటించవలసిన అంశాలు, జాగ్రత్తలు ఏంటంటే, సహజ వనరులైన నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురి కాకుండా చూడటం, అన్ని రకాల సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించడం, పంటలను నష్టపరిచే క్రిమి కీటకాలు, తెగుళ్ళు మొదలైన వాటిపై వృక్ష సంబంధ జీవ సంబంధ పదార్థాలను ఉపయోగించి అదుపులో పెట్టడం, ప్రతి దశలో సక్రమ యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇక రాష్ట్రంలోని నేలల్లో సేంద్రీయ కర్బనం అత్యల్ప స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. దీన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సేంద్రీయ వ్యవసాయంలో దీన్ని తొలిమెట్టుగా భావించవచ్చు. సేంద్రీయ కర్బన స్థాయిని పెంచడానికి తగినంత పరిమాణంలో సేంద్రీయ ఎరువులు నేలకు అందించడమే మార్గం. ఇంత పరిమాణంలో మనకి ఎక్కడి నుంచి సేంద్రీయ ఎరువులు లభ్యమవుతాయి? సేంద్రీయ ఎరువు అనగానే మనకు గుర్తొచ్చేది పశువుల ఎరువు. పశు సంపద తగ్గిపోయిన కారణంగానే ఇది తగినంతగా లభ్యం కావడం లేదు. దీనికి ప్రత్యామ్నాయమే పచ్చిరొట్టె ఎరువులు. మిగతా అన్ని సేంద్రీయ వనరులను ఆయా ప్రాంతాల్లో అందుబాటును బట్టి వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. పచ్చి ఆకు ఎరువులు, కోడిపెంట, పందిపెంట, మేక ఎరువులు, చెరుకు మడ్డి, వర్మి కంపోస్ట్ లాంటి ఎరువులను విస్తృతంగా ఉపయోగించాలి. సేంద్రీయ వ్యవసాయం వల్ల లాభాలు ఏంటంటే, దీర్ఘకాలిక సుస్థిరత సాధించవచ్చు, ప్రకృతి వనరుల్లో సమతుల్యత క్రమేణా వస్తుంది, పర్యావరణ సమతూకం ఏర్పడుతుంది, వచ్చిన సమస్యలు ప్రకృతి పరంగా శమిసిపోతాయి. నేల పునర్నిర్మాణానికి పంట మార్పిడి, అంతర పంటలు, సేంద్రీయ ఎరువులు, అతి తక్కువ నేల దున్నటం వంటి అంశాలు తోడ్పడతాయి. పంట అవశేషాలను భూమికి చేర్చడం, నత్రజని స్థిరీకరించే పప్పుజాతి పైర్ల వల్ల భూమి సారవంతమై ఉత్పాదకత పెరుగుతుంది. జన్యు స్థాయిలో చీడపీడలను తట్టుకునే రకాలు, వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం వల్ల, పర్యావరణ స్థాయిలో సహజ పరిస్థితులు నెలకొనడం వల్ల, రసాయనాల వినియోగం లేకపోవడం వల్ల మంచి జన్యు వైవిధ్యం ఏర్పడుతుంది. విత్తన అభివృద్ధికి పరాగ సంపర్కం బాగా జరుగుతుంది.
1: మీరు ఇంతవరకు పశువుల పెంపకంలో నెలవారీ అంశాల గురించి డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన సేద్యపు సుద్దులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి నరసన్నపేట సమీపంలోని తామ్రపల్లి చేరుకోనున్నారు. అనంతరం నరసన్నపేటలో జరిగే ప్రజావేదిక సమావేశం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలు, అభివృద్ది అంశాలపై చర్చించనున్నారు. తరువాత తామ్రపల్లిలో నిర్వహించే పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది అనే అంశంపై హైదరాబాదులో ఒక

0: మీడియా సంస్థ నిన్న నిర్వహించిన కాంక్లేవ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వంలో సంక్షేమం నిరంతర ప్రక్రియలాగా, అభివృద్ది దీర్ఘకాలిక ప్రణాళికలతో కొనసాగాలని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంటును ప్రపంచస్థాయి మేధావులు, కార్పొరేట్ సంస్థల సూచనలతో రూపొందించామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మెట్రో, హైవేలు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతుల అభివృద్దితో భారీ పెట్టుబడులు ఆకర్షిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో నిన్న ఫోన్లో మాట్లాడారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ఇప్పటికే ఇథనాల్ మిశ్రమం వల్ల 110,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడంతో పాటు 500,00,000 టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గాయని వివరించారు. ఇథనాల్ వినియోగం వల్ల మొక్కజొన్న రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. గతేడాది జనవరి నుంచి ప్రతి నెలా 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని, 16 నెలలుగా సాధించిన ఫలితాల నుంచి స్ఫూర్తి పొంది మరింత కృషి చేయాలని అధికారులకు సూచించారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన నైపుణ్యాభివృద్ది కార్యక్రమాల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: స్కిల్ డెవలప్మెంట్ ని ఏ విధంగా సెంట్రల్ లో ఉన్నటువంటి స్కీమ్స్, స్టేట్ లో ఉన్నటువంటి స్కీమ్స్ ని ఉపయోగించుకొని ఇచ్చిన కెపాసిటీస్ కాకుండా అడిషనల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసి చేయాలనే దాని మీద అందరు కూర్చొని రివ్యూ చేశాం. ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ హాస్టల్ ఫెసిలిటీస్ తోటి చేయాలి. అటువంటి ట్రైనింగ్ సెంటర్ లేకపోవటం, సో వీటికి ఏ విధంగా అంటే ఇక్కడ 1-2 ఇంజనీరింగ్ కాలేజీలు క్లోజ్ అయినవి ఉన్నాయి చుట్టుపక్కల, వాటిని తోటి వర్కౌట్ చేసి వాటిని ఏమన్నా వీళ్ళకి ఇవ్వగలిగితే కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఫాస్ట్ గా చేయగలవా, ఇంకొక 9,000 చేయగలిగితే దాదాపు 17,000 మందికి పర్ ఇయర్ ఈ గుంటూరు ప్రాంతంలో చేయగలమనే ఉద్దేశంతో ఇవాళ ఫుల్ రివ్యూ మీటింగ్ తీసుకున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ అంతర్జాతీయ చిత్రలేఖన దినోత్సవం. డ్రాయింగ్డే సందర్భంగా ప్రముఖ చిత్రకారులు శ్రీ ఎన్ శ్రీధర్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది.
3: యాక్చువల్ గా ఇంటర్నేషనల్ డ్రాయింగ్ డే అనేది 2008లో ఆన్లైన్ కమ్యూనిటీ అనేది స్టార్ట్ అయింది. డ్రాయింగ్ స్పేస్ అండ్ ఆర్టిస్ట్ అరౌండ్ ద వరల్డ్ సంస్థ ద్వారా 2008లో మే 16.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు 10:30 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారు.

0: చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీల ఇళ్ల తాళాలను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పూర్తి నిబద్దతతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. త్వరలో మరో 2,000 కోట్ల రూపాయలతో వంతెనల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఒంగోలు నంద్యాల రహదారిని మహానందితో కలిపే సుమారు 8 కోట్ల వ్యయంతో నిర్మించిన 3 కిలోమీటర్ల రోడ్డును మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: చాలా రోడ్లు కూడా స్ట్రెంథనింగ్ చేయడము, అదేవిధంగా చేయడం కూడా మొత్తం రోడ్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. బ్రిడ్జీలు కూడా ఈరోజు కొత్తగా మళ్ళీ దాదాపుగా 2,000 కోట్లతో బ్రిడ్జీలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో అన్ని కూడా రెడీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాలేరు వాగు సంబంధించినటువంటి 5 కోట్లు కూడా పైప్ లైన్లు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి, కొన్ని నెమ్మదిగా ఈ యొక్క విటమిన్ రేట్లు పెరగడము, ఈ వారు సందర్భంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, ఏదేమైనా చేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతున్నాయి. వచ్చే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాల పురోగమనానికి పరిస్థితులు అనుకూలంగా మారనున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగడంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ అభివృద్దికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు, ఆ తర్వాత ఎందరో మహానుభావులు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభాన్, ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు మొదటి భాగం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. ఎనిమిది గంటల 15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి, 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కే సీను. హలో.

అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం ఈ ఉదయం 8:35. 9:30 ఏకచిత్ర గానం. ఇందులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ద ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 11:45 వాణిజ్య ప్రకటనలు. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ నుంచి ప్రసారం. 12:10 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుంచి ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి కొనసాగుతాయి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. సాయంత్రం 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు. 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు.

పద్మరాగాలు శీర్షికన 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామానుల విజయగాథలు 2వ సంచిక ఈ సాయంత్రం 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో. ఇందులో పద్మభూషణ్ శ్రీమతి అల్కా యాగ్నిక్ ప్రముఖ గాయని గురించిన వివరాలు, కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. అలాగే వంటింటి సువాసనల శీర్షికన చింత చిగురుతో రకరకాల తయారీ విధానం గురించి శ్రీమతి వి పద్మలత గారు తెలియజేస్తారు, నిర్వహణ హారిక. ఆ తర్వాత కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కె అశ్విని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ హారిక. ఇక సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ, 7:15 కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దానిమ్మ సాగు మార్కెటింగ్లో అనుభవాలు, రాప్తాడు మండలం రామినేపల్లి అభ్యుదయ రైతు శ్రీ జి మధుసూదన్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత జానపద గీతాలు, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు కూడా ప్రసారమవుతాయి. ఇక లలిత సంగీత కార్యక్రమంలో 7:45 సి వెంకటరమణ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు, భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈరోజు ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.

ఇక ఈరోజు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 ఆకాశవాణి కళాకారులు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుంచి ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం రావు బాల సరస్వతీదేవి గారు పాడిన ఓ లలిత గీతం.

రావు బాల సరస్వతీదేవి గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సిబిఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యలో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్ లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్ కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో లక్నో సూపర్ జాయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని 7 వికెట్ల తేడాతో ఓడించింది. భారత్ కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 2వ దేశమైన నెదర్లాండ్స్ కు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో కొంతసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ చేరుకున్నారు. ద హేగ్ లోని హోటల్ వద్ద ప్రవాస భారతీయులు సాంస్కృతిక సంగీత ప్రదర్శనలతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. అలాగే డచ్ సైనికులు కూడా ఆయనకు అధికారిక సైనిక వందనంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చిటెన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అక్కడ రాజు రాణిని కూడా కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల

0: ముగిసిన భారత్ యూరప్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారత యూరోపియన్ యూనియన్ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. డచ్ కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ కృత్రిమ మేధస్సు రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి మోదీ రేపు తన 5 దేశాల పర్యటనలో 3వ భాగంగా స్వీడన్కి ప్రయాణమవుతారు. అక్కడ ఆయన స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానికి భారత్ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు.
1: आपने जिस संयम करे और विजन का परिचय दिखाया यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అనేక విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలోనూ భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపైన ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్పై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 33 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన ఈ కొత్త రేట్లు ఈవేళ ప్రారంభమై రాబోయే పక్షం రోజులు పట్టమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం వాడుకునే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా నివేదికను మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ నివేదిక పూర్తిగా వస్తోమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఇలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత అనేక సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక నోటీసు జారీ చేసింది. తద్వారా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెలుగా సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని సిబిఎస్ఈ ఒక నోటీసులో పేర్కొంది. మొదటి స్థాయిలో విద్యార్థులు తాము రాసిన సమాధాన పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని సమీక్ష కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. 2వ దశలో విద్యార్థులు మార్కింగ్ విధానం ఆధారంగా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా నిర్దిష్ట సమాధానాలను రీవాల్యుయేషన్ చేయాలని కోరవచ్చు. స్కాన్ చేసిన కాపీల కోసం ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రతి సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించవలసి ఉంటుందని సిబిఎస్ఈ తెలియజేసింది. ఈ నెల 26-29 మధ్య వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్థులకి ఒక గమనిక. ఈరోజు జరిగే ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు.

0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా సుప్రీంకోర్టు అనేక పొదుపు చర్యలు ప్రకటించింది. అందులో భాగంగా మిసిలనియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పారాషర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిసిలనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేసిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపునిచ్చారు. కూచ్బీహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బసు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మాటలన్నారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూస్తే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలా చూడవచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సెమీఫైనల్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు మలేషియాకు చెందిన షట్లర్లు నూరుజుద్దీన్ గోస్టేఫీలతో తలపడనున్నారు. అంతకుముందు నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ జోడీ జపాన్కు చెందిన ప్రత్యర్థులను ఓడించారు. పీవీ సింధు, లక్ష్య సేన్తో సహా ఇతర అగ్రశ్రేణి భారత షట్లర్లు మాత్రం టోర్నమెంట్ నుండి నిష్క్రమించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జయింట్స్ జట్టు 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జయింట్స్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. ఈరోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్తో సాయంత్రం 7:30 కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. తమ 12వ తరగతి పరీక్షా ఫలితాలతో సంతృప్తి చెందిన విద్యార్థులు 2 దశల రివ్యూ జరుపుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో లక్నో సూపర్ జయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్ని నిన్న 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 12వ శ్లోకం. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ

0: फलं भवत्यत्यागिनां प्रेत्य न तु सन्यासिनां क्वचित्। అత్యాగినాం కర్మను గాని కర్మ ఫలితాన్ని గాని దేహబంధాన్ని గాని వదిలిపెట్టనట్టి వారికి, ప్రేత్య మరణించిన తరువాత, అనిష్టం ఇష్టపడని నరకలోకాది జన్మ గాని, ఇష్టం ఇష్టపడే స్వర్గలోకాది జన్మ గాని, చ మరియు మిశ్రం ఇష్టానిష్ట మిశ్రితమైన మనుష్యాది జన్మ గాని, త్రివిధం అని మూడు రకాలుగా ఉన్నటువంటి కర్మణః ఫలం కర్మఫలము భవతి కలుగుతుంది. తు దీనికి భిన్నంగా సన్యాసినాం సర్వకర్మ సన్యాసం చేసిన పరమార్థ సన్యాసులకు, క్వచిత్ నా ఎక్కడా కూడా పైవాటిలో ఏ ఒక్కటి సంభవించదు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్యాసినాం క్వచిత్. అర్జున, ఫలకామనతో విహిత కర్మలను చేసే కర్మ మార్గనిష్ఠులకు తమ ధర్మాధర్మ రూపమైన కర్మల వల్ల వారు ఇష్టపడే స్వర్గలోక నివాసమో, వారు ఇష్టపడని నరకలోక నివాసమో, అటూ ఇటూ కాని మనుష్యలోక నివాసమో ఏదో ఒకటి మరణించాక లభించి తీరుతుంది. ఫలత్యాగం చేసిన అముఖ్య సన్యాసులకు మొదట ఇష్టమైన హిరణ్య గర్భలోక నివాసం లభించి ఆ తరువాత కాలక్రమంలో శాశ్వత ముక్తి లభిస్తుంది. దేహాత్మభావన పరిత్యాగపూర్వకంగా సర్వకర్మ సన్యాసం చేసిన పరమార్థ సన్యాసులకు మాత్రం ఈ మూడింటిలో ఏ ఒక్కటి లభించదు. అంటే ఫలితాలకు అతీతమైన నిత్య ముక్తి లభిస్తుంది. ఈ విధంగా భగవానుడు ఈ శ్లోకంలో కర్మిష్ఠుల ఫలితాలను, ఫలత్యాగుల ఫలితాలను చెప్పడం మాత్రమే కాక వీరిద్దరినీ దాటిన సర్వకర్మ సన్యాసుల యొక్క ఫలం కాని ఫలాన్ని కూడా నిర్దేశించి చూపించాడు. ఇది మనం గుర్తించాల్సిన సారాంశం.
1: అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్యాసినాం క్వచిత్. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్యాసినాం క్వచిత్.
2: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. వి సాయి ప్రసాద్.
1: ముఖాన మొటిమల
2: సాయి బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సాయి బాల్,
1: నడుగుల తామరా
2: సాయి బాల్,
1: బురద పుల్లా
2: సాయి బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సాయి బాల్.
0: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు, ఆ తర్వాత ఎందరో మహానుభావుల కార్యక్రమంలో ప్రముఖ నర్తకిమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు మొదటి భాగం వింటారు వ్యాఖ్యాత శ్రీమతి జీవి మాధవి.

ఇప్పుడు వినండి సమాచార వేదిక. శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ కానుకలను నిన్న లెక్కించినట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు లెక్కింపు కొనసాగింది. భక్తులు 59 రోజుల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా 1.15 కోట్లు ఆదాయం సమకూరిందన్నారు. ఇందులో 24 గ్రాముల బంగారం, 408 గ్రాముల వెండి ఉన్నట్లు తెలిపారు. లెక్కింపును దేవాదాయ శాఖ తనిఖీ అధికారి ప్రసాద్ పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తిలో అత్యాధునిక ఫైటర్ జెట్లు తయారు కానున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్తో పాటు వివిధ డిఫెన్స్ సంస్థల ఏర్పాటుతో రాయలసీమ రక్షణ శక్తిగా అవతరిస్తుందన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ఏఎంసీఏ ప్రాజెక్టుకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. డిఫెన్స్తో పాటు ఏరోస్పేస్ రంగాల్లో పలు సంస్థలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్తున్నాం. గతంలో కియా కోసం గొల్లపల్లి నిర్మించాం. ఇప్పుడు వేలాది మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఏఎంసీఏ ఏర్పాటుతో భారీగా పెట్టుబడులు రానున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రాయలసీమకు నీరివ్వడమే కాకుండా 100 కోట్ల ప్రత్యేక ప్రణాళికతో ఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్గా మారుస్తున్నామన్నారు. ఇక్కడ లభించే ఇనుప ఖనిజం, సున్నపు రాయిని వినియోగించుకుంటామన్నారు. కడప స్టీల్ ప్లాంట్ను 2027 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు. స్టీల్, సిమెంట్ ప్లాంట్లు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు సీమ కేంద్రంగా మారనుంది. ఏపీలో డిజైన్ చేయండి అన్నారు. పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు. పేదల సొంతింటి కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిన్న ధర్మవరం పట్టణంలోని చంద్రబాబు నగర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మించిన గృహాలను లబ్ధిదారులతో కలిసి మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గంలో 15,114 గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే 7,000 గృహాల నిర్మాణం పూర్తయిందన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్లపై పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుంటే కరెంటు బిల్లుల భారం తగ్గించుకోవచ్చన్నారు. 2 కంపెనీలకు సంబంధించిన 1,161 మెట్రిక్ టన్నులు యూరియా నిన్న రైలు ద్వారా అనంతపురం జిల్లాకు వచ్చింది. ఆయా కంపెనీలకు సంబంధించి యూరియాను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అనుమతితో ఏపీ మార్క్ఫెడ్ ప్రైవేట్ డీలర్లకు కేటాయించారని అనంతపురం వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వెంకటకుమార్ తెలియజేశారు. ఎంఎఫ్ఎల్ కంపెనీకి సంబంధించి 663 మెట్రిక్ టన్నులు రాగా, ఇందులో ఏపీ మార్క్ఫెడ్కు 314 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 349 మెట్రిక్ టన్నులు కేటాయించారు. నర్మదా కంపెనీకి చెందిన 438 మెట్రిక్ టన్నుల యూరియా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని నుంచి వచ్చింది. అందులో ఏపీ మార్క్ఫెడ్కు 200, ప్రైవేట్ డీలర్లకు 298 మెట్రిక్ టన్నుల చొప్పున సరఫరా చేశామని ఏడీఏ తెలియజేశారు. ఎడారి నివారీకరణ పరిశోధనలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు డ్వామాపీడి సలీం బాషా పేర్కొన్నారు. పరిశోధకులు ప్రదీప్ కుమార్ నివేదిక సారాంశాన్ని వివరించిన సందర్భంగా పీడి మాట్లాడారు. బొమ్మనహాల్, కణేకల్లు, బెళుగుప్ప మండలాల్లో వేదవతి నదీ పరివాహక ప్రాంతాల్లో గాలి ఆధారిత ఎడారీకరణపై శాస్త్రీయ వివరాలతో పరిశోధకులు పుస్తకాన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. అనంతపురం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ, లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ రఘుబాబు బృందంగా ఏర్పడి పరిశోధన చేసినట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా ఉత్తమ బోధనా ప్రమాణాలు కలిగిన ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించే ప్రవేశాల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. నిన్న కణేకల్లులోని నేసేపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించి కొత్తగా చేరిన పిల్లలతో ఆయన ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రాల నుంచి పిల్లలు నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో 100% చేరేలా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఎంఈఓ లక్ష్మణ, భవానీ శంకర్లను ఆదేశించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న ఎస్సీ బాలికల వసతి గృహ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అందరూ సంఘటితమై ముందు

0: సాగాల్సిన అవసరం ఉందని ఏడీఆర్ఎం శివప్రసాద్ అన్నారు. డిఆర్ఎం కార్యాలయ ఆవరణంలో గుంతకల్లులో ఆయన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. పర్యావరణంపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ప్రస్తుతం భూమి వేడెక్కే పరిస్థితి ఉందన్నారు. భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న 4 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణ స్వామి తెలిపారు. ప్రధానంగా 18, 19వ తేదీల్లో మోస్తరు వర్షం కురుస్తుందన్నారు. వచ్చే 5 రోజులు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 41.4 నుంచి 41.6 డిగ్రీలుగాను, రాత్రి ఉష్ణోగ్రతలు 25.4 నుంచి 26.8 డిగ్రీలుగా నమోదయ్యే సూచన ఉందన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 65%, మధ్యాహ్నం పూట 30% నమోదవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: ఇప్పుడు వినండి.
1: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు.
2: ఈ ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో దాన్ని సాధించేందుకు తమ సర్వశక్తులను వినియోగిస్తారు. చివరకు కొందరు సాధిస్తారు, కొందరు విఫలరవుతారు. అయితే సాధించిన వారు గర్వించక నలుగురికి ఉపయోగపడేలాగా తమ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా తాము సాధించిన శక్తియుక్తులను ఇతరులకు హాని కలిగించేలాగా ఉపయోగిస్తే చివరకు తామే అధపతనం.

చెందుతారు. దూర్వాసుడు గొప్ప తపస్సంపన్నుడు, కాని అహంకారి, కోపిష్టి. ఎదుటి వ్యక్తిపై తన అభిజాత్యాన్ని చూపడానికి, తన శక్తిని కూడా ధారబోయడానికి సిద్ధమవుతాడు. చివరకు ఒకనొక సందర్భంలో తన ప్రాణం మీద కూడా తెచ్చుకుంటాడు. ఆ కథను మనం ఇప్పుడు విందాం. మనువంశానికి చెందిన రాజుల్లో అంబరీషుడు ఒకడు. ఆయన విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడు, సాధుశీలుడు. ఎంత పరాక్రమశాలో అంత శాంతచిత్తుడు. మట్టిని బంగారాన్ని సమంగా చూసేవాడు. నారాయణ ఆలయానికి

0: తో కలిసి ఒక సంవత్సరం దీక్షగా ద్వాదశి వ్రతం చేశాడు. వ్రతం పూర్తయ్యాక విప్రులను పిలిపించి భూరి దానాలిచ్చి వారికి షడ్రసోపేతంగా విందును కూడా ఇచ్చాడు. ఆ తర్వాత తాను పారాయణ చేయటానికి కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయానికి దుర్వాసుడు అంబరీషుని విడిదిగొచ్చాడు. అంబరీషుడు వెంటనే లేచి నుంచునే ఎదురుగా వెళ్లి పాదాలు కడిగి పూజించి తన ఇంట దేవతార్చన చేయవలసిందిగా ప్రార్థించాడు. దుర్వాసుడు అందుకు సరేనని ఇప్పుడే స్నానం చేసొస్తానని చెప్పి యమునా నదికి వెళ్లాడు. ఆ వెళ్లినవాడు స్నానం చేస్తూ అలాగే ఉండిపోయాడు. అంబరీషుడు నియమం ప్రకారం పారణ చేయటానికి కేవలం అరముహూర్తం మిగిలింది. అది దాటితే ద్వాదశి తిథి వెళ్లిపోతుంది. తర్వాత పారణ చేస్తే ద్వాదశి వ్రతం చెడిపోతుంది. అలా అని దుర్వాసుడు భోజనం చేయకుండా తాను చేస్తే ఇంగిలి పెట్టినట్లవుతుంది. అందుకని ఏం చేయాలో తోచక మథన పడుతూ ఉండగా విప్రులు మంచినీరు త్రాగి వ్రతాన్ని ముగించమని సలహా చెప్పారు. అంబరీషుడు అలాగే చేశాడు. కాని ఇందుకు దూర్వాసుడు ఆగ్రహించాడు. తన జటాబంధ నుంచి ఒక జటను పెరికి నేల మీద కొట్టాడు. దానిలోంచి శూలం ధరించిన ఒక కృత్య వచ్చింది. దాన్ని రాజుమీదకు పంపించాడు దూర్వాసుడు. అయితే విశ్వమయుడైన విష్ణువు కృత్యపై తన చక్రాన్ని పంపించాడు. అది కృత్యను సంహరించడమే కాకుండా దుర్వాసును కూడా చంపేందుకు వెంటబడింది. దానితో దుర్వాసుడు పరుగు లంకించుకుని దేవతలను త్రిమూర్తులను అందరినీ శరణు వేడాడు. చివరకు విష్ణు ఆదేశం ప్రకారం అంబరీషుని వద్దకు వచ్చి క్షమాపణ చెప్పి శరణు కోరాడు. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించగా చక్రం ఉపశమించింది. ఇలా తన అహంకారంతో కోపంతో దుష్ట ప్రవర్తనతో దుర్వాసుడు తనకు తానే చేడు తెచ్చుకున్నాడు.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు గారు.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు వినండి ఎందరో మహానుభావులు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు మొదటి భాగం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.

ఎందరో మహానుభావులు, కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. వ్యాఖ్యానం శ్రీమతి జైవి మాధవి. ఆమె నాట్యం ఓ అద్భుతం. నర్తించే సమయంలో ఆమె పలికించే హావభావాలు అత్యద్భుతం. కూచిపూడి నృత్యకళను శోభాయమానం చేసిన నేటి మేటి కళాకారిణి. నాట్యమే వేదంగా, జీవన నాదంగా మలుచుకున్న ధన్యురాలు. ఆమె నర్తనకు మువ్వలు సైతం మురిసిపోతాయి. కూచిపూడి నృత్య ప్రపంచంలో నేటితరం కళాకారిణిగా ఆమెను అభివర్ణిస్తారు. సృజనాత్మక ప్రక్రియల్లో ఆరితేరిన కళాకారిణి. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ఆ పాత్రకు వన్నె తెచ్చిన శాస్త్రీయ సంప్రదాయ నర్తకీమణి. ఆమె శ్రీమతి శోభానాయుడు. తరగడతాం.

ఒక స్త్రీమూర్తి సుదీర్ఘంగా కళారంగంలో కొనసాగాలంటే ఎంతో సంకల్పం, మరెంతో అంకితభావం ఉండాలి. అవి తనకు ఉన్నాయని తన ఆఖరి శ్వాస వరకు నిరూపించిన నాట్య విదూషిమణి శ్రీమతి శోభానాయుడు. కూచిపూడి నృత్యంలో గురువు శ్రీ వెంపటి చినసత్యం గారికి తగిన శిష్యురాలిగా ఎదిగిన నర్తకి శోభానాయుడు. తన 12 ఏళ్ల వయసులోనే రంగస్థలంపై అరంగేట్రం చేసిన ఆమె 5 దశాబ్దాలుగా కూచిపూడి నృత్యకళకే అంకితమయ్యారు.

నాట్యం అంటే కేవలం అభినయం మాత్రమే కాదు, జీవం ఉండాలని తన నాట్య ప్రదర్శన ద్వారా నిరూపించిన నర్తకి శిరోమణి శ్రీమతి శోభనాయుడు.

శోభానాయుడు గారు 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో కట్టా వెంకటనాయుడు, సరోజినీదేవి దంపతులకు జన్మించారు. తండ్రి ఇంజనీరుగా పనిచేసేవారు. నృత్యం, కళలు అంటే ఇష్టం ఉండేది కాదు ఆయనకు. చిన్నప్పటి నుండి నృత్యం మీద మక్కువ పెంచుకున్న కూతురు నైపుణ్యాన్ని గ్రహించిన తల్లి సరోజమ్మ ఆమెను ప్రోత్సహించారు. సరైన శిక్షణ ఇప్పిస్తే రాణించగలదు అనే నమ్మకంతో రాజమండ్రిలోని నాట్యాచారులు పిఎల్ రెడ్డిగారి వద్ద శిక్షణ ఇప్పించారు. శోభానాయుడు 9వ తరగతిలో ఉండగా మెరుగైన శిక్షణ కోసం తల్లి సరోజమ్మగారు ఆమెను తీసుకుని మద్రాసుకు వచ్చి వెంపటి చిన్నసత్యం వద్ద చేర్పించారు. కూతురు కోసం 11 ఏళ్ళు పాటుపడ్డారు ఆమె. తల్లి ఇచ్చిన ప్రోత్సాహమే శోభానాయుడుగారిని ఇంత స్థాయికి తీసుకువచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వెంపటి చినసత్యం వద్ద గురుకుల పద్ధతిలో శిక్షణ పొందారు శోభానాయుడు. తన 12 ఏళ్ల వయసులో కూచిపూడి నృత్యంలో అరంగేట్రం చేసిన ఆమె దేశం గర్వించదగిన కళాకారిణిగా ఎదిగారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో తనదైన అభినయంతో ప్రేక్షకులను మెప్పించారు.

శోభానాయుడు గారి అరంగేట్రం ప్రదర్శనను ఆద్యంతం తిలకించిన ప్రఖ్యాత నర్తకి భరతనాట్య దిగ్గజం రుక్మిణీదేవి అరండేల్ ఎంతగానో ముగ్ధులైపోయారట. సినిమాల వ్యామోహంలో పడిపోకుండా కూచిపూడి నృత్యకళకే అంకితమై కృషిని కొనసాగిస్తే నాట్యరంగానికి ఎనలేని సేవ చేయగలవు అంటూ ఆమె ఆశీర్వదించారు.

రుక్మిణీదేవి అరండేల్ సలహాను శోభానాయుడు అక్షరాలా పాటించి పూర్తిగా కూచిపూడి నృత్యానికే అంకితమయ్యారు. తన గురువు వెంపటి చినసత్యం బృందంతో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వేదికలపై లెక్కలేనన్ని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. పలు నృత్య రూపకాల్లో కీలక పాత్రలు ధరించి తన నృత్యాభినయంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. కూచిపూడి నృత్యరీతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆమె చిరస్మరణీయమైన కృషే చేశారు.

0: ఎందరో మహానుభావులు. కార్యక్రమంలో మీరు ఇంతవరకు ప్రముఖ నర్తకీమణి శ్రీమతి శోభానాయుడు గారి గురించిన వివరాలు మొదటి భాగం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో

0: స్ఫూర్తి ఉంది. వారి ప్రయాణంలో ధైర్యం ఉంది. వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: is also predicted hot and humid weather conditions over Konkan and Goa during the day. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Pramod. NEET paper leak continues to grab newspaper front page. NEET insider held for paper leak. Government says exam to be online from next year. Leads the Indian Express, while the Times of India headlines NEET retest to be held on June 21st. CBI arrests retired chemistry professor in Latur. Most papers also carry the story of petrol and diesel prices being hiked by 3 rupees a litre, even though LPG and PNG prices remain unaffected. Economic Times headlines, turmoil spills over. Mostly all papers lead with the story of Madhya Pradesh High Court holding that the Bhojshala complex in Dhar town is a temple dedicated to Goddess Saraswati and barring Muslims from offering Friday prayers. Times of India headlines, disputed Bhojshala site, a temple, declares HC. In its editorial titled When Trump and Xi Met, the Hindustan Times says that their meeting in Beijing failed to deliver any big deal. In April 2025, US President Donald Trump fired the first shots in the trade war against China and the rest of the world. Some countries quickly capitulated, but the Chinese dug in their heels and responded in kind. The paper concludes what the meeting has achieved is that the two most powerful men are talking and open to more talking. And finally, the Hindu reports monsoons to arrive 1 week earlier on the 26th of May in Keralam. And with that, it's back to you, Pramod.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. India and UAE signed slew of agreements including setting up strategic petroleum and gas reserves in India. Prime Minister Narendra Modi reaches Netherlands on second leg of his five-nation tour. Prime Minister Modi rejects media report imposing tax on foreign travel. CBSE announces window for re-evaluation of answer sheets for class 12 students. Israel and Lebanon extend ceasefire for 45 days. And in badminton, Indian men's doubles pair of Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to take on Malaysian duo in semi-finals of Thailand Open. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Palnadu Jilla Samacharalaku Vintaru Rachana శ్రీ కె శ్రీను
3: ఆకాశవాణి పల్నాడు జిల్లా సమాచార లేఖ. పల్నాడు జిల్లా అమరావతిలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ మలేరియా దినోత్సవం, వెనుకొండలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. గ్రామీణ పేదల ఆకలి తీర్చేందుకు పల్నాడు జిల్లా అమరావతిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను గత నెల 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అనంతరం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, పోల విక్రేతలు, నీటి సరఫరా ఆపరేటర్ తదితరులకు అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. వారందరికీ కూడా ముఖ్యమంత్రే టోకెన్లు తీసుకున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేటలోని జిల్లా ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి, జిల్లా మలేరియా శాఖ అధికారి షేక్ నజీర్ ఆధ్వర్యంలో గత నెల 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి మాట్లాడుతూ 2030 నాటికి మన దేశం కూడా మలేరియా నిర్మూలన దిశగా అందరం పనిచేస్తామని అన్నారు. దానికి ప్రజలు సహకరించి మలేరియా వ్యాధి నిర్మూలన దిశలో సహకరించవలసిందిగా ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరు పరిసరాలు, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, దోమల తెరలు వాడడం, జ్వరం వచ్చిన వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరారు. జిల్లా మలేరియా అధికారి నజీర్ మాట్లాడుతూ అందరూ దోమల తెరలు వాడడం, డోర్ మాస్టర్లు ఏర్పాటు చేయడం, పిల్లలకు ఫుల్ డ్రెస్ వేయడం, వేపాకు పొగలాంటివి వాడి దోమలు కుట్టకుండా చూసుకోవచ్చునని ఆయన తెలిపారు. వినుకొండలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 1వ తేదీన పట్టణంలోని 5 కోట్లతో నిర్మితమవుతున్న 3311 కేవీ సబ్స్టేషన్ విటంరాజపల్లి కాలనీలో పీఎం సూర్యగర్ పథకం కింద మంజూరైన సోలార్ ప్యానల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల్లో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాలకు లో వోల్టేజ్ సమస్యలు ఉండవని, 2 కిలోవాట్ల వరకు ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మేర ఉచిత పీఎం సూర్యగారు సోలార్ కనెక్షన్లు అందిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం 6 లక్షల కనెక్షన్లు 3 నెలల్లో పూర్తి చేశామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. కరెంటు బిల్లులు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో అమరావతి రాజు వాసిరెడ్డి వెంకటాద్రి

0: నాయుడు 266వ జయంతిని గత నెల 27వ తేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలతో జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో జిల్లా అధికారులందరూ పాల్గొని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాజా వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తర వారసుడు అమరావతి సంస్థానం ఫౌండర్ ట్రస్టీ శ్రీమంత్ రాజా వాసిరెడ్డి సుధా స్వరూప్ మన్నే సుల్తాన్ బహదూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 266వ జయంతిని రాష్ట్ర పండుగ గుర్తింపునకు కృషి చేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాజావారు చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు ప్రముఖులు మాట్లాడుతూ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన ధార్మికత అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు దర్శనికమని కొనియాడారు. మాచర్లలో 25 కోట్లతో కేంద్రీయ విద్యాలయ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్లు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే చోలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. మాచర్లలోని సాగర్ రోడ్డు నందు 4.56 ఎకరాలను విద్యాలయానికి ప్రభుత్వం కేటాయించిందని, ఆ స్థలాన్ని గత నెల 19వ తేదీన పరిశీలించిన ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భవన నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ బాలరుణ పాఠశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభిస్తామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 1000 కోట్లతో టెక్స్టైల్ పార్క్ నిర్మించినట్లు తెలిపారు. 800 కోట్లతో జల్ జీవన్ మిషన్ పైప్ లైన్ పనులు ప్రారంభించామన్నారు. వరకపూడిశాల ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో పూర్తిస్థాయి అనుమతులు వస్తాయన్నారు. అనంతరం పట్టణంలో చిరు వ్యాపారులకు తోపుడు పనులను అందజేస్తామని ఎంపీ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ నాణ్యత హామీ గుర్తింపు లభించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఎన్క్యూఏఎస్ బృంద సభ్యులు డాక్టర్ రాజంబాల్, డాక్టర్ పనిభూషణ్ గత నెల 27-28 తేదీల్లో ఆరోగ్య కేంద్రం సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యం, ప్రసూతి సేవలు, ల్యాబ్ పనితీరు, స్టాఫ్ నర్స్ సేవలు, పరిపాలన విధానాన్ని పరిశీలించారు. జాతీయ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పిహెచ్సి పనిచేస్తున్నట్లు గుర్తించి 3 ఏళ్ల కాలానికి ఎన్క్యూఏఎస్ ధృవపత్రం మంజూరు చేశారు. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255533, మరో నెంబర్ 2968890, ఎస్టీడి కోడ్ 08554. మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు, కార్యక్రమానికి ఎంతో ఆతృతగా కాల్ చేస్తున్నట్లుంది. మరి మొదటి కాలర్ ఎవరు చూద్దాం. హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
3: గుడ్ మార్నింగ్.
2: వెరీ గుడ్ మార్నింగ్. ఎవరండి మీ పేరు?
3: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తల్లిపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి సార్.
2: పూతలపట్టు?
3: అవును సార్.
2: నరేందర్ రెడ్డి గారు
3: బాగున్నారు సార్?
2: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట విందాం
3: సార్? ముద్దుల మేనల్లుడు.
2: ముద్దుల మేనల్లుడు?
3: అవును సార్. ముత్యాల పందిరిలో అనే పాట కావాలి సార్.
2: ముత్యాల పందిరిలో అనే పాటనా?
3: బాగున్నారు సార్?
2: బాగున్నామండి. ఏం చేస్తున్నారు
3: సార్? వ్యవసాయం చేస్తున్నాం సార్. ప్రస్తుతానికి అయితే బయట దగ్గర ఉన్నాం సార్.
2: అవునా? ఓకే ఓకే. మామిడి చెట్టు, మామిడికాయలు కాసినాయా బాగా?
3: కాసినాయి సార్. ఇంకొక 20 డేస్ పోతే మాగుతాయి సార్.
2: ఇంకా 20 డేసా? మే కూడా అయిపోయింది.
3: అంటే ఇప్పుడు కొన్ని కాయలు వాళ్ళు బలవంతంగా మాగు పెడుతున్నారు సార్, దానివల్ల మాగుండాయి. మా బాగు స్వచ్ఛంగా మాగాలంటే ఇంకా 20 డేస్ పోవాలి సార్.
2: అవునులేండి. ఓకే ఓకే. ఓకే నరేందర్ రెడ్డి గారు, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
3: ధన్యవాదాలు సార్.
2: ఓకేనండి, కాల్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు.

అండి బబ్లీ ఏమండి బబ్లీ అండి బబ్లీ అదే అండి బబ్లీ అండి బబ్లూ అబ్బా వరంగల్ నుండి ఇంకోటి అండి నేను చాలా హర్ట్ అవుతుంటాను అండి మీ అనంతపురం వాళ్ళు నా కాల్ తీసుకోరు ఎందుకండి నేను తెలంగాణ తెలంగాణ అబ్బాయి కదా మరి తెలంగాణ కాల్స్ రావా మరి ఎందుకండి నెక్స్ట్ లాస్ట్ టైం కూడా చేశాను కలవలేదు సరే సరే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అయితే నాకు జర్నీ సినిమా నుంచి మేఘమ నీలి మేఘమ సాంగ్ వేయండి జర్నీ జర్నీ సినిమాలో అండి డిగ్రీ అయిపోయిందండి అయితే నాకు జర్నీ సినిమా నుంచి మేఘమ నీలి మేఘమ జర్నీ అండి చాలా సంవత్సరాలు అయిపోయింది కాలే ఇంకా ఏమనుకున్నాను చేయలేదు చేస్తాను చేస్తాను వింటుంటాను అంటే మీ కార్యక్రమం అంటే నాకు అంటే మామూలుగా ఇప్పుడు హలో బాగున్నారా ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి కదా సాయంత్రం పొద్దున్న పూట కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ ఇంకా వేరేవి కూడా నేను వింటుంటాను నాకు ఐడియా లేదు అంటే మాకు ఎట్లా ఉందంటే మాకు నెట్ ఉందండి అంటే వైఫై కనెక్షన్ లో ఉంటుంది కదా మాకు అందులో పెట్టితే వస్తుంది నెట్ ఉంది కదా అట్లా అండి అదే అండి ఓకే ఓకే ఓకే ఓకే

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
2: హలో.
1: హలో,
2: నమస్కారం అండి. సాయి ప్రసాద్ గారు.
1: పోలేరే గారు, మీకు కూడా నమస్కారం, శుభోదయం.
2: చాలా రోజులు ఫిబ్రవరి ఎప్పుడు నీతో మాట్లాడింది. అదే
1: అవును, చాలా రోజులు అయింది. కరెక్ట్, మీరు చేసి
2: మనము కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలంటే పాత శ్రోతలు కొంచెం విరామం పాటిస్తే కొత్త వాళ్ళు వస్తారు.
1: అవును పోలేరే గారు, కరెక్ట్ గా చెప్పారు.
2: చేతిలో అనంతపురం కీలు బొమ్మ అయ్యేది నాకు కానీ నచ్చదు. ఎందుకంటే మనము దాదాపు 2-3 ఏళ్ళు గ్యాప్ ఇస్తే కొత్త మన మాదిరి ఎన్నో ఏళ్ళ నుంచి వినే వాళ్ళు శ్రోతలు ఉంటారు.
1: అవును పోలేరే గారు, చాలా మంది ఆసక్తిగా ఉంటారు తమ మాటను రేడియోలో వినాలని.
2: అవును సార్, ఎందుకంటే ఎంతో ఉంటే మన ఆకాశవాణి ఈ మధ్య కాలంలో యాప్ వచ్చిన తర్వాత 100,000-1,00,000 మంది వింటున్నారు.
1: అవును,
2: పొలాల్లో పనిచేసే వాళ్ళు, కనకాంబరాలు పూలు బీకే వాళ్ళు, తర్వాత కార్మికులు, హోటల్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ బాగా వింటున్నారు అనమాట.
1: అవునవునవును,
2: వాళ్ళు ఎంతో మంది ట్రై చేస్తున్నారు కలవాలని. కానీ ఇదో ఒక 10-14 మంది ఉన్నారు రెగ్యులర్ చేసేవాళ్ళు, వాళ్ళ చేతిలోనే కీలుబొమ్మగా తయారైంది.
1: అట్లా కాదు, రేడియో వాళ్ళు అంటే ఒక నియమం పాటిస్తే బాగుంటుంది అని అందరూ అనుకుంటున్నాం మనమంతా కూడా.
2: బాగుంటుంది
1: మీలాగా, మీరు ఫిబ్రవరిలో చేసామంటున్నారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి మీరు వింటూ ఆనందిస్తున్నారు అందరి గొంతులో.
2: గతంలో మీతో గారు చెప్పినా కదా, కడప, కర్నూలు, తిరుపతి, మార్కాపురము, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం అన్ని స్టేషన్లు ఉంటాయి. ఏ స్టేషన్లో కాల్ తీసుకున్నా కానీ ఏమంటే ఇన్ని రోజులు మీరు చేయలేకపోలేదు గారు అని అంటారు కానీ అన్ని.

0: ఏమి మొన్న కదా మీరు చేసినది, ఇంతవరకు నేను కాల్ కట్ చేయించుకోలేదే లేదు. అది ఆ గుడ్ నేమ్ అయితే నాకుంది, నాకు అదే సంతోషం.
1: అవునవును పోలేరే గారు, మీలాగా అందరూ ఉంటే చాలా బాగుంటుంది. చెప్పండి పోలేరే గారు.
0: విమర్శించలేదు వాళ్ళని కానీ, నేను ఏమి అడుగుతున్నా అంటే కొంతకాలం ఆగండి, కొత్త శ్రోతలు వస్తారని అడుగుతున్నా అంతే.
1: అవునవును పోలేరే గారు, మీ వేడుకే మాది కూడా. సరే అండి,
0: ఇది మామిడిపల్లి సీజన్ కదా, కొండవీటి సింహం నుంచి బంగినపల్లి మామిడి పండు రంగు మీరిందని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినారు.
1: అబ్బో కొండవీటి సింహం,
0: వేటూరి గీతము సంగీతం చక్రవర్తి.
1: బంగినపల్లి మామిడి పండు కొండవీటి సింహం కదా.
0: ఇంకో విషయం చెప్పాలా, 90 వసంతాల ఆకాశవాణి, ఇప్పుడు మనకి 90 వసంతాలు అయింది కదా ఆకాశవాణి, మన కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలు కానీ చాలా బాగున్నాయి. మొన్న కానీ ఏలు రంగన్న కవి గారితో మన శృతి ప్రియాంక మేడ నిర్వహణలో మంచి కార్యక్రమం నిర్వహించారు. ఈ 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమాలను చక్కగా నిర్వహిస్తున్న శృతి ప్రియాంక మేడం గారికి, అలాగే హారికే మేడం గారికి, నిర్వహిస్తున్న వాళ్ళకి, వింటున్న శ్రోతలకి అంది ప్రత్యేక ధన్యవాదాలు.
1: ఓకేనండి, కృతజ్ఞతలు మీ అభిప్రాయాలు మాకు తెలియజేసినందుకు. చెప్పండి.
0: సురేఖ, సంధ్యా, రిష్ట, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్, లాస్య, సుజీత్, బిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీన, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, సీంది, రజిత, దీక్షిత రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి.
1: గుక్క తిప్పుకోకుండా చెప్పారు పోలేరే గారు.
0: అలవాటు అయింది 25 ఏళ్ళు రాష్ట్ర పేర్లే, ఇంకా ఒక పేరు ఎక్కదు, ఒక పేరు తగ్గదు.
1: సరే సరే, ధన్యవాదాలు అండి పోలేరే గారు. మరి మీరు కోని పాట వస్తుంది విందామా? మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తే, ఎవరు?
1: కృష్ణా జిల్లా ముదిగుబ్బు మండలం నక్కలపల్లి నుంచి యంగమూని మేడం సార్.
0: నక్కలపల్లి?
1: అవును సార్.
0: యంగమూని గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి యంగమూని గారు, ఏ పాట విందాం ఈరోజు?
1: పాట వచ్చి పాట రాజాలేదు సార్.
0: రాజా ఏదో ఒక రాగమా? ఏ పాట అండి? రాజా నుంచి
1: ఏదో రకం,
0: ఏదో ఒక రాగం,
1: రాగం
0: ఏదో ఒక రాగం.
1: అవును సార్.
0: యంగమూని గారు బాగా వింటున్నారా మా కార్యక్రమాలు?
1: కోనవారు సార్.
0: చెప్పండి.
1: కృష్ణా జిల్లా ముదిగుబ్బు మండలం నక్కలపల్లి నుంచి యంగమూని, శ్రీదేవి, పెద్దిరాజు, విష్ణు, బాలు, చిన్నారి, పూజా, ధనంజయ
0: ఇంటున్నందరికోసం. ఏదో ఒక రాగం సాంగ్ బాలు గారు పాడిండేది ఉంది, చిత్ర గారు పాడిండేది ఉంది. ఏ పాట కావాలి? చిత్ర గారిదే. ఓకే ఓకే ఓకే. యంగమూని గారు మీరు కోరిన పాట వస్తుంది, విందామండి. ఓకే, ధన్యవాదాలండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో,
3: నమస్కారం సార్.
2: నమస్కారం అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
3: గార్డెన్ మండలం పాత నేపాల్ నుంచి సిద్ధయ్య మాట్లాడుతున్నాను సార్.
2: సిద్ధయ్య గారు పాపినేపల్లి.
3: పాపినేపల్లి,
2: పాపినేపల్లిలో శ్రోతలు ఉన్నట్లున్నారు కదా?
3: ఉన్నారు సార్, ఉన్నారు సార్. మనసూదన్ రెడ్డి ఉన్నారు, చాలా మంది ఉన్నారు సార్.
2: సిద్ధయ్య గారు మొదటిసారా? మీరు మామూలు చేస్తుంటారు రెగ్యులర్గా?
3: గ్యాప్ ఇచ్చే చేస్తుంటారు సార్, రెండు నెలలు మూడు నెలలకి.
2: చాలా సంతోషం.
3: కొత్త కూడా రాలేదు కదా సార్, నేను పాత పాత శ్రోత నేను.
2: అవునా, ఓకే సిద్ధయ్య గారు చెప్పండి. ఏది?
3: ఇందిరా, ఇందిరా సార్.
2: ఇందిరా, అందులోంచి
3: దాంట్లో పాటలు అన్నీ బాగున్నాయి సార్.
2: ఏ పాట విందాం మరి?
3: గల్లు మనే పాట.
2: గల్లు గల్లు మనే బంబం బోలేనా అది?
3: ఆ పాట బాగుంది సార్, ఆ పాట
2: బంబం బోలే. ఇంకా సిద్ధయ్య గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హలో, సిద్ధయ్య గారు పాట కోరారు, ఫోన్ పెట్టేశారు. మరి సిద్ధయ్య గారు కోరిన పాట వస్తుంది, విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
2: నమస్తే సార్.
1: నమస్తే అండి. ఎవరు?
2: రుద్రాపేట నారాయణ స్వామి సార్. బాగున్నారు సార్?
1: బాగున్నామండి నారాయణ స్వామి గారు. మీరు ఎలా ఉన్నారు?
2: పర్వాలేదు సార్. మాది వెజిటబుల్ వ్యాపారం ఉంది సార్. కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా.
1: ఏం వ్యాపారం?
2: వెజిటబుల్ వ్యాపారం సార్. ఆటో ఉంది, ఆటోలో పోతున్నాం సార్.
1: అట్లనా? ఎండలు ఎక్కువ ఉన్నాయి, రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయా కూరగాయలు?
2: అయ్యో రేటు చెప్తే సార్, బినీస్ గాయలు కేజీ 200 సార్.
1: ఓయమ్మా 200?
2: టమాటాలు కూడా కేజీ 50-40 రూపాయలు తిరుగుతాం సార్.
1: ఓ చాలా రేట్లు పెరిగినట్లున్నాయి కూరగాయలు. మళ్ళీ రేట్ పెరిగితే మీకు బాగా లాభమే కదా.
2: ఎక్కడ సార్, ఎక్కువ ఉన్నే కస్టమర్లు కొనుక్కోలేరు, తక్కువనే కొనుక్కోలేరు సార్.
1: ఓహో అట్లనా. నేనేమనుకున్నానంటే రేట్లు ఎక్కువ ఉంటే వ్యాపారులకు లాభం ఉంటుందేమో అనుకుంటున్నా.
2: లాభం ఉంటుందో కొనాలి కదా సార్ కస్టమర్లు.
1: కొంటే లాభమే.
2: ఆడుకుంటు సార్, కేజీ కొనే వాళ్ళు కాలు కేసాలు, అక్కడ ఎన్ని కాలు కేయలేదు మక్కులు వస్తాయి సార్.
1: అవును కరెక్ట్. ఇప్పుడు ఇది 10కి కేజీ ఇచ్చేవాళ్ళు, అప్పుడు 3 కేజీలైనా కొనేవాళ్ళు.
2: 20కి 3 కేజీ ఇస్తాను సార్.
1: 20కి 3 కేజీలు చూడండి మరి.
2: అవును
1: కరెక్టే. అట్లయితే ఎక్కువ కొనొచ్చు.
2: పోకిరిలో ఒకటి పాట ఏంటి సార్?
1: పోకిరి. పోకిరిలో నుంచి ఏ పాట?
2: ఇప్పటికి ఇంకా నా వయసు నిండు 16, చీటికి మరిగి చెయ్యి వేస్తే చుట్టూ కుర్రాలని పాట ఉంది సార్. అదేంటి సార్?
1: ఇంకా 16 మీ వయసు నారాయణ స్వామి గారు?
2: నాకు 53 సార్.
1: 53?
2: అవును సార్.
1: కానీ 16 పాట కొడుతున్నారు.
2: అవునవును సార్.
1: దేవుడా 1, 2, 3, 4
2: సోదరులు ముడిచెట్టి సుధాకర, రాజా శ్రీనివాసులు, నారాయణ స్వామి, రేణుక, మౌనిక, గుల్జార్పేట నుండి రవీంద్ర సార్. మీరు కోసం పాట ఏంటి సార్?
1: మీరుండేది ఎక్కడ?
2: మేము రుద్రాపేటలో ఉన్నాం సార్.
1: రుద్రాంపేటలో గుల్జార్పేటలో కూడా పాట కొడుతున్నారు.
2: అవును అవును. ఆయన రవీంద్ర నాయుడు మనకు వీరాభిమాని కదా సార్. మనకు
1: రవీంద్ర నాయుడా?
2: ఆయన దోశ చేస్తా అంటాడు సార్. దోశలో హోటల్ ఉంది వాళ్ళకి.
1: అవునా? ఓకే ఓకే.
2: చేస్తా అంటాడు మామూలు కస్టమర్ సార్ ఆయన.
1: మీరు ఆటోలో ఉండే వింటున్నారా పాట?
2: అవును సార్, ఆటోలో మాకు 2 సెల్లులో 2 ఉన్నాయి సార్. మా భార్య కూడా నాకు 2 ఉన్నాయి సార్
1: సెల్లులో. వింటున్నారు పాట అయితే?
2: అవును సార్.
1: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
2: ఓకే సార్.
1: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి.
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవాలని పిల్ల సార్.
0: ఇంకా చేయలేదే ఏమనుకుంటున్నావు?
1: మనసులో మమతలు, వివిధ రంగస్థలం వద్దులే, మనసులు మమతలు,
0: వివిధ రంగస్థలం వద్దా, మనుషులు మమతలు కావాలి.
1: రోజు రంగస్థలం అంటే మీ కళాకారులకు ఏం పని లేదంటారు మీరు.
0: అవును, కరెక్టే.
1: మేము రంగస్థలకారులు, బీకే దాచి కడప. ఈరోజు మనసులు మమతలు,
0: మనుషులు మమతల, మనసులు మమతల,
1: మనసులు మమతలు,
0: మనుషులు మమతలు. అందులోంచి
1: సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా అనే పాటలో చూడు.
0: మాకైతే వేయలేదబ్బా.
1: హలో,
0: ఈశ్వర్ యాదవ్ గారు.
1: ఆ పాట ఉంది కదా.
0: ఉంది ఉంది.
1: కానీ
0: ఓకే, వినండి మరి మీరు కూడా. మేము వేస్తున్నాం పాట, మీరు వినేసేయండి. ఓకేనా?
1: ఓకే సార్.
0: ఓకే ఈశ్వర్ యాదవ్ గారు.

0: ನು ಸೈಪಲೇನುಲಿ
1: ವೈ ವೈ ವೈ ವೈ
2: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
3: నమస్తే సార్. శుభోదయం.
2: శుభోదయం. నమస్తే. ఎవరు?
3: గుంటూరు జిల్లా దాసరిపాల నుంచి పోల్ శివదాస్ రెడ్డి సార్. బాగున్నారు సార్?
2: గుంటూరు జిల్లా దాసరివారిపాలెమా?
3: దాసరివారిపాలెం గుంటూరు జిల్లా. పోల్ శివదాస్ రెడ్డి సార్.
2: శివదాస్ రెడ్డి గారు.
3: కడప కేంద్ర ప్రియమైన శ్రోత. నేను
2: అంటే మా అనంతపురం శ్రోత కదా.
3: ఇప్పుడు తగులుకున్నా సార్, నేను ట్రై చేసి చేసి చేసి ఇంకా ఈ కార్యక్రమాలే వింటున్నా నేను 2 సంవత్సరాల నుంచి.
2: అవునా?
3: అంటే వింటున్న పాత శ్రోతనే నేను.
2: అవునా? ఓకే.
3: పోలేరయ్య గారు లెటర్లు అన్ని ఉత్తరాలు అన్ని రాస్తూనే ఉంటాడు పోలేరయ్య గారు. సుకన్య ఆమె అల్లా బాదల్ ఖాన్ బాక్స్ కదిరి నుంచి యంగముని కూడా మాకు శ్రోతే.
2: అవునా? ఓకే ఓకే.
3: యంగముని రవీందర్ రెడ్డి అందరు సార్ చాలా సంతోషం. ఈ కేంద్రానికి 90 వసంతాలు. మన మన తల్లి విజయవాడ, హైదరాబాద్ తల్లులు అయితే మన పిల్లలు ఇవన్నీ
2: ఎఫ్ఎం కేంద్రాలు కరెక్ట్.
3: అంతే సార్, దుఃఖమే కదా.
2: అవును.
3: కొమ్మలు ఇవన్నీ.
2: అవును.
3: ఒక బౌషారక్షము మరీ వృక్షం ఎట్టుంటదో అత్త విజయవాడ హైదరాబాద్.
2: అవునవును.
3: కాబట్టి సందర్భంగా మాకు రారా కవిగిలి చేరారాదురా నిరంగేలి ప్రాయంబు నీదేనురా అందాల నటుడు ఎన్టీ రామారావు నటించిన పిడుగు రాముడు.
2: పిడుగు రాముడు చిత్రం నుంచా?
3: ఎవరు పాడలేదు కాబట్టి.
2: బాగా పాడుతున్నాం. మామూలు పాడుతూ ఉంటారా మీరు శివదాస్ రెడ్డి గారు?
3: వాట్సాప్ పెడుతుంటారు సార్ కడప కేంద్రానికి.
2: ఏం చేస్తూ ఉంటారు మీరు?
3: నేను వ్యవసాయం చేస్తున్నా. కొన్నాళ్ళు నాకు ఒక చికెన్ గుండె అద్దెపోచ్చి ఫస్ట్ తారీఖు గుంటూరు జిల్లా దాసరిపాలెం దగ్గర ఉండ సార్. నేను పిల్లరంగడి పెట్టుకుని ఉండ.
2: ఇప్పుడు బాగుంది కదా ఆరోగ్యము?
3: ఆరోగ్యం బాగానే ఉంది. హోమియోపతి వాడుతుండా 14 ఏళ్ళ నుంచి హోమియోపతి వాడుతుండా నడుస్తుండా నేను.
2: అవునా?
3: లెటర్లు రద్దామంటే ఒక 60 అక్షరాలు వంకలు పోతుండే ఏళ్ళు.
2: అవునా?
3: 65 సంవత్సరాలు కదా సార్ నాకు వయసు కాబట్టి.
2: పర్లేదు. ఇప్పుడు పర్లేదు, రాలేకపోయినా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఫోన్ చేసైనా కూడా
3: మాట్లాడుతుండే సార్. కాబట్టి ఈశ్వర యాదవ్ తెలుసు అందరు. మా కడప జిల్లాలో చాలా మంది ఉండరు నాకు శ్రోతలు.
2: అవునా? చాలా ధన్యవాదాలు అండి. గుంటూరు జిల్లా నుంచి ఫోన్ చేశాను.
3: 5 వరకు రాసిన సార్ ఉత్తరాలు నేను.
2: అవునా?
3: కడప కేంద్రాన్ని కూడా రికార్డింగ్ చేశారు అప్పుడు నాకు 3 సార్లు.
2: ఓకే.
3: పల్లెటి జనార్దన్ రెడ్డి, ఏ ఊరి అనంత పద్మనాభరావు గారు, ఆయన చారువాటి శ్రీనివాసులు గారు, ఏవి సుబ్బన్న, అన్ని కార్యక్రమాలు పొలం పొలం వివరించి తర్వాత గుర్రం కోటేశ్వరరావు, గాలిచాల శ్రీనివాసమూర్తి, తొలిన అంశాలు నాకు ఉత్తరాలు కూడా చదివారు అప్పట్లో.
2: అవునా? ఓకే ఓకే.
3: గోపి గారు కానీ
2: చాలా పాత శ్రోతే. మీరు
3: పాత శ్రోతే సార్? రఘువీర్ సింగ్ గారు, ఏలూరు శ్రోత రఘువీర్ సింగ్ గారు, వాళ్ళు అందరం ఒక గ్రూపు, కోనపరెడ్డి రమేష్ బాబు అనేసి, బేగం గర్చా రహమాన్, అబ్దుల్ రహమాన్, జమ్మలమడుగు వాళ్ళ వాళ్ళు కూడా మాకు సంజయమనిచ్చి అడవాళ్ళ మునిమోహన్ మా శ్రోతలు అందరు.
2: అవునా?
3: చాలా

0: అక్కడ 90 ఏళ్ళు వసంతాలు జరుపుకుంటున్న ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు రేపు ఉంది సార్, మీది రికార్డింగ్ కూడా వస్తుందేమో సార్లో వింటాను.
1: చాలా సంతోషం అండి, 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.
0: ఆనాడు వార్తలలో చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ.
1: అవును,
0: అద్దంకి మన్నారి,
1: అద్దంకి మన్నారావు,
0: మావిలపల్లి రాజ్యలక్ష్మి,
1: నోటికి వచ్చేస్తాయి కదా పేర్లన్నీ.
0: కొప్పుల సుబ్బారావు, తిరుమల శెట్టి శ్రీరాములు, పి వెంకటరామయ్య, రతన్ ప్రసాద్.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శూయంతాం
0: బలదేవానంద
1: సాగర, ఇవన్నీ నోటికి వచ్చేస్తాయి కదా.
0: శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆశయ సేవా విభాగం మీనాక్షి పొన్నుదరి.
1: శ్రీలంక కార్యక్రమాలు కూడా
0: అప్పట్లో వస్తున్నాయి సార్, 1:30 వస్తున్నాయి ఇప్పుడు. గౌరీ మురళీరత్నం రాజు వాళ్ళిద్దరు అబ్బా, అప్పుడు కళలు మళ్ళా రావు సార్. అప్పుడు భారతం
1: కేవలం మీలాంటి శ్రోతల వల్లే ఆకాశవాణి విజయవంతంగా ఇప్పుడు 90 వసంతాలు పూర్తి చేసుకుంటుందండి.
0: ఆనాడు కవులు, ఆనాడు వచనాలు అన్ని అప్పటి ఇంటుంటే ఎలాగుంది. అలాగా నాటకాలు, త్రైమాసిక నాటకాలని గురువారం రాత్రి 9:30 వచ్చాయి. మళ్ళా రేడియో శబ్ద చిత్రాలని నెలకు 2 సినిమాలు
1: చలనచిత్ర శబ్ద చిత్రం వినిపించేవాళ్ళు అప్పట్లో.
0: జాతీయ నాటకం అని, జాతీయ రూపకాలని ఎన్నిగా అప్పట్లో నందూరి సుబ్బారావు, చిరంజీవి, ఆయనే పాండరంగారావు, వాళ్ళందరూ అప్పుడు బావగారి కబుర్లని వస్తుండేవు.
1: చాలా సంతోషం అండి అసలు శివదాస్ రెడ్డి గారు, ఎందుకంటే ఎంతో అత్యంత విశ్వసనీయమైన మీడియం ఇది మనకి.
0: మాచిరెడ్డి చూడలేదు కానీ నేను అనంత పద్మనాభరావు గారు, పిఆర్ రెడ్డి గారు ఫస్ట్ లో కడపకు వచ్చారు 1992.
1: చాలా సంతోషం అండి, ఎంతో మంది పేర్లు చెప్తున్నారు ఆకాశవాణిలో ప్రముఖుల పేర్లన్నీ మీరు గుర్తు ఉంచుకొని చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామండి శివదాస్ రెడ్డి గారు. వెల్కమ్ అండి.
0: 95

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
3: నమస్కారం సార్.
2: నమస్కారం అండి, ఎవరు?
3: నార్కల్ నుంచి నూర్జహాన్ సార్.
2: నూర్జహాన్ గారు, పూలు బిక్కుతున్నారా?
3: ఎప్పుడు చేయలేదు సార్.
2: కాదు, పూల తోటలో పనిచేస్తారు కదా మీరు, కదా
3: సార్? పూల తోటలోనే సార్.
2: తోటలో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా ఇప్పుడు?
3: తోటలోనే ఉన్నాం సార్.
2: అదే మొన్న చేశారు కదా మీరు, మొత్తం మీ వాళ్ళంతా మాట్లాడారు.
3: మొత్తం మా వాళ్ళంతా మాట్లాడినారు సార్.
2: చెప్పండి నూర్జహాన్ గారు, ఏ పాట విందాం మరి ఈ వారం?
3: సుస్వాగతంలో నుంచి పాట సార్.
2: సుస్వాగతం
3: సార్.
2: అందులోంచి ఏ పాట?
3: ఏ పాట అయినా సార్.
2: ఏ పాట అయినా? ఇంకా కోరుతున్న శ్రోతలు చెప్తారా?
3: సార్, మున్ని, అసీనా, బీబీజాన్, సావిత్రి, మా మేస్త్రి నూరాన్ సార్.
2: నూరాన్, ఓకే ఓకేనండి. ఏ స్వప్న లోకాల పాట విందామా?
3: సార్.
2: ఆ పాట విందామా?
3: వింటాం సార్.
2: ఓకే నూర్జహాన్ గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరిన పాట వస్తుంది, విందాం. మంచిదే.

0: హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఏకచిత్రగానం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ద ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి పాటలు వింటారు. ఈ పాటలకు సంగీతం గోపీ సుందర్.
1: దేఖో కలియుగ రాముడు అచ్చిడు కాకో లెమి లెమి టెల్ యు అబౌట్ హిమ్ బికో ఫ్యామిలీ విషయంలో.
0: ముందుగా మీరు వింటున్న ఈ పాటను పాడింది హేమచంద్ర, సాహిత్యం అనంత శ్రీరామ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తర్వాత మహా పాడిన పాట, పాట రచన కూడా మహా.

0: జనరేషన్స్ వారి ద ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి పాటలు వింటున్నారు. తర్వాతి పాట సిద్ధ శ్రీరామ్ పాడిన పాట. రచన అనంత శ్రీరామ్, సంగీతం గోపి సుందర్.
1: ఎన్ని మొహం అంటున్నావు? ఏంటి
2: ఏం చేస్తున్నావు?
1: చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? అరే తలుపునంత కిసి
2: చూసుకుంటా.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఏకచిత్రగానం శీర్షికన ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర క్రియ.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: తర్వాత శ్రేయా ఘోషాల్ పాడిన పాట, పాట రచన శ్రీమణి.

0: టాంజరీన్ చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
1: అదే ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
0: ఎందుకు?
1: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
0: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: చివరగా సిద్ధ శ్రీరామ్ పాడిన పాట.
4: ఎన్ని మొహం అంటున్నావు? ఏంటి
5: ఏం చేస్తున్నావు?
4: చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? అరే తలుపునంత కిసి
5: చూసుకుంటానా?

ఏకచిత్రగానం శీర్షికన మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ద ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి పాటలు విన్నారు. ఈ పాటలకు సంగీతం గోపీ సుందర్, పాటల రచన అనంత శ్రీరామ్, మహా శ్రీమణి. పాడినవారు శ్రేయా ఘోషల్, సిద్ధ శ్రీరామ్, మంగ్లీ కార్తీక్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. చమురు దిగుమతులపై భారం తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తుల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20-40% పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక స్థాయిలో ఇథనాల్ మిశ్రమం అమలవుతోందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి, ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల కేంద్రంలో నిన్న నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో నిన్న సమావేశమైన ఆయన వారికి 306 కోట్ల రూపాయల పరిహారం ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ చెక్కులను అందించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం పనులను నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. 99% పనులు పూర్తయ్యాయని, త్వరలోనే విమానాశ్రయం ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రకటించారు. నా దేశం నా బాధ్యత నినాదాన్ని అందిపుచ్చుకుంటూ అధికారిక కార్యక్రమాల కోసం ప్రజా రవాణా సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. తమ కార్యాలయంలో ప్రతి శుక్రవారం వర్క్ ఫ్రం హోం విధానం అమలు చేస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్1వ తేదీకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది మాత్రం మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ నిన్న

0: भारती FM 101.3
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాతి FM
1: 101.3. అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
4: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నాన్నమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకు ఇష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
5: వింటున్నారు వివిధ్ భారతి FM 101.3 మెగాహెర్ట్జ్ బై మీ JSV తో. వెల్కమ్ టు హరివిల్లు, నవరస భరిత హరివిల్లు. మరి ఈనాటి హరివిల్లులో చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే నా దగ్గర రెడీగా ఉన్నాయి. మరి ఆన్సర్స్ పంపించడానికి మీరు సిద్ధమేనా? అంతకన్నా ముందు చాలా మంది మెసేజెస్ పంపించారు. ఎవరు పంపించారు అంటే, హాయ్ JSV గారు, శుభోదయం అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. ఉదయం 5:53 మొదలు చక్కగా రేడియో సిగ్నేచర్ ట్యూన్, అండ్ దాంతో పాటుగా ఓపెనింగ్ అనౌన్స్మెంట్ వేకువ జామలో ఆ గొంతుక జేస్వి గారేనా కాదా అని పసిగట్టే ప్రయత్నం. జేస్వియే అని తెలిసాక ఆ ఉత్సాహపు పయనం, 6:00 నుంచి 7:15 ఒకటే ఉత్కంఠ భరితంగా గూగుల్ అబ్బాయి లోతుగా సెర్చ్ చేసి వెతికి అన్వేషిస్తాం. ఆ తర్వాత పరిచయ వాక్యాల అనంతరం విరబూసినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో ముందుగానే ఊహిస్తూ నిజంగా అది కరెక్ట్ అయితే మన భుజం మనమే తట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. అయ్యో సో స్వీట్ అండి. కానీ మన అంతర్జాలపు అన్వేషణలన్నీ కూడా ఒక ఎత్తైతే విజయవాడ ఆర్జేల జ్ఞాన భాండాగారం మరొక ఎత్తు. మనం ఎంత వెతికినా దొరకని అపూర్వ అంశాలన్నీ పట్టుకొచ్చి తమ అమోఘమైనటువంటి వివరణతో నిత్యం ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అదే కదా ప్రతి ఉదయం ఆకాశవాణి మనకు పంచే అసలైన విజ్ఞానామృతం. బహుజన హితాయ బహుజన సుఖాయ అన్న అందరి ఆర్జేల ధ్యేయాన్ని

ఇదే కదా సజీవ నిదర్శనం. ఇట్లు భవదీయుడు. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మద్రాస్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అ లాట్. అర్జున్ ఫ్రమ్ చిలకలూరిపేట, హాయ్ అర్జున్ గారు, వెరీ గుడ్ మార్నింగ్, మీ వాయిస్ చాలా బాగుంటుంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వివిధ భారతి ఎఫ్ఎం సర్వేజనా సుఖను భవంతు అండ్ ఆర్జే జేఎస్వి గారికి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఆహా రాధాకృష్ణుల మధ్య మాటని మా కోసం పంచుకున్నారా. పంతం రాధకి లేకపోయినప్పటికీ ఆ యొక్క బతిమాలుకునేటంత గొప్ప ప్రేమ కన్నయ్యకుంది. ఆ బంధం లోకానికే ఆదర్శం. ప్రేమతో జీవిద్దాం, ప్రేమతోనే మనం ముందుకు సాగుదాం అంటూ చాలా మంచి మాట పంచుకున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మెసేజ్, దుర్గారావు గారు, హాయ్ బాయ్, గుడ్ మార్నింగ్, మీ మా ఇంటి పేరు కూడా గుర్రం. సుద్దాల అశోక్ తేజ గారి ఇంటి పేరు కూడా గుర్రమేనా? నైస్. అండ్ ఇంటి పేరు చెప్పగలరా బాస్? సుద్దాల అశోక్ తేజ గారి ఇంటి పేరు గుర్రం అండి. ఆయన పుట్టిన గ్రామం సుద్దాల. సో గుర్రం సుద్దాల అశోక్ తేజ గారు ఆయన పూర్తి పేరు అనమాట. ఓకే, నెక్స్ట్, హాయ్ జేఎస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, వెల్కమ్ టు హర్విల్లు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, హాయ్ జేఎస్వి, జోరుగా హుషారుగా అద్దిరింది బాస్. సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి, వారి సినీ గీతాల రచనల గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకా వ్యవధి సరిపోలేదు, కానీ నేను నా ప్రయత్నం అయితే చేశాను. బట్ ఎస్, 10:10 అయిపోయింది, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఈనాటి మన నవరస భరిత హరివిల్లు కార్యక్రమంలో నా మొట్టమొదటి ప్రశ్న, మీర్కట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? సో రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488814 కి నాకు వాట్సాప్ చేయండి. మీర్కట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? ఇది నా మొట్టమొదటి ప్రశ్న. సో ఆన్సర్స్ తెలుసు కదా, 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి బాయ్స్ అండ్ గర్ల్స్. ఇంకా చాలా మంది మనకి మెసేజెస్ పంపించారు, సో చదువుతాను అందరి మెసేజెస్ కూడా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

రోబో మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం మీ జేఎస్వితో. సో వెల్, మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, మీర్ క్యాట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి మెసేజ్ చేశారు మాటకారి, మా జేఎస్వికి శుభోదయం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహా, ఇవాళ మీ దృష్టంతా చిత్రలేఖనం మీదే ఉంది కదా. ఆడపిల్ల సిగ్గు నవ్వులో దాగి అరికాలు భూమిని తాకి బొటన వేలు గీసే గీతలు, అది నేలపై పూసిన మౌన రంగుల అంగీకార చిత్రలేఖనమే. తాతయ్య తలగడ పక్కన వాలి ఉన్నటువంటి తన మూడు కాళ్లు కూడా చివరి దశ అడుగుల జ్ఞాపకాలను లిఖిస్తే అది కాలం గీసిన జీవితపు చిత్రలేఖనమే. అక్షరాలను కాగితంలో మూటకట్టి తెచ్చారు, మైకులో మాటలుగా వడపోస్తే ఆకాశవాణి గాలిపటంపై ఎగిరే అందమైన చిత్రలేఖనమే కాదంటారా? అయ్యో, మంచి మాట తరంగ రూపం దాలిస్తే ఆ యొక్క ఊగిసలాట కూడా ఒక చిత్రలేఖనమే. ప్రతి శ్రోత తన మనసు పలికిన భావానికి అక్షర రూపం తొడిగితే అది హృదయం గీసుకున్న ఆత్మీయ చిత్రలేఖనం. చిత్రలేఖనానికి పెన్ను పేపర్ మాత్రమే అవసరం లేదండి, ఒక మాట, ఒక మనసు, ఒక చూపు, తలచుకుంటే ప్రతి అనుభూతి చూసేవారికి అందమైన చిత్రలేఖనంతో సమానం. మనసును మానవత్వంతో రంగరిస్తే ప్రతి భావము కాలం చెరపలేని నిజమైన చిత్రలేఖనమే అవుతుంది. క్యా బాత్ హై, సూపర్ సార్. శుద్ధముఖ్యే కదా అని తీసిపడేకండి, దిద్దితే అద్భుతమైన అక్షర రూపమై అశోక తేజమవుతుంది. పల్లవిలో పరిమళమైనటువంటి పలికిన పదము వేటూరి గారు, చరణంలో చిగురించిన చందమామ వేటూరి గారు అక్షరాలకు ఆత్మనిచ్చే వెళ్లారు కదా. ఎస్, ఈ రోజుకి

0: సరళమైన సరళ పదాలు ప్రతి హృదయం ఆలపించే గానమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. బట్ వేటూరి గారి గురించి నేను చెప్పలేదు, సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి చెప్పాను. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి మెసేజ్ పంపించారు మాకు. మాధవరం నుంచి నరసింహారెడ్డి గారు, మరి నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు ఎవరు పంపించారు చూసేద్దాం. హాయ్ జయస్వి గారు, వెరీ గుడ్ మార్నింగ్. మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది అండ్ ప్రోగ్రామ్ కంటెంట్ పైన మీరు చేసే వ్యాఖ్యానం అదృట్స్. కానీ ఏమిటండి నా ఊత పదం, అది మాత్రం పెట్టలేదు. సందర్భానుసారంగా వాడేటువంటి పదాలు తప్పకుండా అవి ఉంటాయండి. అండ్ అది తప్పేవి కాదు కదా, తన యొక్క నీ యొక్క అని అనటం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంఎఫ్ నివాస్ గారు, నల్లపాడు గుంటూరు నుంచి. అయినా మీకు యొక్క అన్న దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏమిటి నాకు చెప్పండి ఫస్ట్. అండ్ నాగార్జున లక్ష్మి గారు ఫ్రమ్ వైదంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి బెంగళూరు కర్ణాటక అంటూ పంపించారు. కాదు, అమెరికా నాసా అంటూ విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ మనకి రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి, ఆ మాటల మాధుర్యం బట్టి చెప్పొచ్చు ఆర్జే జేస్వి వచ్చేసారని. థ్యాంక్స్ అ లాట్. కానీ లడక్ మాత్రం కాదు, మీర్ కాట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది అని అడిగాను. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్ అండ్ సరైన సమాధానంతో సంగారెడ్డి జిల్లా, భీమల రమేష్ టైలర్ లక్ష్మి, స్వప్న స్వాతి అండ్ గణేశ్వర్ వీళ్ళందరూ పంపించారు, ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ జయస్వి గారు, సరైన సమాధానాన్ని పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అనంతపూర్ నుంచి, గెస్ట్ వర్క్ చేస్తున్నాను సుస్లా వేణుగోపాల్ దత్త గారు, రాంగ్ ఆన్సర్ అండి, అంటార్క్టికా కాదు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, హలో జయస్వి, హరివిల్లులో ఫస్ట్ క్వశ్చన్ కి మీ ఆన్సర్, సరైన ఆన్సర్ అందించారు. అలాగే నెక్స్ట్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ భారతి కిషోర్ అనంతపూర్ నుంచి, రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ మ్యామ్. అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి సరైన సమాధానం శుభోదయం తెలియజేస్తున్నారు. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఈసారి మీ పేరు కూడా పంపించండి మర్చిపోద్దు, ఓకే. షేక్ అబ్దుల్ అలీ గారు, సీఎం రోడ్ ఆటోనగర్ నిజామాబాద్ నుంచి, మంచి ప్రశ్నలతో శ్రోతలకి జ్ఞానాన్ని పెంచి మెదడుకి మేత వేసే హరివిల్లు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జయస్వి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. ఇంతకీ నా సమాధానం ఎక్కడ, నాకు సమాధానం కూడా పంపించండి. నరసింహారెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మొనీషాకి హాయ్ చెప్పండి, వెరీ బిగ్ హాయ్ మొనీషా. చెల్ల పందిర్మర్ మొనీషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రేడియో మిత్రులకి శుభోదయం అండ్ సరైన ఆన్సర్తో కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి. అండ్ పెడన జోగానేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు, వెరీ బిగ్ హాయ్ అండి మీకు కూడా. రేఖ, సాయి, మౌనిక, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ గారు పంపించారు. వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, జోరుగా హుషారుగాలు సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసిన అరుదైన పాటలు వినిపించారు. వివిధ భారతిలో రోజుకి 3 సార్లు ఆర్జేస్ శ్రోతలతో గడపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ వ్యాఖ్యానం అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయి, ఒక చిన్న బ్రేక్ తర్వాత జరుగుతాను.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: మీర్ క్యాట్ టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది అని అడిగాను. సో రైట్ ఆన్సర్ పంపిస్తూ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి గారు, అలాగే నమస్కారం అంటూ విజయవాడ వివిధ భారతికి హాయ్ చెప్తూ వీసీ మోహన్ బొడ్డుచెర్ల విలేజ్ మార్కాపూర్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ మెసేజ్. వంశీరాజ్ ఫ్రమ్ గుంటూర్, హే జయస్వి గారు, హౌ ఆర్ యూ, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్, థ్యాంక్ యూ. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. అలాగే అర్జున్ ఫ్రమ్ చిలకలూరుపేట నుంచి, హాయ్ అర్జున్ గారు, అండ్ ఆన్సర్ ఎక్కడ ఎక్కడ. సో ఆన్ ద వేనా, నేనైతే ఆన్సర్ రివీల్ చేసే టైం వచ్చేసింది. దక్షిణాఫ్రికాలో ఉందన్నమాట. సో దక్షిణాఫ్రికాలో ఉంది ఈ యొక్క మీర్ క్యాట్ టెలిస్కోప్. చాలా మంది యుఎస్, కర్ణాటక, ఇంకా చాలా చాలా పేర్లు గెస్ చేశారు, బట్ కరెక్ట్ గా ఇది దక్షిణాఫ్రికాలో ఉంది. ఇదే రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ బ్యాక్, ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా సెకండ్ క్వశ్చన్, మధుర విజయం రచయిత ఎవరు? మధుర విజయం రచయిత ఎవరు? సో ఇదొక పవిత్ర నదీ తీరం అన్నమాట, ఆవిడ పేరు కూడా. ఆన్సర్ అయితే క్లూ ఇచ్చేశాను, చూద్దాం మధుర విజయం రచించినటువంటి రచయిత ఎవరు. రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ నాకు 8662488114 కి వాట్సాప్ చేయండి. అండ్ ఎస్, ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వి తో అరుణోదయ శుభాకాంక్షలు జేఎస్వి గారు. నేటి ఉదయం కాంతి పుంజపు స్వాంతనను వేగవంతపు మనసుకు పొంతనగా ముడిపెట్టడం అఖిలమోములో ఆనందస్మితం అంటే మందహాసం. చిత్రలేఖన శీర్షిక వినికిడితో అదే మోములో మరో హసితం. సిక్కిం అందాల ఆరబోతకు నిగ్రహించుకోలేనిదిమా విహసితం. 9 గంటలకు సంగీతంతో మొదలైంది అసలైన పౌరోహిత్యం. ఇది 10 గంటల వరకు సాగిన కవి దిగ్గజాల

ఆయనీ గాయకుల సాహిత్యపు దాంపత్యం, ఈ సన్నివేశాల వివరణ, చిత్రీకరణకు మనసును తడిమినది సకల కళల సాంగత్యం. ఇది ఒక శిల్పి కల్పన లేక సాహిత్యంలో ఆరితేరిన కవి భావన? కాదు కాదులేండి, పులకింపచేసే కవుల దాపున చెలువము కదా అనిపించింది నేటి మీ యొక్క కార్యక్రమ సారాంశం జయస్వి గారు అంటూ ధర్మరాజుల వాసు గారు చనమండ నుంచి మనకి మెసేజ్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆశాంతం విని ఆస్వాదించినందుకు. అండ్ అలాగే నేను అడిగిన ప్రశ్న, మధుర విజయం రచయిత ఎవరు? మరి ఈ క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. అండ్ 10:45 మనకి ప్రాయోజిత కార్యక్రమం ఉంది, సో చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారు. టక్క టక్క చదివే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్ ఆన్సర్ పంపించారు విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు, మీ ప్రశ్నకి సమాధానం అంటూ. సరైన సమాధానం వేటపాలెం రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. రేడియో మిత్రులకు శుభోదయం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు మరియు కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్ వంశీరాజ్ ఫ్రం గుంటూరు నుంచి సరైన సమాధానం. నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఇరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అర్జున్ ఫ్రం సిలకలూరిపేట నుంచి సరైన సమాధానం. నా ఫ్రెండ్ ప్రసన్నకి హాయ్ చెప్పండి, అ వెరీ బిగ్ హాయ్ ప్రసన్న. అండ్ భాస్కర్ పెడన గారు, సారీ పెడన నుంచి భాస్కర్ గారు రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రం మచిలీపట్నం నుంచి సరైన సమాధానం పంపించారు. సిఆర్ నగర్ రాజేశ్వరి, రామ్ చరణ్, హేమలత రైట్ ఆన్సర్. రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుంచి సరైన సమాధానం. మధుర విజయ పుస్తక రచయిత అంటూ మనకు పంపించారు వస్తాంబరం నుంచి చెన్నై పిఎస్ రంగారావు గారు. అండ్ చాలా మంచి మాట పంచుకున్నారండి. ఇది 14వ శతాబ్దానికి చెందిన ప్రముఖ సంస్కృత కవయిత్రి, విజయనగర సామ్రాజ్యానికి చెందిన యువరాజు కుమార కంపన భార్య, అండ్ అలాగే వీరి వంశ చరిత్రను కూడా క్లుప్తంగా మాకు పంచినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు. నవీన్ రొయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. షేక్ అబ్దుల్ అలీ సీఎం రోడ్ ఆటో నగర్ విజయవాడ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వాసు గారు ఫ్రం చనుమండ నుంచి రైట్ ఆన్సర్. సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి సరైన సమాధానం. కవయిత్రి అంటూ పోలవరం నుంచి భాస్కర్ రాణి గారు, భాస్కర్ రావు గారు, రాణి గారు, ఇరువురు రైట్ ఆన్సర్ పంపించారు. గంగాదేవి అంటూ సరైన సమాధానంతో భారతి కిషోర్ అనంతపూర్ నుంచి. ఎంఎస్ దుర్గారావు గారు, మనకి మీరిచ్చిన క్లూని బట్టి నేను గెస్ చేశానండి ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండి రైట్ ఆన్సర్. ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాటలు, వాటిపైన మీ వ్యాఖ్యానం పరిచయం చాలా బాగుంటుంది. కవయిత్రి మొల్లా గారు మాత్రం కాదండి, మధుర విజయం రచించినటువంటి కవయిత్రి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఎల్లమీరి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అపరంజి గారు ఫ్రం తిరుపతి, గుడ్ మార్నింగ్ జయస్వి గారు, దిస్ ఇస్ ఫేమస్ హిస్టారికల్ రైటింగ్ ఆఫ్ విజయనగర డైనాసిటీ. ఎస్ అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ అంటూ మనకి కొండయ్య నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కందుకూర్. హాయ్ జయస్వి గారు, దిస్ ఇస్ లలిత భాను. అండ్ కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి పంపించారు, మీకు కూడా వెరీ బిగ్ హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద రైట్ ఆన్సర్. సూర్యారావు గారు మహాలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా అప్పార గ్రామం నుంచి సరైన సమాధానం. అండ్ మై నేమ్ ఈజ్ అంటూ సత్యకుమార్ గారు కాకినాడ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ కి సౌత్ ఆఫ్రికా ఇస్ ద రైట్ ఆన్సర్, అండ్ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మీరు పంపించింది కూడా సరైన సమాధానం అండి. శ్రీను ఫ్రం కంచనపల్లి, గుడ్ మార్నింగ్ అండి, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఆర్జే జయస్వి గారికి వివిధ భారతి ఏకధాటిగా మాట్లాడుతూనే ఉంటారు, మీ స్వరం కొంచెం మాకు ఎనర్జీ కావాలి, అందుకే మేము కూడా మీకు ఎనర్జీ పంపిస్తున్నాము. ఓ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్రరావు గారు. మీ మాటలే కాదండి, మీ మెసేజెస్ఏ నాకు అసలైన ఎనర్జీ, బట్ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి లెమలపాడు నుంచి భాను. ఎస్ఎస్ లా వేణుగోపాల్ దత్త గారు రైట్ ఆన్సర్ పంపించారు. వెల్, ఇంతకీ సమాధానం ఏంటి అంటే గంగాదేవి గారు. ఎస్, మధుర విజయం రచయిత గంగాదేవి గారు అనమాట. సో ఇది నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్, అందరూ కూడా సరైన సమాధానాలు పంపించారు, హార్టీ కంగ్రాచులేషన్స్. మరి నా చివరి ప్రశ్న ఈనాటి కార్యక్రమంలో, మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఎంఏఎస్ మాస్ హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది? మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఎంఏఎస్ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 8662488114 నెంబర్ కి. ఓకే, మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది?

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్పీతో 10:41 దాటి 48 సెకండ్ల వైపు పరుగులు తీస్తోంది. మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ MAS హస్తక్షేపం ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది? ఇది నా ప్రశ్న. సో వెల్, మరి చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు, చూద్దాం అందులో ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. సుస్లా వేణుగోపాల్ దత్త గారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ రైట్ ఆన్సర్ పంపించారు అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుంచి. నైస్ నేమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అండ్ ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్ అంటూ విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు పంపించారు. అర్జున్ ఫ్రమ్ చిలకలూరిపేట నుంచి, ఎస్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇది ఏ శాఖకి సంబంధించింది కాదు, ఏ ప్రధాన కార్యాలయంలో భాగంగా ఉంది అని అడిగాను. సో చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే రైట్ ఆన్సర్. హాయ్ జేఎస్పి గారు, పాటలు చాలా బాగా పాడారు, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ మ్యామ్ అంటూ మురళి గారు పంపించారు. థ్యాంక్ యూ మురళి గారు. పెడన జోగానందరూ కాలనీ నుంచి అప్పలరాజు గారు సరైన సమాధానాన్ని పంపించారు. ప్రతి ఆర్జీలు మా కోసం ఎన్నో విషయాలు చెప్తున్నారు, మాకు తెలియని ఎన్నో అద్భుతాలు మేము తెలుసుకుంటున్నాం, మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు కూడా. అండ్ వంశీరాజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇంగ్లాండ్ లండన్ అంటూ పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్ అండి. రాజేష్ గారు హిందూపూర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ మెసేజ్ పెట్టారు. అండ్ ఫైనల్లీ హాయ్ జయస్వి గారు, కాత్రిని కోన ఫ్రమ్ శ్రీను ఫస్ట్ టైం అంటూ పెట్టారు. నాకు అసలు అర్థం కాలేదు. సో మీ పేరా లేకపోతే ఏంటి శ్రీను గారు, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తూ భాస్కర్ గారు పెడన నుంచి. సో వెల్, మరి ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అన్నమాట ఈ యొక్క మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ అనేది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఇది ఉందన్నమాట. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు, మీ అందరికీ కూడా హార్టీ హార్టీ

0: Congratulations, yes. And Mass Initiative Export Promotion Mission. ఇది ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మనకి పంపించారు. సో 10:44 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి ఇంకొక నిమిషాల్లో మనకి ప్రాయోజిత కార్యక్రమం వస్తుంది. అంటిల్ దెన్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
1: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నాన్నమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో 10:45 అయిపోయింది. ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్వహణ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. అలాగే ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ. షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744. 9154064744.
3: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. అయితే డాక్టర్ గారు, వేసవి కాలం సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత అసౌకర్యంగా ఉంటారు. ఇక షుగర్ ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది గత కార్యక్రమంలో కూడా చెప్పారు మీరు. డాక్టర్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు ఈ లవణాలు సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే, అంటే మీరు చెప్పారు గత కార్యక్రమంలో ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటిది సమ్మర్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్ అనేటువంటిది అని అన్నారు, మరి ఏం చేయాలి అలాంటప్పుడు?
4: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. సో బేసికల్గా సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయాలంటే బేసికల్గా ఏంటంటే సరిపడా నీరు తీసుకోవాలండి. బటర్ మిల్క్, నిమ్మకాయ నీళ్లు, షుగర్ లేని నిమ్మకాయ నీళ్ళు, ఎటువంటి జ్యూసులు తీసుకోకూడదు. చాలామంది జ్యూసెస్ తీసుకుంటారు, షుగర్ ఉన్న వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. జ్యూసెస్ తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది అనేది ఒక మైండ్కి ఒక చిన్న అపోహ మాత్రమే. బేసికల్గా పండ్లు తినచ్చు, జ్యూస్ తాగకూడదు. జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ పీచు పదార్థం లేకపోవడం వల్ల, ఆ జ్యూస్ తాగిన వెంటనే ఫైబర్ లేకపోవడం వల్ల షుగర్ అనేది ఇన్స్టెంట్గా స్పైక్ అవ్వడం, దానికి తగ్గట్టు ఇన్సులిన్ డిమాండ్ చేయడం, విపరీతమైన జ్యూస్ తాగిన 2 అవర్స్ తర్వాత. షుగర్ పేషెంట్స్ గురించే చెప్తున్నాను, నార్మల్ పర్సన్స్ గురించి కాదు. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాట్లాడినట్టు నీరసంగా ఉన్నప్పుడు మీరు ప్లెయిన్ మజ్జిగ తీసుకోండి, లేదా మంచినీళ్ళు తీసుకోండి, కావాల్సిన మంచినీళ్ళు తీసుకోండి, చిట్కడం తుప్పేసి మజ్జిగ 4-5 గ్లాసులు తీసుకోండి, అంటే ఓవర్ 2 అవర్స్. తర్వాత బాగా నీరసంగా ఉండి తప్పన్నప్పుడు మాత్రమే ఓఆర్ఎస్ ఒకటి తీసుకోండి. కొబ్బరి నీళ్ళు కూడా లేత కొబ్బరి నీళ్ళు, కిడ్నీ సమస్యలు అంతకుముందు ఎటువంటి కిడ్నీ సమస్యలు లేకపోతే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కూడా ఈ డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ సమస్య తగ్గించవచ్చు. కానీ ఇంకా ఇవి తీసుకున్నా సరే మీకు బాగా విపరీతమైన కండరాలు పట్టేయడం, అయోమయంగా ఉండడం, విపరీతమైన నీరసం, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు, అయోమయంగా ఉన్నట్టు ఉంటే మాత్రం మీరు ఒక ఫిజిషియన్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందండి.
3: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే లవణాల సమతుల్యత దెబ్బతినకుండా ఉండటం కోసంగా, అంటే ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ అనేటువంటిది ఇన్బ్యాలెన్స్ అయినట్లయితే ఇట్లా కొబ్బరి నీళ్లు

0: ఇలాంటి చెప్పుకొచ్చారు మీరు మజ్జిగ ఇలా అని.
1: సరే.
0: మరి షుగర్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అంటుంటారుగా.
1: కొబ్బరి నీళ్ళు షుగర్ కంట్రోల్ ఉండేవాళ్ళు జస్ట్ లేత కొబ్బరి నీళ్ళు ఆ డిహైడ్రేటెడ్ స్టేట్లో మాత్రమే తీసుకోమంటామండి, రెగ్యులర్గా కాదండి.
0: తర్వాత డాక్టర్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలి? ఏ కాలంలో అయినా అంతే ఉండాలా? ఈ సమ్మర్లో ఏమైనా ఉందా ప్రత్యేకం?
1: లేదు సార్, ఈ సమ్మర్లో షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ కాలంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, షుగర్ పేషెంట్కి, నార్మల్ పర్సన్ కాదు, నార్మల్ పర్సన్కి అయితే పరగడపున షుగర్ 99 లోపల ఉండాలి, తిన్న తర్వాత షుగర్ 160 లోపల ఉండాలి. అదే షుగర్ పేషెంట్స్కి అయితే పరగడపున 80 నుంచి 130 లోపల ఉండొచ్చు, 126 లోపల ఉండొచ్చు, తిన్న తర్వాత 180 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ HbA1c అంటే షుగర్కి సంబంధించిన 3 నెలల సగటు యావరేజ్ పరీక్ష 7 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ లెవెల్స్లో బాగా సమ్మర్లో బాగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొందరికి ఎండలో తిరిగినప్పుడు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేదా స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి తరచూ మానిటరింగ్ చేసుకుని దానికి తగ్గట్టు మెడిసిన్స్ డైట్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి.
0: డాక్టర్ ఫణికుమార్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి వారు ప్రత్యేకించి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు డాక్టర్ల సలహా మేరకు.
1: అవును సార్.
0: ఈ వేసవి కాలంలో, ఈ సమ్మర్లో ఇన్సులిన్ వాడేటువంటి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
1: సార్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే ఇన్సులిన్ వాడే వారి గురించి, ఇన్సులిన్ వాడే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇన్సులిన్ అనేది ఉష్ణోగ్రతకి చాలా సెన్సిటివ్ అండి. అది బాగా వేడి ప్రదేశంలో ఎండకు పెట్టినప్పుడు దాని పొటెన్సీ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇన్సులిన్ పెన్ లేదా బాటిల్ వాడే వాళ్ళు ఎవరైనా సరే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో డోర్లోనే మెయింటైన్ చేయాలి, 2 to 8 degrees టెంపరేచర్లో. తర్వాత డీప్ ఫ్రీజ్లో పెట్టకూడదు, గడ్డగట్టితే కనుక ఇన్సులిన్ వాడకూడదు. ఫ్రిడ్జ్ డోర్లోనే పెట్టుకోవాలి, డైరెక్ట్గా సన్లైట్ పడే చోట పెట్టకూడదు. తర్వాత కార్లో డైరెక్ట్ డాష్ బోర్డ్ మీద ఎండకి ఫేస్ చేస్తూ పెట్టకూడదు. అలా పెడితే ఇన్సులిన్ పనితీరు తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇన్సులిన్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఇన్సులిన్ పౌచెస్ దొరుకుతాయండి, అంటే కూల్ పౌచెస్ దొరుకుతాయి. ఆ కూల్ పౌచెస్లోనే ఇన్సులిన్ పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నన్ను కొంతమంది పేషెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది, కానీ కొంతమందికి ఫ్రిడ్జ్ లేని, మేబీ ఒక 10 రోజులు వేరే ట్రిప్కి వెళ్తున్నాము, ఆ 10 రోజులకి ట్యాబ్లెట్ ఇచ్చేయమంటారు. అది కొంతమందికి కుదరని పక్షంలో కూడా ఇన్సులిన్ని వాళ్ళు ఏ ట్రిప్కి వెళ్ళినా సరే కూల్ పౌచ్లో తీసుకెళ్ళి ఇన్సులిన్ చేసుకోవచ్చు. కానీ ఇన్సులిన్ స్కిప్ చేయడం, ఎవరికైతే ఇన్సులిన్ అవసరమని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళకి అవసరమైతే తప్ప మనం ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేయము. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్కి మాత్రమే మనం ఇన్సులిన్ అడ్వైస్ చేస్తాము. సో ఈ ఒక వారం రోజులు మనం ఊరెళ్తున్నాం కదా, ఆ వారం రోజులు ఇన్సులిన్ మిస్ చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళిన ఊర్లో డయాబెటిక్ కీటోసిస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ డోస్ అనేది డాక్టర్ సలహా లేకుండా మీరు స్కిప్ చేయకూడదు. క్యారీ చేస్తున్నప్పుడు ఒక ఇన్సులిన్ కూల్ పౌచ్లో పెట్టుకుని ఎండ తగలని ప్రదేశంలో పెట్టుకుని బ్యాగ్లో తీసుకెళ్లొచ్చు.
0: డాక్టర్ గారు, వేసవి కాలంలో వడదెబ్బ తగిలింది అంటే మీరు వైద్యులు హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అనే పదాలు వాడుతుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళది ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని, నిజానికి. సరే, వడదెబ్బ తగిలింది అనుకోండి, హీట్ స్ట్రోక్ అయింది అనుకోండి, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా మీరు? ఇన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనా?
1: సార్, అదే అడ్మిషన్ బేసికల్గా మనకి పేషెంట్ ఒక జనరల్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో పేషెంట్ కాన్షియస్ ఓరియంటెడ్ ఉన్నాడు అంటే మనకు బేసికల్గా సిమ్టమాటిక్ మేనేజ్మెంటే సరిపోతుంది. లేదు హై గ్రేడ్ ఫీవర్తో వచ్చాడు, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు, టెంపరేచర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, అన్కంట్రోల్డ్ షుగర్ ఉందంటే మాత్రం దాని తగ్గట్టు మనం వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్లో చాలామంది అంటే మామూలు మనుషులు కూడా విపరీతంగా ఈ జ్యూసులు కూల్ డ్రింకులు బాగా తాగుతుంటారండి. మామూలు వాళ్ళ విషయం పక్కన పెడితే ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ జ్యూసులు లాంటివి కానీ కూల్ డ్రింకులు లాంటివి కానీ తాగి
1: సార్, షుగర్ ఉండే వాళ్ళు కూల్ డ్రింక్స్ కానీ డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంకా ఆ షేక్స్ ఈ షేక్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందువలన అంటే ఆ షుగర్ అనేది మనకి ఫ్రూట్స్ డైరెక్ట్గా తిన్నప్పుడు ఆ పీచు పదార్థం ఉండడం వల్ల షుగర్ స్పైక్ అనేది ఇన్స్టెంట్గా ఉండదు. అదే జ్యూస్ చేసినప్పుడు అంతా వడబట్టేస్తారు కాబట్టి తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ బ్లడ్లోకి స్పైక్ అవ్వడం జరుగుతుంటుంది. దానివల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవ్వడం, దానివల్ల మళ్ళీ నీరసం రావడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా సరే ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. ఈ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
0: ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది చాలామందికి. సరే, మిగిలిన ఫ్రూట్ జ్యూస్ అంటే సరే మీరు చెప్పినటువంటి ఇబ్బంది ఉందనుకుందాం. బత్తాయి పళ్ళు, వీటినే కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో చీనికాయలు అంటారు.

0: తోనతో పాటు తినచ్చండి,
1: తినచ్చు
0: తినచ్చు.
1: అది కూడా జ్యూస్ తాగినా కూడా ఇబ్బంది
0: లేదు సార్. తోన తింటే ఆ ఫైబర్ ఉండే బెనిఫిట్, షుగర్ రిలీజ్ స్లోగా ఉంటుంది. అదే మీరు జ్యూస్ తాగే అది మొత్తం అంతా వడబట్టేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్ గా షుగర్ స్పైక్ వచ్చేస్తుంది. కాబట్టి బత్తాయి కాయలు, కమలకాయలు తోనతో పాటు తినచ్చండి. అది ఒకేసారి మీడియం సైజ్ కాయ తీసుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ కాకుండా ఒక హాఫ్ కాయ లేకపోతే ఫుల్ కాయ షుగర్ లెవెల్స్ బట్టి చూసుకుని తీసుకోవాలండి.
1: డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ కండిషన్ అని ఒక పదం వాడారు, అది చాలా మందికి మామూలు ప్రజలకు కొంచెం అంతగా ఎక్కువగా అర్థం కాదేమో. అసలు ఏమిటి డాక్టర్ గారు ఆ కండిషన్ అంటే ఏంటి అసలు?
0: సో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనేది షుగర్ కంట్రోల్లో లేని పేషెంట్స్కి వచ్చే అతి ముఖ్యమైన కాంప్లికేషను. దాంట్లో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనప్పుడు పేషెంట్స్ విపరీతమైన వామిటింగ్స్, కడుపులో నొప్పి, అయోమయంతో వస్తూ ఉంటారు. పేషెంట్ దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుంది, అంటే ఫ్రూటీ ఆర్డర్ అంటాము. కీటోన్స్ వల్ల ఒక రకమైన పండ్ల వాసన, అంటే పండ్ల జ్యూస్ వాసన పేషెంట్ దగ్గర వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసి యూరిన్లో కీటోన్స్ ఎంత ఉన్నాయో చూసి అది ఒక డయాబెటిక్ ఎమర్జెన్సీ. అది అంత కామన్ కాదు, కేవలం షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, టైప్1 పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. అదేంటంటే ప్రీడిస్పోజింగ్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు డీకేఏలోకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్ అయోమయంగా ఉన్నప్పుడు, ఆయాసపడుతున్నప్పుడు, కడుపులో నొప్పి చెప్పి లేకపోతే విపరీతంగా వామిటింగ్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి అది డయాబెటిక్ కీటోసిస్సా లేకపోతే కీటోఎసిడోసిస్సా లేకపోతే ఆ కీటోన్స్ లేకుండా కేవలం షుగర్ ఒకటే కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చిన కాంప్లికేషన్నా అనేది మీరు ఎవాల్యుయేట్ చేసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేది ప్రీడిస్పోజింగ్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్, లేకపోతే పోయినసారి నేను చెప్పినట్టు వామిటింగ్స్, మోషన్స్ లాంటి కండిషన్స్లో, లేకపోతే ఇంకేదో ఇన్ఫెక్షన్ వల్ల ప్రీడిస్పోజింగ్ కండిషన్ వల్ల డీకే వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలోనే ఆ కాంప్లికేషన్ ఎక్కువ వస్తుంది. ఇకపోతే షుగర్ కంట్రోల్ ఉన్నా సరే కొంతమందికి లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ మెడిసిన్స్, మనకి SGLT ఇన్హిబిటర్స్లో కొంతమందికి యూగ్లైసెమిక్ కీటోసిస్, అంటే షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నా సరే డిహైడ్రేషన్ వల్ల వాళ్ళ బాడీలో అసిడోసిస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. ఇదన్నీ ఏంటంటే మనం లక్షణాలు చెప్పడం కంటే పేషెంట్ ఉండే కండిషన్ బట్టి మనం అప్పటికప్పుడు డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.
1: డాక్టర్ RLV ఫణికుమార్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ ఉన్నటువంటి వారు పాటించాల్సినటువంటి ఆహార నియమాలు, దాంతో పాటు విహార నియమాలు.
0: సో షుగర్ ఉన్న వాళ్ళు బేసికల్ గా వేసవి కాలంలో తీసుకోవాల్సిన చలవ చేసే ఫుడ్స్ గురించి, మనం నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చండి. బెస్ట్ వచ్చేసి అన్నిటికంటే బెస్ట్ కీరా దోసకాయ, టొమాటో, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఇది రోజువారీ డైట్లో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, మొలకలు, ఉడకబెట్టిన శనగలు, స్ప్రౌట్స్, అలసందలు లేకపోతే కాబూలీ శనగలు, ఇవి తీసుకోవచ్చు. మజ్జిగ ఎక్కువ తీసుకోవచ్చు. గుడ్లు, చేప, చికెన్ తీసుకోవచ్చు, అది కూడా ఉడికించిందే ఫ్రైడ్ కాకుండా. మటన్, రెడ్ మీట్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. తర్వాత పండ్లలో వచ్చేసి యాపిల్, బొప్పాయి, జామకాయ, కమల, ఇవన్నీ లిమిట్లో తీసుకోవచ్చు. తీసుకోకూడని పదార్థాలు వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూల్ డ్రింక్స్, డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే మైదా, బేకరీ ఐటమ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఏదైనా ఆహారం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది, పేషెంట్కి అది బెనిఫిట్ చేస్తుంది. ఇన్స్టెంట్గా రిలీజ్ అయ్యే ఫుడ్ ఏది తీసుకున్నా సరే అది ఇన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ తినగానే అరిగిపోయి షుగర్ వెంటనే పెరిగిపోయే ఫుడ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
1: పాలు, బాదం పాలు, ఈ రెండిట్లో ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు?
0: పాలకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. బాదం పాలు అనేది అది అగైన్ మళ్ళీ ఇందాక మనం అనుకున్న కూల్ డ్రింక్స్ కోవకు వస్తుంది కాబట్టి పాలు తీసుకోవచ్చండి. అది కూడా మీడియం ఫ్యాట్ ఉండే పాలు తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం పెరుగు కంటే బటర్ మిల్క్ బెటర్ అండి.
1: మంచిది డాక్టర్ గారు. దానిమ్మ పళ్ళు, అది యాక్చువల్గా మనం జ్యూస్ ఎవరు తొందరగా తాగరు, తాగుతున్నప్పటికీ కూడా తక్కువగా తాగుతారు. దానిమ్మ గింజలు
0: తినచ్చు,
1: డయాబెటిక్ పేషెంట్లు
0: తినచ్చండి. ఒక కప్ గింజలు బౌల్ నిన్న తినచ్చండి. సార్ ఫైనల్గా ఒక 7 రూల్స్ గుర్తుపెట్టుకోండి. బేసికల్గా రోజుకి కనీసం 3 లీటర్ల వాటర్ తీసుకోండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ గారు మీకు చెప్పిన లిమిట్ వాటరే తీసుకోండి. కొంతమంది కార్డియాక్ ఫెయిల్యూర్స్లో, కిడ్నీ ఫెయిల్యూర్స్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాటర్ కంటెంట్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకే తీసుకోండి. అంటే లిమిట్, మనం ఫ్లూయిడ్ ఇంటేక్ లిమిట్ చేస్తాం కాబట్టి కిడ్నీ పేషెంట్స్కి, కార్డియాక్ పేషెంట్స్కి. జ్యూసులు, కూల్ డ్రింక్స్కు పూర్తిగా తగ్గించుకోండి. తర్వాత షుగర్ లెవెల్స్ వారానికి ఒకసారి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. మూత్రంలో ఏదైనా మంట అనిపించినా లేకపోతే ఫీవర్ వచ్చినా సరే ఇన్ఫెక్షన్ని ముందుగానే గుర్తించే అవకాశం కోసం యూరిన్ టెస్ట్ చేసుకుని మీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. వామిటింగ్స్ కానీ

0: పేషెంట్స్ కానీ ఉన్నప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి వారి నిర్ణయం మేర మీరు వాళ్ళు చెప్పిన సలహా పాటించాల్సిన అవసరం ఉంది. నీరసంగా అనిపించినా లేకపోతే యూరిన్ తక్కువ వస్తున్నట్టు అనిపించినా సరే కూడా మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సలహా మేరకు మీరు నిర్ణయం తీసుకోండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటు ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విజయస్మితో. వెల్ మరి నేనైతే మీ అందరికి టాడా బాబాయ్ చెప్పేసి టైం వచ్చేసింది ఎగ్జాక్ట్లీ 11:23 వైపు పరుగులు తీస్తోంది. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ షోలో అండ్ మంచి మంచి మాటలతో, పాటలతో. అంతవరకు ఈ వీకెండ్ ని వింటు ఆనందిస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్.

विविध भारती एफएम न्यूज हेडलाइंस। विविध भारती एफएम न्यूज हेडलाइंस तो केसुमा। వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి మంత్రి నారాయణ ఈ రోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఏపీ సైబర్ గార్డ్ పేరిట సరికొత్త వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న రాష్టంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లు, డీఐజీలు, ఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్త సంకోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నా దేశం నా బాధ్యత నినాదంతో పొదుపు చర్యలను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. నగరంలోని క్యాంప్ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు ఎలక్ట్రిక్ సైకిల్పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర, ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామని తెలిపారు. కాకినాడ జిల్లా కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద ఈరోజు జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతున్న కూలీలను టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీని తిరిగి వచ్చే నెల 21న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ నిన్న అధికారికంగా ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈసారి పరీక్షా సమయాన్ని 15 నిమిషాలు పెంచామని ఆయన చెప్పారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్వీస్ ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అటువంటి కథనాల్లో ఎలాంటి నిజం లేదని సామాజిక మాధ్యమంలో ప్రధాని పోస్ట్ చేశారు. బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండటంతో పాటు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: TFM 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్మడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికి.
2: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
2: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

ఎస్ హాయ్ హలో గుడ్ మార్నింగ్, వింటున్నారు వివి భారతి 101.3 11:00 7 మినిట్స్ దాటింది టైం. సో మనం ఇంట్రీ చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి. సో మరి ఈ సాటర్డే ఈ వీకెండ్ మరి ఇప్పటి నుంచి ఈవినింగ్ 5 వరకు మీ అందరినీ అలరిచేందుకు వచ్చేసారు నేను మీ ఆర్జే చందనాని. మరి మొన్న అన్నట్లుగానే మీ అందరి ముఖ చిత్రాలు మార్చేస్తానమాట మధ్యాహ్నం కల్లా. సో గెట్ రెడీ ఫర్ ఇట్. అండ్ ముందుగా అయితే మన సినిమా కబుర్లలో ఒక మంచి సాంగ్ నేను మీకు వినిపించేస్తున్నాను. అండ్ విన్న తర్వాత మనం బోల్డ్ అన్ని కబుర్లు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి

సో అమ్మాయిలు కనుక ఒకవేళ అలా అలిగినప్పుడు ఇలాంటి ఒక పాట పాడి వినిపించేశారనుకోండి, నేను చక్కగా మళ్ళీ వాళ్ళ అలక తీరిపోతుంది అనమాట. మరి ఇంత మంచి లిరిక్స్తో మనకి ఈ మంచి మంచి పాటలు అందిస్తూ మనందరికీ ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా పరిచయం అయిన సుద్దాల అశోక్ తేజ గారి బర్త్డే అనమాట ఈరోజు. సుమారు 1200 పైగా చిత్రాలు, 2200 పైగా పాటలు కూడా రచించారు. మరి ఉత్తమ పాటల రచయితగా అవార్డుని కూడా అందుకున్నారు మన అశోక్ తేజ గారు అయితే.

సో మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచి సాంగ్ తో అయితే ఈ సినిమా కబుల్కి వెల్కమ్ చెప్పేశాం కదా, మరి ఆయనకి డెడికేట్ చేస్తూ కూడా ఇంకొక మంచి సాంగ్ నేను మీకోసం వినిపించేస్తున్నాను. అండ్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బర్త్డే కూడా ఉంది, అతను ఎవరు అనేది మనం తెలుసుకుందాం ఈ మంచి పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతిలో సినిమా కబుర్లు చందనతో కలిసి. యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ లో సుతార్ అశోక్ తేజ గారు రాసిన పాట హరిహరన్ గారు పాడగా వినేద్దాం. స్టే ట్యూన్.

మంచి సాంగ్ అయితే వినేశారు మనం ఉన్నాం సినిమా కబుర్లలో. మరి ఈరోజు ఒక మంచి యాక్ట్రెస్ బర్త్డే కూడా, తను ఎవరో కాదు మనందరి సూపర్ చిత్రాలే తను కూడా. సో హిందీలో జన్నత్ అనే మూవీతో నటిగా అడుగుపెట్టి పలు భాషల్లో మనకైతే చిత్రాల్లో నటించి అలరిచ్చారనమాట. సో మన తెలుగు విషయానికి వస్తే రెయిన్బో, లెజెండ్, పండుగ చేసుకో ఇట్లా రకరకాల సినిమాల్లో అయితే మనకి కనిపించారు. మరి ఇంతకీ ఎవరు యాక్ట్రెస్ అంటే సోనాల్ చౌహాన్. సో సోనాల్ చౌహాన్ బర్త్డే సందర్భంగా మరొక మంచి సాంగ్ నేను మీకోసం వినిపించేస్తున్నాను. అండ్ ఆ తర్వాత 35 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్లుగా క్రియేట్ చేసిన, రికార్డ్స్ బ్రేక్ చేసిన ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. అండ్ ఆ సినిమా ఏంటంటే అప్పట్లో మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా అంట. సో అది మాట్లాడుకుందాం. ఆ సినిమా ఏంటనేది దాని విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు ఈ సాంగ్ వినేసేయండి రెయిన్బో సినిమా నుంచి.

0: ಅಂತಿ.
1: ಐ ಲವ್ ಯು ಅನ್ನೋನ್ರ ಬುದ್ಧು.
2: ಹಾಟ್ ಸಮ್ಮರ್ ಲವ್
3: కూల్ టిప్స్ సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
2: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
3: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
2: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితులకు వెళ్ళడం.
3: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
2: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
3: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
2: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
3: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
2: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి. ఈ సమ్మర్ లో సేఫ్ గా ఉండండి. హాట్ సమ్మర్ లో
3: కూల్ టిప్స్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే RBI ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

అది పాట అంటే. సో మంచి సాంగ్ అయితే వినేశారు గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి. ఒక పక్క చిరంజీవి గారు విజయశాంతి గారి నటన, మరో పక్క వేటూరు గారి రచన, మరో పక్క బప్పిలహరి గారి సంగీతం, వీటన్నిటికీ తోడు మన విజయ్ బాపినీడి గారి దర్శకత్వం. ఇవన్నీ కలిసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాయి 35 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. చెప్పుకుందాం ఆ సినిమా కబుర్లు. మరి ఈ రోజు అయితే ఈ సినిమా గురించి మాట్లాడాలి అని అంటే అసలు ఒక పక్క మంచి మంచి డైలాగులు. సో మనకి సినిమా చూడంగానే లేకపోతే తలుచుకోగానే ఫస్ట్ గుర్తొచ్చే డైలాగ్, చేయి చూసావు ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిట్ చేస్తా. సో ఇలా చెప్పే డైలాగులు ఉంటాయి కదా ఈ సినిమాలో, అవన్నీ కూడా ఒకేసారి మనకి అలా రికలెక్ట్ అయిపోతూ ఉంటాయి. విజయ్ బాపినీడి గారి డైరెక్షన్లో చిరంజీవి గారు, విజయశాంతి గారు ఇద్దరు కూడా జంటగా నటించిన ఒక యాక్షన్ క్రైమ్ కామెడీ ఫిలిం అనమాట ఈ గ్యాంగ్ లీడర్. సో 1978 విడుదలైన బొమ్మరిల్లు అనే సినిమా తరహాలో దాన్ని తీద్దాం అనుకున్నారట విజయ్ బాపినీడి గారు. కానీ అప్పటికి మన చిరు గారి స్టోరీ ఇదైతే నచ్చలేదట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక స్టోరీ అనుకుంటారు కదా విజయ్ గారు, సో అప్పుడైతే ఈ స్టోరీ నచ్చలేదట. అందుకని మన చిరంజీవి గారు అయితే ఒప్పుకోలేదట. ఇక ఆ తర్వాత ఈ స్టోరీని పరచూరి బ్రదర్స్కి షేర్ చేయగా విజయ్ గారు, వాళ్ళు ఈ కథని కొన్ని మార్పులు అయితే చేస్తాము, మాకు 3 డేస్ టైం ఇవ్వండి అని చెప్పి గ్యాంగ్ లీడర్ ప్రస్తుతం మనం చూసిన సినిమా తరహాలో మార్చారనమాట కథని. సో ఆ కథనే మళ్ళీ మన చిరంజీవి గారికి వినిపించడం, సో ఆయన ఓకే చేయటం, ఆ తర్వాత జోడీ ఎవరని అనుకున్నప్పుడు విజయశాంతి గారిని లీడ్ రోల్లో తీసుకోవటం హీరోయిన్గా. సో అట్లాగా మొత్తం అన్నీ కలిసి అటు బప్పిలహరి గారి సంగీతం, ఇటు మంచి లిరిక్స్తో కూడిన పాటలు, అండ్ అటువైపు మంచి మాటలు డైలాగ్స్, ఇవన్నీ కూడా కలిసి ఒక మంచి యాక్షన్ క్రైమ్ కామెడీ ఫిల్మ్గా మన ముందుకు వచ్చేసిందనమాట. సో 35 ఇయర్స్ బ్యాకే, మరి 1991 May 9th అయితే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రజెంట్ అయితే అలా పూర్తి చేసుకుందనమాట 35 వసంతాలనైతే. సో అది విషయం. మరి ఈ సినిమా గురించి తెలుసుకున్నారు కదా, మరి ఇంకా మాట్లాడుకుందాం మరికొన్ని సినిమా కబుర్లు అయితే. మరి నిన్న హీరో రామ్ బర్త్డే కదా, మరి తనకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చేసింది, దాని గురించి టీమ్తో షేర్ చేస్తుంటాను ఒక మంచి సాంగ్ విన్న తర్వాత. అండ్ మీకోసం ఇప్పుడైతే మంచి పాట వినిపించేస్తున్నాను, ఆనందించండి స్కంద మూవీ నుంచి. స్టే ట్యూన్. Something about you got me going crazy, crazy. I'm wondering why am I dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try.

0: भारती FM 101.3।
1: ఫ్రెండు తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు.
2: ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్, ఐడియా డెడ్ ఎండ్ ఫ్రెండ్ ఫ్రెండ్, కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా. చీ చీ చీ.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా, పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: भारती FM 101.3
1: సో మంచి సాంగ్ అలా నేను మీకు వినిపించేశాను. ప్రకాష్ రాజ్ గారు రామ్ ఇద్దరు అలా అలా ఐడియాలు చెప్పుకుంటున్న సాంగ్ అనమాట. మరి ఇంటికి ఇది ఏ సినిమా అంటే హలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమాలోంచి మంచి పాట అయితే నేను వినిపించేసా. మరి ఇప్పటి వరకు రామ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి, ఒక సింగర్, ఒక లిరిసిస్ట్, ఒక హీరో, ఇవే కదా. ఇలాగా ఒక డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే ఆయన చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రామ్ పోతినేని తొలిసారిగా తన 23వ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నాడట. బాగుంది కదా. సో చూద్దాం ఎలా వస్తుంది సినిమా అనేది. అండ్ ఇది ఇప్పట్లో కాదు, ఈ ట్రెండ్ అప్పుడు మన ఎన్టీఆర్ గారి కాలంలో చూసాము, తన సినిమాని తన్నే డైరెక్ట్ చేసుకోవడం అనేది. సో అట్లా ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా చూసాం అనుకోండి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన హీరో ర్యాప్ అంటే రామ్ పోతినేని మళ్ళీ అలాగా తన దర్శకత్వంలో, స్వీయ దర్శకత్వంలో ఒక వీరా అనే పాత్రలో ర్యాపో సినిమాటిక్స్ బ్యానర్ పైన కృష్ణ పోతినేని గారి ప్రొడక్షన్లో అయితే ఈ సినిమాని తీయబోతున్నారు అనమాట. ఇది ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్గా రాబోతుందట. మరి ఈ ఫిలింకి అటు డైరెక్షన్ తనే ఇటు యాక్షన్ తనే రెండు పాత్రల్లో వహిస్తున్నారట. మరి అది విషయం. మరి నిన్నే ఒక స్టైలిష్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మరి జూన్లో షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అండ్ డిసెంబర్ కల్లా రిలీజ్ చేద్దామని చెప్పి ప్లాన్ కూడా వేసేసుకున్నారట మూవీ టీం అయితే. సో చూద్దాం అది ఈ డిసెంబర్ అవుతుందా లేకపోతే వచ్చే డిసెంబర్ అవుతుందా అనేది. మరి అదే విషయం. మరి ర్యాపో 23 అప్డేట్ అయితే మీ అందరికీ షేర్ చేశాను కదా. అండ్ ఫైనల్లీ ఒక్కొక్క మంచి అప్డేట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొంచెం మంచి పాట విన్న తర్వాత. సో వినిపించేసిన ఇంకొక మంచి సాంగ్ ఇంకోసం ఇంట్రెస్టెడ్ యూ టు విత్ భారతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు అంటే, మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: కోటి విద్యలు కూటి కొరకే.
2: మన రోజువారీ జీవితాన్ని నడిపించే చేతులు,
1: మనకు సేవలందించే వృత్తులు,
2: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
1: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
2: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
1: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
2: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,
1: చెప్పులు కుట్టేవారు, పండ్ల బండ్లవారు,
2: ప్రతి వృత్తి వెనుక ఒక కథ ఉంది.
1: ప్రతి చెమట చుక్క వెనుక ఒక గౌరవం ఉంది.
2: వృత్తి గౌరవాన్ని, మానవీయ విలువలను వెలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం
1: కోటి విద్యలు కూటి కొరకే.
2: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం నుండి
1: ఆదివారం ఉదయం 7:30
2: తప్పక వినండి.
1: కోటి విద్యలు కూటి కొరకే.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
3: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
5: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 11:48. ఇక వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది.

గజరాజు సినిమా నుంచి హరిచరణ్ వాయిస్లో సాంగ్ అయితే వినేశారు. మరి మన సినిమా కబుర్లలో ఫైనల్ అప్డేట్ ఏంటి అని అంటే, మన బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సమంతా అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న సినిమా మా ఇంటి బంగారం. మరి ఈ సినిమా మనకు తెలిసిందే నిన్న రిలీజ్ అవ్వాల్సి ఉంది, బట్ ఈ సినిమా ఐపీఎల్ కీలక దశ చేరుకోవడానికి కారణంగా ఈ రీజన్తో జూన్19కి పోస్ట్పోన్ అయిపోయిందనమాట. మరి ఓ బేబీ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మరొక సెన్సేషనల్ హిట్ రావాలని అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. మరి అదే విషయం, మరి ఇలాగా మన సినిమా కబుర్లు అయితే ముగించేద్దాం అండ్ ఇంకొక మంచి పాట ఉంది మీకోసం రెడీగా, వింటూ ఆనందించండి.

విజయవాడ కేంద్రం. లాహిరి లాహిరిలో ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతం చిత్రం దాగుడు మూతలు.

0: அணுவணு ஊரீதுகா. மெல்ல மெல்ல மெல்லகா
1: அணுவணு ஊரீதுகா.

0: సుప్రభాతవేళ శుభోదయం పలుకుతూ
1: మంగళధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్యపరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: కార్యక్రమంలో తర్వాత విందాం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, చిత్రం లేత మనసులు.

0: సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత విందాం ఘంటసాల పి సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతం, చిత్రం గూఢచారి 116.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్

ఇబ్బందులు లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈవేళ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్ లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి ప్రవాస భారతీయుల్లో ప్రధానమంత్రి పర్యటన గురించి ఎంతగానో ఉత్సాహం నెలకొంది. చారిత్రాత్మక ప్రసంగంగా నిర్వాహకులు అభివర్ణిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటనలోనే ఈ కార్యక్రమం అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ చేరుకోగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. విభిన్న వయస్సులు, ప్రాంతాలు, మతాలకు చెందిన భారతీయ సమాజ సభ్యులు, ప్రవాస భారతీయులు సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో మోదీకి స్వాగతం పలికారు. మోదీ మోదీ, వందే మాతర నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది. భారత నెదర్లాండ్స్ సంబంధాలు, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. భారత్కు యూరోపియన్ దేశాలతో ఉన్న వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 5 దేశాల పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో భాగంగా 2 దేశమైన నెదర్లాండ్స్కు చేరుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయంలో మోదీకి నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బెరెన్సన్ స్వాగతం పలికారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కొద్దిసేపు ఆగిన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నెదర్లాండ్స్ రాజు రాణిని కూడా ఆయన కలుసుకుంటారు. ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా ఇటీవల ముగిసిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విస్తృతమైన భారతీయ సంబంధాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ప్రముఖ డచ్ కంపెనీల సీఈఓలతో కూడా మోదీ సమావేశమవుతారు. నెదర్లాండ్స్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సెమీకండక్టర్ చిప్స్ ఏఐ రంగాల్లో ముఖ్యంగా కొన్ని ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. నెదర్లాండ్స్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలో 3 భాగంలో స్వీడన్లోని గోతెన్బర్గ్ ప్రయాణమవుతారు. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. ప్రభుత్వం పెట్రోల్ ఎగుమతులపై లీటర్కు 3 రూపాయల ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించింది. నిన్న ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు 23 రూపాయల నుంచి 16.50 రూపాయలకు తగ్గించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే విమాన ఇంధనంపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటర్కు 30 రూపాయల నుంచి 16 రూపాయలకు తగ్గించారు. సవరించిన కొత్త రేట్లు ఇవాళ నుంచి ప్రారంభమై రాబోయే పక్షం రోజుల పాటు అమల్లో ఉంటాయి. అయితే దేశీయ వినియోగం కోసం ఉద్దేశించిన పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ సుంకం రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ ప్రజల కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. విదేశీ ప్రయాణాలపై సెస్ పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లు వచ్చిన ఒక మీడియా కథనాన్ని మోదీ సోషల్ మీడియా పోస్టులో తోసిపుచ్చారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని, అందులో ఎంతమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం, చర్చలు, బిల్లులు, బడ్జెట్ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీ వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి పిలుపునిచ్చారు. కుచ్బిహార్ సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శాసనసభ్యుడు రతీంద్ర బోషు 18వ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల పనితీరును చూసే పూర్తి హక్కు ప్రజలకుందని, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇది జరిగేలాగా చూడవచ్చునని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు జరిగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షలకు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిక్కింలో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1975లో రాచరికం నుండి భారతదేశంలో 22వ రాష్ట్రంగా మారిన సందర్భం

0: సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈవేళ తొలిసారిగా సిక్కింలో పర్యటిస్తారు. గ్యాంగ్టాక్ లో జరిగే రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ అభివృద్దికి సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సిక్కిం రాష్ట్రం తన 50వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నందువల్ల ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వేడుకల్లో రాష్ట ప్రజలతో కలిసి పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా సిక్కిం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. దోమల వ్యాప్తిని నివారించే లక్ష్యంతో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, నీటి నిల్వ చేసే ట్యాంకులను సరిగా నిర్వహించడం వంటి సాధారణ నియంత్రణ వ్యూహాలను ప్రోత్సహించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. డెంగ్యూ నియంత్రణకు సమాజ భాగస్వామ్యం, తనిఖీ చేయండి, శుభ్రం చేయండి, మూసి ఉంచండి అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఒక సందేశం ఇస్తూ డెంగ్యూ నివారణపై అవగాహన పెంచేందుకు, మన పరిసరాలను శుభ్రంగా సురక్షితంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రవేత్త ఇంజనీర్ థియోడర్ మైమన్ 1960లో మొదటిసారిగా లేజర్ను విజయవంతంగా నిర్వహించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే 16 తేదీన కాంతి దినోత్సవం జరుపుకుంటారు. ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, పర్యావరణ హితమైన తయారీ రంగాలు, మెరుగైన వ్యవసాయ పద్ధతుల ద్వారా కాంతి ఆధారిత సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణకు ఎలా దోహదపడతాయనే అంశంపై దృష్టి సారిస్తూ ఈ సంవత్సరానికి సుస్థిర భవిష్యత్తు కోసం కాంతి, లైట్ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేయాలని, ప్రపంచ శాంతి సుస్థిర అభివృద్ది కోసం కాంతి శక్తిని ఉపయోగించుకోవాలని యునెస్కో పిలుపునిచ్చింది. తన చైనా పర్యటనలో భాగంగా అమెరికా చైనాలు కీలకమైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా పర్యటన ముగించుకుని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తిరిగి వస్తున్న సమయంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో జరిపిన చర్చల అనంతరం 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించిందని, అలాగే మరిన్ని అదనపు ఆర్డర్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు.
1: A lot of great trade deals, including over 200 planes from Boeing with a promise of 750 planes, which will be by far the largest order ever if they do a good job with the 200, which I'm sure they will. And that's General Electric also. The engines, approximately 450 engines. We had an amazing time. It was a very historic.
0: 12వ తరగతి విద్యార్థుల కోసం ఫలితాల ప్రకటన తర్వాత సదుపాయాలను వివరిస్తూ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ ఒక సూచిక జారీ చేసింది. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మూల్యాంకన ప్రక్రియ పట్ల తనకున్న నిబద్ధతను పునరుద్ఘాటించింది. తమ 12వ తరగతి పరీక్ష ఫలితాల పట్ల అసంతృప్తితో ఉన్న విద్యార్థులు 2 అంచెల సమీక్షా విధానాన్ని ఉపయోగించుకోవచ్చునని బోర్డు తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ఏకన స్టేడియంలో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను 7 తేడాతో ఓడించింది. ఈవేళ జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటన్స్ తో సాయంత్రం 7:30 తలపడుతుంది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ లో మలేషియా ప్రత్యర్థులతో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం నెదర్లాండ్స్లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. విదేశీ ప్రయాణాలపై సెస్, పన్ను లేదా సర్చార్జ్ విధించనున్నట్లొచ్చిన వార్తలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. సిక్కింలో ఈరోజు రాష్ట్రావతరణ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ, శ్రీమతి కె వీణ శ్యామల వీరు ఆలపించిన లలిత

మీరు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి జొన్నలగడ్డ శైలజ, శ్రీమతి కె వీణాశ్యామల ఆలపించిన లలిత గీతాలు విన్నారు.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
3: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
2: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
3: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
2: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
3: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
2: నినదిద్దాం.

ஆகாஷவாணி విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీ తల వింటారు. ముందుగా మన్మధుడు చిత్రం నుంచి వేణు సుమంగళి పాడారు. గీత రచన సిరివేనెల

0: ఏమండో ఈ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

చిత్రతరంగిణి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నిన్నే పెళ్ళాడతా చిత్రం నుంచి రాజేష్ పాడారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా.

మీరు ఇంతవరకు చిత్ర తరంగిణి ఫిలిం గీతాల విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

0: విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి టోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజావేదిక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈరోజు మళ్లీ పిల్లలి సంపద పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం, నాలుగో చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారమని, కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.
0: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం, పరేడ్ గ్రౌండ్స్, పోలీస్ క్వార్టర్స్ పరిసరాల్లో ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజ ఆధ్వర్యంలో పోలీసులు పరిసరాలను శుభ్రం చేశారు. విభిన్న ప్రతిభావంతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: 1,200 మందికి మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మలుచుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మిషన్ మోడ్ లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకు ఎవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం.
0: ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజనేయస్వామి స్పష్టం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే మెగా డీఎస్సీతో 16,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో యువ సంఘం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈరోజు ప్రారంభించారు. విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుందని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొంటూ,
3: తిరుపతి జిల్లాలోనే ఉన్నటువంటి వివిధ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు పైన తిరుమల గాని, శ్రీకాళహస్తి టెంపుల్, అదేవిధంగా శ్రీ సిటీ, శ్రీహరికోట మరియు ఇతరత్ర యూనివర్సిటీ ఏదైతే మహిళా యూనివర్సిటీ వీటన్నిటిందో అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ ఎక్స్పోజర్ విజిట్ లాగా చేపించి ఈ పిల్లల నుంచి వాళ్ళు క్రాస్ లెర్నింగ్, వాళ్ళ నుంచి మహారాష్ట్ర ఉన్నటువంటిది మనం నేర్చుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ఇది వాళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక 1 to 2 డేస్ అమరావతికి కూడా వెళ్ళి అక్కడ క్యాపిటల్ రీజన్ లో వర్క్స్ ఎలా అవుతున్నాయి, మిగతా పనులు ఎలా అవుతున్నాయి, యూనివర్సిటీస్ ఎట్లా వస్తున్నాయి అక్కడ, అదంతా కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది.
0: కాకినాడ జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్ప ఢీకొని 4 మృతి చెందగా మరో 2 తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారు చీడిగ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వాసంశెట్టి సుభాష్ నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబ

0: రాష్ట్రాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రులు హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దైనందిన జీవితంలో కాంతి నిర్వహిస్తున్న పాత్రను తెలియజేయడం, దాని సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచడం కోసం ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త థియోడర్ మైమన్ 1960 మే 16వ తేదీన మొదటిసారిగా లేజర్ ద్వారా కాంతిపుంజాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. థియోడర్ మైమన్ చేసిన ఈ ఆవిష్కరణ వైద్య రోగ నిర్ధారణ సాంకేతికతల ఆవిష్కరణకు దోహదం చేసింది. కాంతిని మనం సక్రమ రీతిలో వినియోగించుకోగలిగితే పర్యావరణ సమతుల్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంధనం ఆదాతో ఆర్థికంగా లాభంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆయన ఎలక్ట్రికల్ సైకిల్పై ఈరోజు వెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రిస్తూ అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా డీజిల్ పెట్రోల్ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ తెలియజేస్తూ
1: ఎలక్ట్రానిక్ సైకిల్ ని మన కలెక్టరేట్ కి ఒక 3 కొనుక్కుంటున్నాం ఇప్పుడు. సో ప్రతి శుక్రవారం అలాగే లోకల్ ఇన్స్పెక్షన్స్ అయితే ఉంటాయి విత్ ఇన్ సిటీ, దానికి ఎలక్ట్రానిక్ సైకిల్ ని తిరగడానికి ట్రై చేస్తాం. అలాగే సిటీ లోపల మెయిన్లీ యూత్స్ అలాగే చిన్న చిన్న పనికి వెళ్లే వాళ్ళు కంపల్సరీగా మీరు డీజిల్ బైక్ పెట్రోల్ బైక్ కన్నా ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుక్కోండి. దీని ద్వారా డబ్బులు అది అవుతాయి, మీకు ఫ్యూల్ ఖర్చు ఉండదు, ప్లస్ పర్యావరణం కూడా కాపాడిన వాళ్ళు అవుతాము. ఇది చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఇక్కడ విజయవాడ వాళ్ళు ఇన్నోవేట్ చేశారు, ఆ కాస్ట్ కూడా కన్సిడరబుల్ గా ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి దీన్ని అడాప్ట్ చేయండి. దీని గురించి అత్యంత మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ గాని మీరు సంప్రదించండి.
0: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో బాలుడిని కుక్క కరిచిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విశాఖ మున్సిపల్ కమిషనర్కు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పట్టణాలకు దూరంగా కుక్కలకు ఫుడ్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న 320,000 వీధి కుక్కలకు గాను ఇప్పటి వరకు 180,000 కుక్కలకు శస్త్రచికిత్సలు పూర్తయినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు జారీ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాష ఒక ప్రకటనలో తెలిపారు. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 అధికారిక బోర్డు వెబ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 22A భూముల సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన 22A భూముల పరిష్కార మేళాలో పాల్గొన్న మంత్రి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించిన 74 ఎకరాలను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పత్రాలు అందజేశారు. మరో 202 దరఖాస్తును 15 రోజుల్లో పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్రతో స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కాంతి దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషీన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మషీన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఈనాటి వనిత వాణి శ్రీల కార్యక్రమంలో కాలానుగుణంగా వేషధారణ అంశం గురించి పి రోహిణి గారి ప్రసంగం వింటారు.
4: సీజనల్ పంటలు ఉన్నాయి, సీజనల్ పండ్లు ఉన్నాయి, అలాగే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్లే సీజనల్ దుస్తులు కూడా ఉన్నాయి. మారుతున్న అభిరుచులతో పాటు అవసరాలు మారుతున్నాయి. ఏ ఎండక అగొడుగు అనేది సామెతే అయినా, దాని అర్థం వేరే అయినా, ఏ సీజన్కు ఆ దుస్తులు అన్నది నేడు నడుస్తున్న నాగరికత. కాలం మారిందంటే చాలు, ఆ వాతావరణ ప్రభావం ముందుగా కనిపించేది మనిషి శరీరంపైనే. కాబట్టి ఆ ప్రభావం ఒంటికి హాని చేయకుండా కాపాడుకోవటానికి దుస్తులు చాలా అవసరం. మనిషి ఆకారాన్ని బట్టి, ఒడ్డు పొడుగుల్ని బట్టి దుస్తుల రకాల్ని రంగుల్ని ఎన్నుకోవడం ఒక పద్ధతి అయితే, సీజన్కు అనుగుణంగా మనకు అనుకూలంగా సౌకర్యంగా ఉండే దుస్తుల్ని ఎన్నుకోవడం అవసరంగా మారిన అలవాటు. వేడి వాతావరణంలో కాటన్ దుస్తులు హాయిని కలిగిస్తాయి. తేమను పీల్చుకుని శరీరానికి అనువుగా ఉండే కాటన్ కుర్తీలు, చీరలు, చిన్నపిల్లల ఫ్రాక్స్, ఇలా అన్ని వయసుల వారికి నప్పే రకరకాల దుస్తులను వెరైటీ డిజైన్లలో ఈ వేసవిలో ఎంచుకోవచ్చు. చీరకట్టులో అందమున్నా కుర్తీలో సౌకర్యం ఉంటుందని గట్టిగా నమ్మే మగువలు ఎందరో. అలాంటి వారికి, ఉద్యోగాలు చేసేవారికి సౌకర్యవంతంగా ప్రయాణాలు చేయటానికి అనువుగా అనేక రకాల వస్త్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎండాకాలంలో కాటన్ లైట్ వెయిట్ చీరలు ఇచ్చినంత హాయి ఇంకా ఎలాంటి వాటిలోనూ దొరకదంటారు చీరలను అమితంగా ఇష్టపడే వనితలు. నిజమే, సింపుల్ ప్రింట్స్తో లేత రంగులకు జోడీగా మంచి రంగుల మేళవింపుతో మలచిన చీరలు ఈ సమ్మర్ సీజన్లో మగువల మనసులు దోచే కాటన్ చీరలు. లేత రంగుల్లో ఎంచుకుంటే మనసుకు శరీరానికి హాయిగా ఉంటుంది. ఎక్కువగా ఈ ఎండ వేడిమిని తట్టుకోవాలంటే తెలుపు రంగు మీద ప్రింట్స్ ఎంచుకోవడం మంచిది. పుట్టిన పిల్లల దగ్గర నుండి వయసు పైబడిన వారి దాకా ఈ కాటన్ మెత్తదనాన్ని ఈ వేసవి కాలంలో హాయిగా ఆస్వాదించవచ్చు. వదులుగా ఉండే కాటన్ డ్రెస్సులు వేసుకుంటే మండుటెండలో కూడా పండు వెన్నెల్లో ఉన్న అనుభూతిని కొంతవరకు పొందవచ్చు. ఎండాకాలంలో స్వాంతననిచ్చే కాటన్ వస్త్రాలకు చలికాలంలో వెచ్చదనాన్నిచ్చే లక్షణం కూడా ఉండటంతో ఈ వస్త్రాలను ఎండాకాలంలోనూ చలికాలంలోనూ ఎంచుకోవచ్చు. కాటన్ దుస్తులను ఎక్కువగా క్యాజువల్ వేర్లో భాగంగాను ఆఫీస్ వేర్గాను వాడుతుంటారు. ఇవి చాలా హుందాతనాన్ని ఇస్తాయి. ఉద్యోగాలు చేసే మహిళలు

వీటి మీద మక్కువ ఎక్కువ చూపిస్తారు, ఎందుకంటే ఇవి ఏ కాలంలోనైనా కంఫర్టబుల్గా ఉంటాయి. ఖాదీ వస్త్రాలు కూడా ఈ వేసవి కాలానికి సరైన ఎంపికగా పరిగణించవచ్చు. ఈ రకమైన దుస్తులకి చలికాలంలో వెచ్చదనాన్ని, వేసవి కాలంలో చల్లదనాన్ని కలిగించే గుణం కలిగి ఉంటాయన్నది చాలా కాలం నుండి అనుభవంలోనిదే. ఆ అనుభవం ఉన్నవారు అప్పుడు ఇప్పుడు కూడా ఖాదీ వస్త్రాలకే మొగ్గు చూపుతున్నారన్నది ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఖద్దరు వస్త్రాలు కేవలం మగవారికే అనుకుంటే పొరపాటే, మగువలకు కూడా చాలా బాగా నప్పుతాయంటే అతిశయోక్తి కాదు. ఖద్దరు దుస్తులలో రకరకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఖాదీలో కాటన్ వెరైటీ ఉన్నట్లుగానే ఖాదీ సిల్క్ మరియు ఊలు నుండి తయారు చేయబడిన ఖద్దరు వస్త్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. లెనిన్ వస్త్రాలు కూడా వేసవి కాలానికి అనువైన దుస్తులుగా వాడుకోవచ్చు. ఈ రకమైన వస్త్రాలు అత్యంత ప్రాచీనమైనవి. ఇప్పుడు ఆధునిక హంగులు అద్దుకొని రకరకాల డిజైన్లలో ఈ వేసవికి అందుబాటులో ఉన్నాయి. ఈ దుస్తులు కూడా కాటన్ లాగానే తేమను పీల్చుకుని శరీరానికి హాయిని కలుగచేస్తాయి. రేయాన్ ఫ్యాబ్రిక్తో తయారు చేసిన దుస్తులు కూడా వేసవి కాలం వాతావరణానికి అనుకూలంగానే ఉంటాయి. ప్యూర్ రేయాన్ వస్త్రాలు తేమను పీల్చుకునే లక్షణం కలిగి ఉంటాయి. ఇవి కాటన్ లాగా స్టిఫ్గా ఉండే ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి వీటిని ఉపయోగించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ వేడి వాతావరణానికి రకరకాల డిజైన్లలో ఈ వస్త్రాన్ని డిజైన్ చేసుకోవచ్చు. క్యాజువల్ వేరుగాను, ఆఫీస్ వేరుగాను, డిజైన్ని బట్టి పార్టీ వేరుగా కూడా ఈ రకమైన దుస్తులు వేసవి కాలానికి అనుకూలమైనవిగా పరిగణించవచ్చు. స్పాండెక్స్ ఫ్యాబ్రిక్ కూడా చలికాలానికి, ఎండాకాలానికి అనుకూలంగా ఉండే వస్త్రంగా పరిగణించవచ్చు. ఇప్పుడు ఎక్కువగా అందరూ వాడుతున్న లెగ్గింగ్స్ ఈ జాబితాలోకి వస్తాయి. మెత్తగా ఉండి తేమను పీల్చుకునే గుణం కలిగి ఉండడం వల్ల ఈ కాలాల్లో అనుకూలంగా ఉంటాయి. అభిరుచిని బట్టి వస్త్రాన్ని, దుస్తుల డిజైన్ని ఎంచుకోవడం అందరికీ అనుభవమే. అలాగే ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి మనదైన స్టైల్ స్టేట్మెంట్ని ఏ కాలంలోనైనా చూపించడానికి అనుకూలంగా దుస్తుల డిజైన్ చేసుకుంటే నలుగురిలో గుర్తింపును సంపాదించుకోవచ్చు. డిజైన్కి తగినట్లుగా మరియు సీజన్కి తగిన రంగులను కూడా పరిగణించుకున్నట్లయితే మరింత హుందాతనాన్నిచ్చే దుస్తులను మీ సొంతం చేసుకున్నట్లే. టాలెంట్, వాక్చాతుర్యం, సెన్స్ ఆఫ్ హ్యూమర్తో పాటు మనం ధరించే బట్టలు కూడా ఇతరులను ఆకట్టుకునేలా హుందాగా ఉండాలి. డ్రెస్సింగ్ సెన్స్కి కార్పొరేట్ కార్యాలయాలు అధిక ప్రాధాన్యతని ఇవ్వడం మనకి తెలిసిన విషయమే. డ్రెస్సింగ్ మన గురించి ఎదుటివారికి ఒక అభిప్రాయానికి రావటానికి చాలా సందర్భాలలో కీలక పాత్ర పోషిస్తాయనేది వాస్తవం. రకరకాల పరిశోధనల్లో మనిషికి డ్రెస్సింగ్కి ఉన్న అవినాభావ సంబంధం గురించి చక్కగా విశ్లేషించి చెప్పడం జరిగింది. కాలేజీ విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళలు ఎక్కువగా కాటన్, రేయాన్ వస్త్రాలతో తయారు చేసిన దుస్తులను ఎక్కువగా ఎంచుకోవడం గమనించవచ్చు. ఈ రకమైన దుస్తులు కంఫర్టబుల్గా ఉండటమే కాక హుందాతనాన్ని కూడా ఇస్తాయి. నిజానికి దుస్తులలో అనేక రకాల ఫ్యాషన్ స్టేట్మెంట్స్ రూపొందించుకోవటానికి అనువైన సీజన్ చలికాలం. ముఖ్యంగా పట్టుచీరలు, డిజైనర్ బ్లౌజులు, హెవీ వర్క్స్ ఉన్న డ్రెస్సులు ఈ కాలంలో ధరించినా అంత అసౌకర్యంగా ఉండదు. సింథటిక్, క్రేప్, బెనారస్, రాసిల్క్, నెట్టెడ్ ఫ్యాబ్రిక్, షిఫాన్, జార్జెట్ వంటి రకరకాలైన దుస్తులను ఈ చలికాలానికి అనువైనవిగా చెప్పుకోవచ్చు. చలికాలంలో ఊలు వాడకం ఎక్కువగా ఉంటుంది. స్వెటర్లు, షాల్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఫ్యాషన్గా ఉండే లెనిన్ షర్గులను కూడా ఈ చలికాలానికి హాయినిచ్చే వస్త్రాలుగా చెప్పవచ్చు. ఫుల్ హ్యాండ్ షర్టుల మీద స్లీవ్లెస్ స్వెటర్లు ఓ స్టైల్. పాత రోజుల్లో అన్నదమ్ములు ఒకే రకం, ఒకే రంగు స్వెటర్లు కొనుక్కుంటే వారి పేరులో ఓ అక్షరాన్ని అమ్మలు డిజైన్లా కుట్టడం ఓ తీపి జ్ఞాపకం. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తేలికగా, సౌకర్యంగా ఉండే పొడవు చేతులున్న స్వెటర్లు వేసుకోవడం అవసరం. తలకు చలి తగలకుండా టోపీలు ధరించడమే కాకుండా చెవులు, మెడ కింద భాగం వరకు కప్పి ఉంచే టోపీలను ఎన్నుకోవడం మంచిది. చలికాలంలో లెదర్ కోట్స్ కూడా కొంతమంది వాడటానికి ఇష్టపడతారు. చిన్నపిల్లలకు, పెద్దవారికి కూడా రకరకాల ఫ్యాషన్లను అనుసరించటానికి అనువైన ఈ చలికాలంలో వెల్వెట్ వస్త్రాలకు సింథటిక్, క్రేప్, అలాగే నెట్టెడ్ వస్త్రాలను మ్యాచింగ్ చేసి రకరకాల ఫ్రాక్స్ను పిల్లలకు డిజైన్ చేయవచ్చు.
ఈ కాలంలో

లేయర్డ్ ఫ్రాక్స్ వేసుకున్నా కూడా సౌకర్యంగానే ఉంటుంది. ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ బ్లౌజులు, స్టోన్ వర్క్స్ ఇలా ఒకటేమిటి రకరకాల ఫ్యాషన్లకు అనువైన కాలం చలికాలం. ఈ కాలంలో నిండు రంగులు ఎక్కువ సందర్భాలలో ఆకర్షణీయంగా ఉంటాయి. ఒంటి రంగుని బట్టి దుస్తుల యొక్క రంగుని, పర్సనాలిటీని బట్టి డిజైను మరియు వస్త్రాల్ని ఎంచుకుంటే మరింత అందం మీ సొంతమవుతుంది. కాలానికి అతీతంగా వస్త్రాలని మన దుస్తులకి ఉపయోగించుకున్నట్లయితే కంఫర్టబుల్ ఫీలింగ్ని కోల్పోతాము.

జార్జెట్ షిఫాన్ వంటి తేలికైన దుస్తులు ధరించడం వల్ల వానాకాలంలో వచ్చే ఇబ్బందులను తేలికగా ఎదుర్కోవచ్చు. వాతావరణం చల్లగా ఉండటమే కాక మబ్బు పట్టి కూడా ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో వాతావరణాన్ని కలర్ఫుల్ చేసేలా రంగురంగుల దుస్తులను ధరిస్తే సమయానికి తగినట్లుగా ఉంటుంది. వానాకాలంలో జీన్స్ రకాల దుస్తులు కొంత అసౌకర్యం కలిగిస్తాయనే చెప్పవచ్చు. కనుక ఈ కాలంలో డెనిమ్ వస్త్రాలను వాడకపోవడమే మంచిది. రెగ్జిన్ కోట్స్ అందుబాటులో ఉంచుకోవడం మంచిది. అలాగే ఈ వానాకాలంలో లాంగ్ ఫ్రాక్స్, లేయర్డ్ ఫ్రాక్స్ని కూడా వాడకపోవడమే మంచిది. షార్ట్ టాప్స్, క్యాప్రీ ప్యాంట్స్ ఈ వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. జర్కిన్స్, ష్రగ్స్ వంటివి వాడుకోవచ్చు. ఒక సీజన్లో కంటికి నచ్చినవి, ఒంటికి నప్పినవి మరొక సీజన్లో కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. మనసుకి శరీరానికి హాయినిచ్చే వస్త్రాలని ఎంచుకుని వాతావరణానికి అనువుగా దుస్తులను మలుచుకొని ధరించినట్లయితే ప్రకృతిలోని మార్పులను హాయిగా ఆస్వాదించవచ్చు. జూట్తో తయారు చేయబడిన దుస్తులు కూడా మార్కెట్లో రకరకాల డిజైన్లలో లభ్యమవుతున్నాయి. ఈ రకమైన దుస్తులు చలికాలంలో కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పవచ్చు. చాలామంది మహిళలు సీజన్తో సంబంధం లేకుండా తమకు నచ్చిన లేదా వారికి అలవాటైన దుస్తుల్నే ఎక్కువగా వాడటానికి ఇష్టపడతారు లేదా అలవాటు పడతారు. దానివల్ల అనుకోకుండా ఎదురయ్యే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలా కాకుండా సీజన్ని అనుసరించి దుస్తుల్ని ఎంపిక చేసుకుంటే పనుల్లోనే కాదు ప్రయాణాల్లో కూడా హాయిగా ఉంటుంది. కొన్ని రకాల దుస్తుల వల్ల కొంతమందిలో స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా గమనించుకోవాలి. జూటు, సింథటిక్ మొదలైన కొన్ని వస్త్రాలు ఒంటికి పడకపోవడం వల్ల కొంతమందిలో ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి పరిస్థితులను నివారించుకోవటానికి ఒంటికి సరిపడని వస్త్రాలను గమనించి దూరంగా ఉంచడం ఉత్తమమైన పని. సమ్మర్లో హాయిగా అనిపించే కాటన్ దుస్తులు వర్షాకాలంలో అనుకూలంగా ఉండవు. వర్షంలో తడిసినప్పుడు శరీరానికి అంటుకుపోయి అసౌకర్యాన్ని కలుగజేస్తాయి. దీనివల్ల కొందరిలో స్కిన్ ర్యాషెస్ వచ్చి చర్మ సమస్యలకు దారితీయవచ్చు. వానాకాలానికి తగిన ఫ్యాబ్రిక్స్ని ఎంచుకున్నట్లయితే వర్షాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా మార్కెట్లో కొన్ని ప్రాంతాలలో లభ్యమవుతున్నాయి. చిన్నపిల్లల విషయంలో దుస్తుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు గ్రాండ్ లుక్ కోసం కాలంతో సంబంధం లేకుండా హెవీ ఫ్యాబ్రిక్స్ వర్క్స్ ఉన్న దుస్తులు కొంతమంది వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు ఎంతో అసౌకర్యానికి లోనవుతుంటారు. పిల్లల విషయంలో ఎక్కువ సింపుల్గా ఉండే వాటిని ఎంచుకుంటే వారికి సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లల దుస్తులలో వాడే లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. మెత్తగా ఉండే వస్త్రాలను ఎంచుకుని వివిధ రకాలైన మోడల్స్లో ఫ్రాక్స్ని డిజైన్ చేయడం వల్ల పిల్లలు కంఫర్టబుల్గా ఉంటారు. కాలానుగుణంగా వస్తున్న వివిధ ఫ్యాషన్లను అనుసరిస్తూనే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే వస్త్రాలను వాడుకున్నట్లయితే ఇప్పటి బిజీ లైఫ్ స్టైల్లో సౌకర్యవంతంగా ఉండే ఫ్యాషన్ను అందంగా మలుచుకోవచ్చు. ప్రకృతిలో మార్పులని హాయిగా ఆస్వాదించాలంటే వస్త్రాల రకాలలోనే కాక రంగుల ఎంపికకు కూడా ప్రాధాన్యతను ఇవ్వవలసి ఉంటుంది. ఎండాకాలంలో లేత రంగులను, చలికాలంలో ముదురు రంగులను ప్రాధాన్యత ఇస్తే ఆకర్షణీయంగాను ఆహ్లాదంగానూ కనిపించవచ్చు. వస్త్రాల నాణ్యతలోనూ రంగుల ఎంపికలోనూ తగిన శ్రద్ధ తీసుకుంటే ప్రతి కాలానికి మన దుస్తులను ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చు. అలాగే వానాకాలంలో లేత రంగులు, ముదురు రంగుల కాంబినేషన్ మంచి లుక్ని ఇస్తుంది. ప్రకృతి ప్రసాదించే అన్ని కాలాలు అందంగానే ఉంటాయి. వాటిని మనం ఆస్వాదించాలంటే అనుకూలమైన వస్త్రాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. కాలాన్ని అనుసరించి రంగుని ఎంచుకోవడం ఒక పద్ధతి అయితే, మన ఒంటి రంగుకి సరిపడా షేడ్ని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. ట్రెండ్ని అనుసరించి కూడా రంగుల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. అలాంటప్పుడు ముదురు రంగుల్లో ఉండే రకరకాల షేడ్స్ని, లేత రంగుల్లోనే వివిధ షేడ్స్ని మన అభిరుచి మేరకు కాలానికి తగినట్లుగా ఎంచుకుంటే ట్రెండీగా కనిపించవచ్చు, అలాగే సౌకర్యంగానూ ఉండవచ్చు. అన్ని రంగాల్లోనూ సాంకేతికంగా అభివృద్ధి చెందినట్లే దుస్తుల విషయంలో కూడా కొత్త సాంకేతిక

0: సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఏ కాలంలోనైనా ఏ రకం దుస్తుల్ని అయినా ధరించగలిగే సౌకర్యాన్ని యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్స్ శాస్త్రవేత్తలు అందుకు తగిన వస్త్రాన్ని తయారు చేశారట. ఈ దుస్తులు ధరిస్తే ఎండాకాలంలో చల్లగాను శీతాకాలంలో వెచ్చగాను ఉంటాయట. శరీరానికి చెమట పట్టినప్పుడు ఈ వస్త్రం గుర్తిస్తుందిట. అలాగే తేమగా ఉన్నప్పుడు బయటకు వెళ్లే వేడిని అడ్డుకోవడం వల్ల శరీరానికి అవసరమైన వేడిని కలిగించే గుణం ఈ రకం వస్త్రానికి ఉన్నట్లు, కార్బన నానో ట్యూబుల పూత పూయడం ద్వారా వీటికి ఈ ప్రత్యేక లక్షణాలు వస్తాయని వారు తెలిపారు. కాలంతో పాటు వివిధ ట్రెండ్స్ ని అనుసరిస్తూనే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన వార్డ్రోబ్ ని ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ రకమైన అరేంజ్మెంట్ తప్పనిసరి. క్యాజువల్స్ నుండి పార్టీ వేర్ వరకు మరియు అకస్మాత్తుగా జరిగే మీటింగ్స్ కి అనుకూలమైన వస్త్రాలను, వాటికి సంబంధించిన అరేంజ్మెంట్ ను వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మలుచుకున్నట్లయితే ప్రతిరోజు చాలా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగును ఉపయోగించడం, అలాగే వానలో కూడా గొడుగును లేదా రెయిన్ కోట్స్ అందుబాటులో ఉంచుకోవడం అవసరం. చలికాలంలో వెచ్చగా ఉండే జర్కిన్లు అలాగే ఫ్యాషనబుల్ వస్త్రాలు ఇష్టపడేవారు ష్రగ్స్ లో ఉలెన్ ష్రగ్స్ ఎంచుకోవచ్చు. చలికాలంలో లాంగ్ కోట్స్ కూడా వాడుకోవచ్చు. అన్ని కాలాల్లోనూ వస్త్రాల ఎంపిక ఒక ఎత్తైతే వాటిని గురించి తీసుకునే జాగ్రత్తల వల్ల దుస్తుల నాణ్యతను ఎక్కువ కాలం పదిలంగా కాపాడుకోగలుగుతాము. వేసవి కాలం రాగానే చలికాలానికి సంబంధించిన ఊలు దుస్తులను, స్వెటర్లను, షాల్స్, రగ్గులు లాంటి నిట్టెడ్ దుస్తులను ఎండలో ఆరబెట్టి తర్వాత భద్రపరుచుకుంటే మన్నికగా ఉంటాయి. వేసవి కాలానికి వీడుకోలు పలికే సమయంలో కాటన్ వస్త్రాలన్నిటికీ గంజి పెట్టుకుని ఐరన్ చేసిన బట్టలను పొందికగా సర్దుకున్నట్లయితే అకేషనల్ గా ఉపయోగించుకోవటానికి అనువుగా ఉంటాయి. అలాగే వర్షాకాలం రాగానే లాంగ్ గౌన్స్ ని, కాటన్ దుస్తులని జిప్ బ్యాగ్స్ లో పెట్టి భద్రపరుచుకుంటే పదిలంగా ఉంటాయి. వార్డ్రోబ్ లో తేమను పీల్చుకునే అబ్జార్బెంట్స్ కానీ నాఫ్థలిన్ బాల్స్ కానీ వాడుకున్నట్లయితే దుస్తుల మన్నిక మరింత పెరుగుతుంది. చివరిగా అవసరానికి మించకుండా అలాగే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మన వార్డ్రోబ్ అరేంజ్మెంట్ ఉన్నట్లయితే చూడటానికి అలాగే ఎంపిక చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సమయం కూడా వృధా అవ్వకుండా ఉంటుంది.
1: మీరు ఇంతవరకు కాలానుగుణంగా వేషధారణ అంశం గురించి పి రోహిణి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: ఇలాంటి వంటవాణి కార్యక్రమంలో ఖర్జూరంలోని పోషక విలువలు విశేషాలు వింటారు.
3: సీజనల్ పంటలున్నాయి, సీజనల్ పండ్లు ఉన్నాయి, అలాగే సీజనల్ వ్యాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నట్లే సీజనల్ దుస్తులు కూడా ఉన్నాయి. మారుతున్న అభిరుచులతో పాటు అవసరాలు మారుతున్నాయి.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యాన్ని చేకూర్చే ఖర్జూరంలోని పోషకాల గురించిన విశేషాలు ఇప్పుడు వింటారు. ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటిచూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి.

ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర సంబంధిత సమస్యలను, అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు, నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండే రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచ్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకునున్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2000

స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ಆಕಾಶವಾಣಿ విజయవాడ కేంద్రం టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం కటి పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట.

టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం ఉషా ఉత్తప్ బప్పీ లహరి పాడిన పాట డిస్కో డాన్సర్ చిత్రానికి.

హిందీ పాటలు వింటున్నారు టీన్ టైం కార్యక్రమంలో. తర్వాత విందాం ఖుర్బానీ చిత్రానికి నాజియా హస్సన్ పాడిన ఈ పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0866284881812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. మరి మీకెంతో ఇష్టమైన యువలయ క్విజ్ కార్యక్రమం మీకోసం. మరి మీరందరూ సిద్ధంగా ఉంటే నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా మొదటి ప్రశ్న అడిగేస్తున్నాను, మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి. ఏమంటారు మొదటి ప్రశ్న ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీకోసం వస్తుంది, వినండి జాగ్రత్తగా. కొంచెం రాసుకున్నా పర్వాలేదు, పెన్ను పేపర్ తీసుకోండి. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, అర్థమైందా? సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866248212 నెంబర్కి. జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, అర్థమైంది కదా ప్రశ్న. 0866248812 నెంబర్కి ఆన్సర్స్ని సెండ్ చేయండి. మనకి పంపిస్తున్నారు, చూద్దాం. ముందుగా మనకి పంపించారు గుడ్ ఈవినింగ్ అని మాత్రమే టైప్ చేశారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఆన్సర్ని వెంటనే సెండ్ చేయండి. వీరెవరంటే ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఓకేనా, ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. తర్వాత మనకి మెసేజ్ పెట్టారు, శుభ సాయంత్రం అంటున్నారు.

మీకు కూడా శుభ సాయంత్రం అండి. టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి మెసేజ్ చేశారు. ఓకేనండి, మరి ఆన్సర్ తెలిస్తే నేను అడిగిన ప్రశ్నకి వెంటనే సెండ్ చేయండి, చూద్దాం. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం వీరెవరంటే, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. ఒకవేళ మీకు రైట్ ఆన్సర్ మీది అనిపిస్తే ఎందుకో రాసి పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మహేంద్ర తెనాల నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత పంపించారు ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం వీరెవరంటే, దేశిరెడ్డిపల్లి నుంచి అంజాన్ పంపించారు రాంగ్. ఇక తర్వాత ఎవరు పంపించారంటే, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం వీరెవరంటే, నల్గొండ జిల్లా చందంపేట నుండి మీరు దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, తర్వాత చూద్దాం నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక తర్వాత వీరెవరంటే, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి లక్కవరం రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రాచడ సుబ్రహ్మణ్యం సెరపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ ఎవరంటే, రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇక నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు రాంబాబు సుశీల నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే, ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ వీరు ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, చిల్కా నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఎవరంటే, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎవరు పంపించారు చూద్దాం, నాగేంద్రప్ప ఉడేవు వీరు కర్ణాటక నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ జి భూమేష్ కొత్తపల్లి మెట్ట అక్కడి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఓకేనా, ప్రశ్న అర్థమైతే ఆన్సర్ వెంటనే సెండ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం, చందులూరు విష్ణు సాయి మౌనిక వీరు పేర్నమిట్ట అక్కడి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇంకా తర్వాత ఎవరు పంపించారో చూద్దాం, చెన్నకేశ్వరరావు పంపించారు అత్తిల్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం నుంచి అనురాధ పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత అశోక్ రమ్య ఫ్యామిలీ మెంబర్స్ వీరంతా ఒంగోలు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం వెస్ట్ గోదావరి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత వీరు ఎవరంటే, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. మీరు కొంచెం కరెక్ట్గా పంపించండి, గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత చూద్దాం మనకి ఎవరు పంపించారంటే, బృందావనం పద్మశ్రీ శ్యామ్ వీరంతా హైదరాబాద్ నుంచి పంపించారు, హాయ్ చెప్తున్నారు. మీకు కూడా హాయ్ అండి, అయితే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ. తర్వాత చూద్దాం,

నెక్స్ట్ డాక్టర్ కేవీ రావు పంపించారు తణుకు నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వాణి ఫ్రమ్ విజయవాడ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే మనకి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత కుంచి రామూర్తి కుంచమానిపేట నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. కాకర రాజ్కుమార్ లావణ్య రాజోల్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే సీను వావెళ్ళ నెల్లూరు నుంచి పంపించారు. కాకపోతే ఆన్సర్ అయితే ఏమి చేయాల శ్రీను గారు. ఓకే, తర్వాత చూద్దాం. మనకి పంపించారు వరగంటి బద్దరి విశాల నెల్లూరు నుంచి. ఓకే, కాకపోతే రాశారు కానీ రాంగ్ ఆన్సర్ చేశారండి విశాల గారు. తర్వాత చూద్దాం. అనంతపురం జిల్లా పెద్దవడుగురు నుంచి జనార్దన కుసుమ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ వీరు ఎనమడుగు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. వీరెవరంటే పంపిన వారు అని రాశారు కోట మన్మథరావు శోభారాణి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రం నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. మిడతల రామమూర్తి వరవకొండ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు వేదాయపాల నుంచి మనోజ్ తనోజ్ పంపించారు. రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ మనకి పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి. ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు మీకు కరెక్ట్గా అనిపించింది ఆన్సర్ అని. తర్వాత చూద్దాం. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం. దడిపట్ల కోటేశ్వరరావు అత్తి నుంచి పంపించారు. ఇప్పుడు కాకపోతే అటు ఇటుగా కాకుండా కరెక్ట్గా పంపించండి. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏదన్నా. ఓకేనా. తర్వాత మనకి పంపించారు మళ్ళీ నల్గొండ నుంచి, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణం వీరు పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి మళ్ళీ పంపించారు. రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. తర్వాత చూద్దాం. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి జవాబు అంటూ ఓకేనండి, రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం. ఆర్ఎస్వి నరసింహరావు చించినా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత హాయ్ నమస్తే అంటున్నారు. నమస్తే అండి. ఓకే, టీన్ టైంలో పాట బాగుంది అంటున్నారు, అంతే కదా. ఓకే, వీరు రాసి పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు. కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం. కారంచేడు మండలం నుంచి తెల్లగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు. అయితే ఆన్సర్ అయితే ఇక్కడ అయితే ఏమీ లేదు. ఓకేనండి, రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. ఇక తర్వాత చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ ఎం రావు ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత దైదా భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మనకి ఎవరు పంపించారంటే కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి మీరు మూడు ఆన్సర్లు రాశారు. ఎందుకని, దానిలో ఒకటే రాయండి. ఆ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదో ఒక ఆన్సరే ఉన్నది, అదే రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి మళ్ళీ మనకి పంపించారు. రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. రాధా ఖమ్మ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి పంపించారు. ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, మళ్ళీ రాంగ్ ఆన్సర్ చేశారు.

నెక్స్ట్ చూద్దాం, ఆత్మ గురించి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. ఓకే, చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు. ఓకే ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం వీరెవరంటే, వేలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి పంపించారు వీరు తెలంగాణ సికింద్రాబాద్ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చంద్రలూరు విష్ణు సాయి మానిక పేర్నమెట నుంచి ఇప్పుడు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బి శివకుమార్ నంద్యాల నుంచి ముదిరాజు వీరంతా కలిసి పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్ చేశారు. జనరల్ సైన్స్ అండి, జనరల్ స్టడీస్ అని అడగలేదు నేను. ఓకేనా. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాసి పంపించారు. ఓకే, కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు చివరికి. నెక్స్ట్ చూద్దాం వీరెవరంటే, తెనాల నుంచి కుమార్ రాసి పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎవరు పంపించారంటే, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత ప్రశ్న మరొకసారి చెప్పండి అని అడుగుతున్నారు. సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, వీటిలో భిన్నమైనది ఏది అది ప్రశ్న. ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం నుంచి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని. అశోక్ రమ్య వీరు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, కాకర రవి రాజ్కుమార్ రాజోల నుంచి, ఓకేనండి, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత ఎవరంటే, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, మీరు రామకృష్ణయ్య సుభాష్ ఏనమడుగు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కేదార్ వీరేష్ రాజోల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు రాసి పంపించారంటే మనకి, పాలెంపోలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీరంతా కలిసి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రోహన్ నెల్లూరు నుంచి రాసి పంపించారు, దర్శన్ కూడా నెల్లూరు నుంచే రాసి పంపించారు. వీరు చెరొక ఆన్సర్ రాశారు, ఒకటే రైట్ దానిలో. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా రమేష్ వర్మ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరు పంపించారంటే, మిడతల రామ్మూర్తి ఎవరోకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఫణిరాజు నెల్లూరు నుంచి మళ్ళీ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నల్గొండ నుంచి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు నల్గొండ నుంచి దయడ త్రివేణి చిన్మయి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే కోట మన్మధరావు రాజమహేంద్రవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే, పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత మనకి ఎస్పిఆర్ విఠల్ కళ్యాణి వీరు తెనాల నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ దైదా భిక్షం వెంకటి వీళ్ళు మిర్యాలగూడ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక పండా లలితాదేవి శ్రీధర్ బాబు పంపించారు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి పంపించారు బి శివకుమార్ నంద్యాల నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, రామకృష్ణ సుభాష్ని ఎనమడుగు నుంచి ఇందా పంపించారు కదా మీరు రైట్ ఆన్సర్ని, ఓకే అండి. తర్వాత చూద్దాం, కేశారు అత్తిల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత శీను నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం,

వీరంటే దేవులపల్లి హనుమంతరావు, తెలంగాణ నుంచి. వీరు ఓకే అండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరు పంపించారంటే ఇందిరాదేవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత చూద్దాం, ఒంగోలు నుంచి ఎం రావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత బిట్రా వీరమోహన్ నిర్మలాదేవి రాజోల్ నుంచి ఓకే రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగితే రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం, సోషల్ స్టడీస్. ఇది చరిత్ర, సంస్కృతి, భూగోళం, పౌరశాస్త్రం వీటికి సంబంధించింది. మిగతా మూడు సహజ సిద్ధమైన సూత్రాలు, తర్వాత రసాయన పదార్థాలు వీటితో మిళితమై ఉంటుంది లాజిక్స్, గణిత శాస్త్రంలో. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నారు కదా, చిన్న సింపుల్ మ్యాథ్స్ ఓకేనా రాసుకోండి. 3 + 2 = 10, 3 + 2 = 10, 4 + 3 = 21, 5 + 4 = 36 అయితే ఓకేనా, 3 + 2 = 10, 4 + 3 = 21, 5 + 4 = 36 అయితే 6 + 5 ఎంత అది ప్రశ్న. ప్రశ్న అర్థమైతే వెంటనే రాన్స్ పంపించండి 0866-248-8812 నెంబర్కి. 3 + 2 = 10, 4 + 3 = 21, 5 + 4 = 36, 36 అయితే 6 + 5 ఎంత అది ప్రశ్న. రాసి పంపించండి త్వరగా.

ఓకే, వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగాను ప్రశ్న. ఓకేనండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద ఫస్ట్ ప్రశ్నకి సాంఘిక శాస్త్రాన్ని రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పెడన జోగానేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు రైట్ ఆన్సర్ని ఫస్ట్ ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, భానుప్రకాష్ వీరు కూడా ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు రెండో ప్రశ్నకి. ఇక తర్వాత చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు కారంచేడు మండలం నుంచి తెలగపాలెం నుండి వెంకటేశ్వర రెడ్డి జ్యోతి పంపించారు రాంగ్ ఆన్సర్. ట్రై చేయండి, చాలా సింపుల్ ప్రశ్న అది. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి చేబ్రుల రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరు వరగంటి బద్రి విశాల వేదాయపాలెం నెల్లూరు నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు, కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే, తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే రామ్ భూపాల్ భారతి మార్కాపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరన్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే లలిత మల్లిక్ సత్పల్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ కాసల పద్మ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక నెక్స్ట్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత అశోక్ రమ్య వీరు ఒంగోలు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ రాశారు. మీకు నేను లెక్కలో చెప్పాను కదా ఎలా వచ్చింది అనేది, 3+2=10 ఎలా వచ్చిందో మీరు తెలుసుకొని, ఈ మూడిటికి 3+2=10, 4+3=21, 5+4=36, అయితే 6+5 ఎంత, ఈజీగానే ఉంది కదా ప్రశ్న. ఓకే, తర్వాత చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ పంపించారు రాంగ్ ఆన్సర్ని. హాయ్ నమస్తే అంటున్నారు, నమస్తే అండి. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణాబాయి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి సాంఘిక శాస్త్రం అని రైట్ ఆన్సర్ చేశారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇక తర్వాత బి శివకుమార్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్

ఎస్పీఆర్ విఠల్ కళ్యాణి వీరు తెనాలి నుంచి రాసి పంపించారు. రైట్ ఆన్సర్ని నెక్స్ట్ చూద్దాం. దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ వీరు ఇన్నమడగ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. కృష్ణప్రసాద్ కొమ్ముగూడ నుంచి రాసి పంపించారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చందులూరి విష్ణు సాయి మౌనిక పేర్నమెట నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చెన్నకేశ్వరరావు అత్తిల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది టైప్ చేస్తున్నారు, తొందరగా రాసి పంపించండి. వేలవర్తిపాటి సత్యనారాయణ అండ్ జయలక్ష్మి పంపించారు సికింద్రాబాద్ నుంచి ఆన్సర్ అంటూ, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం వీరు ఎవరంటే, నంద్యాల నుంచి ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ రాశారు. ఇక లలిత మల్లిక సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణం పంపించారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరు ఎవరంటే, ఇంకొల్లు నుంచి రాసి పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్ రాశారు. హుసేన్ దాదా అక్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం మనకి ఎవరు రాసి పంపించారంటే, భానుప్రకాష్ వావిళ్ళ వీరు రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, డాక్టర్ కేవీఆర్ తణుకు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి మళ్ళీ రాసి పంపించారు, ఓకేనండి, టైపింగ్లో మిస్టేక్ ఉందని ఇందాక చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు విశాల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత రాంబాబు సుశీల వీరు నర్సాపురం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. తర్వాత వాణి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఎవరంటే మనకి రాసి పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశ్ వీరు దక్షిణ చిరువాల లంక నుంచి రాసి పంపించారు ఆన్సర్ అంటూ, మనకి ఒక కాగితం మీద మెసేజ్ చేసి పంపించారు, ఓకేనండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేశారు మీరు, రైట్ ఆన్సర్, ఓకేనండి. రెండో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే చాలా క్విక్గా పంపించండి. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, రాధా ఖమ్మ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే ఎం రామ్మోహన్ రావు సత్యవతి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనేతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. చిలుకా నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పాలెం పౌలయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే, కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం, కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి, ఓకే, ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరంటే, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. దేవులపల్లి హనుమంతరావు కూర్నావల్లి ఖమ్మం నుంచి అంతా ఆన్సర్ ఎలా వచ్చింది, రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇందిరాదేవి వెంకట్ బాపట్ల నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఘట్టుప్పల్ నుండి చక్రపాణి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ 6+5 అని అడిగానే, కాకపోతే ఆన్సర్ మీకు రైట్ ఆన్సరే వచ్చింది, ఎలా వచ్చిందో మరి. తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పెడన జోగానంద్రకాల నుంచి అప్పలరాజు రైట్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే, వేలవర్తి పాటి రాధాకృష్ణమూర్తి సుధా వీరు ఎక్కడి నుంచి పంపించారంటే, మెల్బోర్న్ అక్కడి నుంచి పంపించారా, మరి ఇండియన్ నెంబర్ ఏమున్నది, ఓకే, రైట్ ఆన్సర్, ఎనీవే రైట్ ఆన్సర్ రాశారు, ఓకేనండి. తర్వాత చూద్దాం, విజయ్ శేఖర్ వీరు నంద్యాల నుంచి పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, క్వశ్చన్ అండ్ ప్లీజ్ అని అడుగుతున్నారు, అయితే సమయం చాలా తక్కువగా ఉన్నది. ఇక తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, ఓకే. బి శివకుమార్ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరు గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతీ కిషోర్ అనంతపురం నుంచి పంపించారు, క్వశ్చన్ వినలేదు.

చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నా, ఇప్పుడే ట్యూన్ చేశా అని అడుగుతున్నారు. మనకి మిగిలింది ఇంకా 2.5 నిమిషాలే. ఆ తర్వాత చూద్దాం, కారంచేడు నుండి, తెలగలపాలెం నుండి వెంకటేశ్వర్రెడ్డి జ్యోతి పంపించారు ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ని. ఓకే, తర్వాత చూద్దాం మీరు ఎవరంటే ఆన్సర్ రాసి పంపించారు. కాకపోతే పెమరాజు లలిత కుమారి తణుకు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా మనకి పంపించారు డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మల్లిశెట్టి నాగమణి ఒంగోలు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రజాక్ నెల్లూరు నుంచి భానుప్రకాష్ వీరంతా కలిసి రాసి పంపించారు. కాకపోతే అందరూ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమావ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వీరు నల్గొండ నుంచి దయడ త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి పంపించారు మిడతల రామమూర్తి ఒరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. తర్వాత ఇస్మాయిల్ భాయ్ జాకిర్ భాయ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకెవరంటే చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. సతీరెడ్డి అనుపర్తి నుంచి రాంగ్ ఆన్సర్. రఘువీర్ సింగ్ ఏలూరు నుంచి రాంగ్ ఆన్సర్. ఓకేనండి, నేను అడిగిన ప్రశ్న 3+2 అంటే 10 అన్నారు, 4+3 అంటే 21, 5+4 అంటే 36, అయితే 6+5 ఐదు అయితే ఎంత అంటే 55. ఓకేనండి. ఓకే, ఇది ఈనాటి యువలయ. చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ. రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుతాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బర్తే కదమ్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వానలత, విద్యార్థి ఎం కుష్వంత్ సాయి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం బర్తే కదమ్.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: ఆశీష్ ఆవో బైటో కుష్వంత్. డైరీ లిఖనా అచ్చి ఆదత్ హై. దిన్ మే ఘటే సభీ ఘటనాఓం కే బారే మే సూక్ష్మ రూప్ సే డైరీ మే లిఖతే హై. ఇస్సే హమ్ యహ జానకారీ మిల్తీ హై హమ్ కిస్ దిన్ క్యా కియే హై. దేశ్ కే మహాన్ లోగ్ జో భీ గుజరే వే సభీ డైరీ లిఖనే కీ ఆదత్ రఖతే థే. డైరీ లిఖనే సే హర్ దిన్ హమ్నే క్యా కార్య కియే హై కైసే కియే హై ఇస్కా ఆత్మ విశ్లేషణ కర్ సక్తే హై. హమారే వ్యవహార్ మే పరివర్తన్ లా సక్తే హై. ముఖ్య విషయ తిథి ఉస్మే లిఖ సక్తే హై. ఉస్ సాల్ ఘటీ సభీ ఘటనాఓం కో హమ్ జబ్ చాహే తబ్ పఢ్ సక్తే హై. అచ్చా ఆజ్ హమ్ ఇసీ విషయ సే సంబంధిత్ పాఠ పఢేంగే. పహలే తుమ్ పాఠ పఢో.
2: జీ అధ్యాపికా జీ, ఆజ్ మా కీ తబియత్ కుచ్ ఠీక్ హై. సుబహ్ జబ్ మే ఉఠీ తో దేఖా కీ వే కామ్ పర్ నికల్ చుకీ తీ. ఏక్ సప్తాహ్ సే మై పాఠశాలా నహీ గయీ తీ. మా కా కామ్ జో కర్నా పడతా తా, ఆజ్ మే పాఠశాలా జానా చాతీ తీ. పతా నహీ గురుజీ నే క్యా క్యా పఢా దియా హోగా. ఔర్ ఫిర్ మమతా రవి షమీమ్ సే భీ తో కయీ దినోం సే నహీ మిలీ.
3: అచ్చా సునో, ఈరోజు అమ్మ ఆరోగ్యం కొంచెం బాగుంది. ఉదయాన్నే నేను లేచినప్పుడు ఆమె పని మీద వెళ్ళడం నేను చూశాను. ఒక వారం రోజుల నుండి నేను పాఠశాలకు వెళ్ళడం లేదు. అమ్మ ఆరోగ్యం బాగోలేని కారణంగా అమ్మకు సేవలు చేస్తూ ఇంటి వద్ద

0: పని చేయవలసి వచ్చింది. ఈరోజు నేను బడికి వెళ్లాలనుకుంటున్నాను. బడిలో గురువుగారు ఏం చెప్పారో, ఏం చదివించారో తెలియదు. అంతేకాక మమత, రవి, షమీములను కూడా చాలా రోజుల నుంచి నేను కలవలేదు. అచ్చా ఆగే పడో.
1: పర్ దీదీ నే కహా కి మా కి బీమారీ కే బాద్ ఆజ్ కామ్ పర్ జానే కా ఉన్కా పహలా దిన్ హే, ఇస్లియే తు యహా రహ కర్ మేరీ మదద్ కర్. వైసే తో మే దీదీ కి సహాయతా హమేషా కర్తీ హూ. జో భీ హో కామ్ జ్యాదా హోనే కే కారణ్ ఆజ్ మే స్కూల్ నహీ జా పాయీ. కామ్ కర్తే కర్తే దీన్ కైసే గుజర్ గయా ఇస్కా పతా హీ నహీ చలా.
0: ఇస్కా బావత్ మే తెలుగు మే బతాంగి, ధ్యాన్ సే సునో. అమ్మ జబ్బు పడిన తరువాత ఈరోజు తను పనికి వెళ్ళడం మొదటి రోజు కదా, అందువల్ల నీవు ఇక్కడే ఉండి నాకు సహాయం చేయమని అక్క నాతో అన్నది. అయితే నేను అక్కకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాను. ఏది ఏమైనప్పటికీ పని ఎక్కువగా ఉన్నందున నేను ఈరోజు బడికి వెళ్ళలేకపోయాను. పని చేస్తూ చేస్తూ రోజంతా ఎలా గడిచిపోయిందో నాకే తెలియలేదు. అచ్చా ఆగే పడో.
1: ఆజ్ జబ్ మే స్కూల్ కే లియే నికలీ తో హల్కా హల్కా పానీ గిర్ రహా తా. బారిష్ రుక్నే తక్ దేర్ హో గయీ. సమయ దేకా తో 10 బజ్ చుకే తే. మే బైక్ లేకర్ పాఠశాలా కి ఔర్ బాగీ. ఫిర్ భీ దేర్ హో గయీ. సబ్ అప్నే అప్నే కామ్ మే లగ్ చుకే తే.
0: ఈరోజు నేను పాఠశాలకు బయలుదేరినప్పుడు వర్షం జల్లులు జల్లులుగా పడుతుంది. వర్షం ఆగేంత వరకు ఉండడం వలన ఆలస్యం అయిపోయింది. అప్పుడు సమయం 10:00 నేను సంచి తీసుకుని బడికి పరిగెత్తాను. అయినప్పటికీ ఆలస్యమైపోయింది. తరగతి గదులు అందరూ తమ తమ పనులలో నిమగ్నమై ఉన్నారు. అచ్చా ఆగే పడో.
1: లోమ్డి కి కహానీ లిఖనీ తీ. ముజే తో కుచ్ సమజ్ మే నహీ ఆ రహా తా కి క్యా కర్నా హే. పహలే డర్ కే మారే పూచా నహీ. ఫిర్ తోడీ దేర్ బాద్ పూచా తో అధ్యాపికా జీ నే మేరీ ఔర్ దేఖ్తే హుయే పూచా, సమీనా కల్ తుమ్ క్యోన్ నహీ ఆయీ? తో మేనే ఉన్హే పాఠశాలా నా ఆనే కా కారణ్ బతాయా. తబ్ ఉన్హోనే ముజే హర్ దిన్ పాఠశాలా ఆనే కే లియే సమజాయా. ఫిర్ కహానీ పన్నే కో కహా.
0: అచ్చా సునో కుష్వంత్, నక్క కథ వ్రాయవలసి ఉన్నది. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. మొదట భయం కారణంగా అడగలేదు. కాసేపటి తరువాత అడిగితే ఉపాధ్యాయురాలు నా వైపు చూస్తూ, సమీనా నిన్న నీవు ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు నేను పాఠశాలకు రాని కారణం చెప్పాను. అప్పుడు ఆమె నన్ను ప్రతిరోజు పాఠశాలకు రావలసినదిగా నచ్చ చెప్పారు. నన్ను మళ్ళీ కథ చదవమని చెప్పారు. అచ్చా ఆగే పడో.
1: మే పడ్నే లగి మజేదార్ లగి. మే తో పఢ్ హీ రహీ తీ పర్ శ్యామ్ ఔర్ సాయనా నే తో అప్ని కహానీ ఉత్తర్ పుస్తిక మే లిఖ్ భీ లీ తీ. వే అధ్యాపికా జీ కో దికానే లగే. రవి ఔర్ ఇర్ఫాన్ ఏక్ దూసరే కే బాల్ కీంచ్ రహే తే. అధ్యాపికా జీ నే ఉన్హే డాంటా. ఇతనే మే 10 మినిట్ కి చుట్టీ హో గయీ. మైనే షమీమ్ ఔర్ మమతా సే ఖూబ్ సారీ బాతే కి. శ్యామ్ కో ఖూబ్ ఖేలా. దిన్ కైసే బీత్ గయా యహ పతా హీ నహీ చలా.
0: అచ్చా కుష్వన్, తుమ్నే అచ్చా పడా హే. ఇస్కా బావత్ మే తెలుగు మే బతాంగి, ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: నేను కథ చదవసాగాను. మజాగా అనిపించింది. నేను చదువుతూ ఉండగాని శ్యామ్ మరియు సాయన ఇరువురు తమ సమాధాన పత్రాలలో కథ రాసేసి ఉపాధ్యాయురాలికి చూపించసాగారు. రవి, ఇర్ఫాన్ ఇద్దరూ అదే సమయంలో ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గుంజుకొనుచున్నారు. అప్పుడు మా ఉపాధ్యాయురాలు వారిద్దరినీ మందలించారు. ఇంతలో 10 నిమిషాలు విరామం లభించింది. నేను సమీం మరి ఇంకా మమతలతో బాగా మాట్లాడాను. సాయంత్రం మేమంతా కలిసి బాగా ఆడుకున్నాము. నాకైతే ఈరోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. అచ్చా ఆగే పడో.
1: ఆజ్ మై పాఠశాలా సమయ పర్ పహుంచ్ గయీ. పాఠశాలా మే పాఠశాలా సమితి కి బైఠక్ తీ. సర్పంచ్ జీ భీ ఆయే తే. హమ్ సబ్ కో బరామదే మే బిటాయా గయా. प्रधानाध्यापक जी,

0: और सरपंच जी ने बारी बारी हमसे बातचीत की। प्रधान अध्यापक जी ने बताया कि भारत सरकार बच्चों के लिए शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 से अमल कर रही है। इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है।
1: अच्छा सुनो, నేను ఈ రోజు సమయానికి పాఠశాలకు చేరుకున్నాను. ఈరోజు పాఠశాలలో పాఠశాల సంఘం సమావేశం ఉన్నది. ఈ సమావేశం నాకు సర్పంచ్ గారు కూడా వచ్చారు. మమ్మల్ని అందరినీ వరండాలో కూర్చోబెట్టారు. ప్రధాన ఉపాధ్యాయులు మరియు సర్పంచ్ గారు ఒకరి తర్వాత ఒకరు మాతో మాట్లాడారు. ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం 1 ఏప్రిల్ 2010 సంవత్సరం నుండి పిల్లల విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిందని, ఈ చట్టం అనుసరించి 6 నుండి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు ఉందని చెప్పారు. అచ్చా అబ్ ఆగే పాట్ పడో.
0: ఉన్హే అప్ని పడాయీ కే లియే ఏక్ పైసా భీ ఖర్చ్ నహీ కర్నా హోగా. भारत सरकार हर बच्चे के चेहरे पर खुशी देखना चाहती है। तभी सायना ने प्रधान अध्यापक जी से पूछा, सरकार हमारे लिए और क्या सुविधाएं दे रही है? तो प्रधान अध्यापक जी ने उसके प्रश्न की प्रशंसा की। आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन, बालिका शिक्षा, पेयजल की सुविधा, खेल सामग्री, खेल का मैदान, पोशाक, निशुल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएं, प्रोत्साहन आदि दे रही है। सरकार चाहती है कि भारत का हर नागरिक पढ़ा लिखा बने, 100% साक्षरता दर प्राप्त करे। सरकार का नारा है, सब पढ़े सब बढ़े। जिस दिन भारत का हर बच्चा शिक्षित होकर अच्छा नागरिक बनेगा, उसी दिन हमारे महापुरुषों के सपने साकार होंगे। जय हिंद।
1: अच्छा सुनो, इंका प्रधान उपाध्याय वारु మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు, పిల్లలు తమ చదువు నిమిత్తం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని, భారత ప్రభుత్వం ప్రతి పిల్లవాని ముఖంలో సంతోషాన్ని చూడగోరుచున్నదని చెప్పారు. అప్పుడు సాయన ప్రధాన ఉపాధ్యాయుల వారిని, ప్రభుత్వం మన కోసం ఏమేమి సౌకర్యాలను కల్పించుచున్నది అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రధాన ఉపాధ్యాయుల వారిని ప్రశ్నించినందుకు గాను సాయనను ఎంతో ప్రశంసించి ఇంకా ఈ విధంగా చెప్పారు, ప్రభుత్వం పౌష్టిక భోజనం, బాలికా విద్య, ఆట వస్తువులు, ఆట స్థలము, దుస్తులు, ఉచిత పాఠ్య పుస్తకాలు, వివిధ రకాల సౌకర్యాలు మరియు ప్రోత్సాహకాలను కల్పించుచున్నది. ప్రభుత్వం దేశంలోని ప్రతి పౌరుడు విద్యావంతుడు కావాలని కోరుకుంటుంది. 100% అక్షరాస్యత సాధించాలని లక్ష్యంతో కృషి చేస్తుందని ప్రభుత్వం యొక్క నినాదం ఏమిటంటే, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. ఏ రోజున భారతదేశపు ప్రతి పిల్లవాడు చదువుకుని మంచి పౌరుడు అవుతాడో ఆ రోజుని మన దేశంలోని మహాపురుషుల కలలు సాకారమవుతాయి. జై హింద్ అంటూ ముగించారు. అచ్చా ఆగే పడో కుష్వంత్
0: జీ. అధ్యాపిక జీ, ప్రధాన అధ్యాపక జీ కి బాతే సున్కర్ హమ్ సబ్నే తాలియా బజాయి. आज मैं बहुत खुश थी। मैंने घर लौटकर माता पिता और दीदी को प्रधान अध्यापक जी की कही सारी बातें बताई।
1: अच्छा सुनो, प्रधान उपाध्याय वारी माटल विनी पिल्ललंदरू कूडा चप्पट्लु कोट्टारु। नेनु ई रोजु चाला संतोषंगा उन्नानु। नेनु इंटिकी तिरिगी वच्ची తల్లిదండ్రులకు, అక్కకు ప్రధాన ఉపాధ్యాయుల వారు చెప్పిన అన్ని విషయాలను చెప్పాను అని समीना अनदी।
0: अध्यापिका जी, इस पाठ के संबंधित कुछ कठिन शब्दार्थ बताइए ना।
1: अच्छा बताऊंगी, लिख लो।
0: जी अध्यापिका जी।
1: माँ, माता, अम्मा।
0: माँ, माता, अम्मा।
1: बाप, पिता, तंद्री।
0: बाप, पिता, तंद्री।
1: तबियत, तंदुरुस्ती, आरोग्यम।
0: तबियत, तंदुरुस्ती, आरोग्यम।
1: सप्ताह, 7 दिन, वारम रोजलू।
0: सप्ताह, 7

0: దిన్ వారం రోజులు.
1: డాంట్నా నిందా కర్నా తిట్టుట.
0: డాంట్నా నిందా కర్నా తిట్టుట.
1: టీక్ సహీ బాగుగా.
0: టీక్ సహీ బాగుగా.
1: అచ్చా అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
0: జీ అధ్యాపికా జీ.
1: समीना के घर की स्थिति कैसी थी कुशवंत?
0: अध्यापिका जी, समीना के घर में उसकी माँ की तबीयत ठीक नहीं थी। समीना को माँ का काम करना पड़ता था, इसलिए वह एक सप्ताह

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద గీతాలు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పెనుమూడి సుధ పాడిన జానపద గీతాలు వింటారు.

ஓ ஏ ஏ சே தோர்க்கோலா ஏ ஏ சே போடோ ஏ ஏ சே போடோ.

போட்டோ ஐயா சே தோர்கால.

ఉన్నాదిరా చిన్నదున్నాదిరా, మంచి తోటలోనే ఉన్నాదిరా.

0: మల్లెపూలతో తోటలోనే ఉన్నాదిరా
1: ఉన్నాదిరా చిన్నదొన్నా.

ఉన్నాదిరా చిన్నదొన్నాదిరా, సన్నజాజి తోటలోనే ఉన్నాదిరా.

0: వాణి తినమని చెప్పవే తడుకో తడుక,
1: వాణి తినమని చెప్పవే తడుకో తడుక,
0: రాయిభారం చెప్పవే తడుకో తడుక,
1: రాయిభారం చెప్పవే తడుకో తడుక,
0: బీడి కట్ట తెచ్చాను గూట్లోన పెట్టాను,
1: బీడి కట్ట తెచ్చాను గూట్లోన పెట్టాను,
0: బీడి కట్ట తెచ్చాను గూట్లోన పెట్టాను,
1: బీడి కట్ట తెచ్చాను గూట్లోన పెట్టాను,
0: కాల్చుకోమని చెప్పవే తడుకో తడుక,
1: కాల్చుకోమని చెప్పవే తడుకో తడుక,
0: కాల్చమని చెప్పవే తడుకో.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లేపాక్షి

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో మొదటి పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం రాణీనగర్ గుత్తి రోడ్డు నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, అగలూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మారిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్విత, కరుణాకర్ వీరంతా కోరుతున్న పాట బొమ్మరిల్లు చిత్రం కోసం జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన భాస్కర్ భట్ల గీతం. సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజిని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట రౌడీగారి పెళ్ళాం చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన గీతం.

0: మూడు కాలేజీలలో.
1: డోంట్ వరీ,
0: ఫీజ్ చూడు.
2: ఎలా ఉన్నారు?
3: ఏంటి విషయం?
1: ఫీజ్ కోసం టెన్షన్?
3: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
0: ఆర్బీఐ అంటుంది,
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. లేపాక్షి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరంతా కోరుతున్న పాట నోము చిత్రం నుండి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి గ్రామం నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూష్, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, కవిత, శకుంతలమ్మ వీరంతా కోరుతున్న పాట పవిత్ర బంధం చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన గీతం. సంగీతం ఎంఎం కీరవాణి,

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: లేపాక్షి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్ వీరంతా కోరుతున్న పాట నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం సంగీతం సత్యం

ఇంతటితో ఈనాటి లేపాక్షి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. పినాకిని స్త్రీల కార్యక్రమం.

ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు 2వ సంచిక పద్మభూషణ్ శ్రీమతి అల్కా యాగ్నిక్ ప్రముఖ గాయని గారితో పరిచయం ప్రసారమవుతుంది. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. ఇంకా వంటింటి సువాసనలు శీర్షికన చింత చిగురుతో రకరకాల తయారీ విధానం. వి పద్మలత వ్యాఖ్యాత, నిర్వహణ హారిక. కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు. ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కె అశ్విని గారితో పరిచయం ప్రసారమవుతుంది. నిర్వహణ హారిక. ముందుగా ఈనాటి పినాకిని కార్యక్రమంలో పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు 2వ సంచిక పద్మభూషణ్ శ్రీమతి అల్కా యాగ్నిక్ ప్రముఖ గాయని. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక.

పద్మరాగాలు. 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయ గాథలు. పద్మభూషణ్ పురస్కారం 1954 జనవరి 2న నెలకొల్పబడింది. ఈ పురస్కారం భారత రాష్ట్రపతి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి భారత పౌరులకు బహుకరిస్తారు. పద్మ పురస్కారాలలో 2వది పద్మభూషణ్. పద్మభూషణ్ అంటే పద్మభరణం అనే అర్థం వస్తుంది. అల్కా యాగ్నిక్ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నేపథ్య గాయకులలో ఒకరు. ఆమె మధురమైన గాత్రంతో అనేక అవార్డులు గౌరవాలు అందుకున్నారు. 3 దశాబ్దాలకు పైగా సాగిన తన సంగీత ప్రయాణంలో 2400కు పైగా పాటలు పాడి ప్రత్యేక గుర్తింపు పొందారు. వీరికి భారత ప్రభుత్వం జనవరి 26 గణతంత్ర

0: దినోత్సవం సందర్భంగా పద్మభూషణ్ అవార్డును ప్రకటించడం జరిగింది.
1: ఆమె 1966 మార్చి 20 కోల్కతాలో ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు ధర్మేంద్ర శంకర్, ఆమె తల్లి శుభా యాజ్ఞిక్ గారు. శాస్త్రీయ సంగీతంలో నైపుణ్యం కలిగిన గాయని కావడంతో అల్కా గారికి చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి పెరిగి సంగీతం నేర్చుకున్నారు. అందువల్ల అల్కా గారికి చిన్న వయసులోనే సంగీతంపై మంచి పునాది ఏర్పడింది. ఆమెకు సమీర్ యాజ్ఞిక్ అనే సోదరుడు ఉన్నారు. అల్కా యాజ్ఞిక్ గారు 1989 వ్యాపారవేత్త నీరజ్ కపూర్ గారిని వివాహం చేసుకున్నారు. వారి కుమార్తె సాయిషా కపూర్. ఆమె ప్రస్తుతం విజయవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతోంది. అల్కా యాజ్ఞిక్ గారు చిన్న వయసులోనే అంటే 6 ఏళ్ల వయసులో కోల్కతా ఆల్ ఇండియా రేడియోలో బాలగాయనిగా పాటలు పాడడం ప్రారంభించారు. ఆమె ఎన్నో సంగీత పోటీలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. వేసవి సెలవులలో అవకాశాల కోసం ఆమె ముంబైకి వెళ్లేవారు. అక్కడ తన మధుర స్వరంతో ఆకట్టుకున్న అల్కా యాజ్ఞిక్ లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ద్వయం తొలి అవకాశాన్ని ఇచ్చి ఆమె గాన ప్రయాణానికి బాటలు వేశారు. అల్కా యాజ్ఞిక్ మొదటి సినిమా పాట ఫాయల్ కి ఝంకార్ 1979 పాడే అవకాశం వచ్చింది. అందులో చిన్న భాగమే పాడారు, అయితే అది పెద్దగా గుర్తింపుకు నోచుకోలేదు. తరువాత మేరీ ఆంగునేమి పాట ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆమె మొదటి సోలో పాట 1982 హమారీ బహు అల్కా సినిమాలో రాజేష్ రోషన్ సంగీత సారథ్యంలో హమ్ తుమ్ రహేంగే పాటను పాడడం జరిగింది. ఆమెకు అసలు గుర్తింపు తెచ్చింది 1988 తేజాబ్ సినిమాలోని ఏక్ దో తీన్ పాట. ఈ గుర్తింపు కోసం 10 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ పాటతో అల్కా యాజ్ఞిక్ స్టార్ సింగర్ గా మారిపోయారు. ఈ పాటకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. ఇది వారి కెరియర్ లో పెద్ద మలుపు. అల్కా యాజ్ఞిక్ గారు హిందీతో పాటు గుజరాతీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మరాఠీ, పంజాబీ, ఒడియా, అస్సామీ, భోజ్పూరి, మైథిలి, రాజస్థానీ, అవధి మరియు ఇంగ్లీష్లో కొన్ని ప్రత్యేక పాటలు పాడడం జరిగింది. అల్కా యాజ్ఞిక్ గారి గొంతు, మాధుర్యం, భావ వ్యక్తీకరణ వల్ల ప్రతి భాషలో కూడా పాటలు ఎంతో హృదయంగా వినిపిస్తాయి. ముఖ్యంగా హిందీ సినిమాలో ఆమె గాత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేశారు, కళ్యాణ్జీ ఆనంద్జీ నుంచి సందేశ్ శాండిలియా వరకు. అలాగే ప్రముఖ గాయకులతో కలిసి ఎన్నో హిట్ పాటలు పాడారు. ముఖ్యంగా నదీం శర్వన్, జతిన్ లలిత్, అన్ను మాలికులతో కలిసి ఆమె అనేక సూపర్ హిట్ పాటలు పాడారు. 1990 బాలీవుడ్ లో ఆమె అగ్రగామి గాయనిగా నిలవడానికి ఈ సంగీత దర్శకుల వద్ద పాడటం చాలా ముఖ్యమైనది. ఉదిత్ నారాయణ్, కుమార్ సాను, సోను నిగమ్ ఇంకా అనేక మంది గాయకులతో పాటలు పాడారు.
0: ఆమీర్ ఖాన్ నటించిన హమ్ హై రాహి ప్యార్ కే సినిమాలోని ఘూంఘట్ కి ఆడ్సే, షారుఖ్ ఖాన్ నటించిన కుచ్ కుచ్ హోతా హై చిత్రంలోని కుచ్ కుచ్ హోతా హై పాటలకు గాను అల్కా యాజ్ఞిక్ జాతీయ అవార్డులు వరించాయి.
1: ఇప్పటి వరకు సినిమాలు, ఆల్బమ్స్ తో కలిపి 20,000కు పైగా పాటలు పాడారు. బాలీవుడ్ లో ఎక్కువ సోలో పాటలు పాడిన గాయనిగా రికార్డును అల్కా సొంతం చేసుకున్నారు. 2022 సోషల్ మీడియాలో అత్యధిక స్ట్రీమింగ్ గాయనిగా అరుదైన గుర్తింపు పొందారు. 2021 17 బిలియన్ల స్ట్రీమ్స్ తో సోషల్ మీడియాలో ప్రపంచంలో అత్యధికంగా వినిపించిన గాయనిగా అల్కా యాజ్ఞిక్ గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించారు. హిందీ చిత్ర పరిశ్రమలో ప్రఖ్యాత గాయని మనులు లతా మంగేష్కర్, ఆశా భోస్లేల తర్వాత ఎక్కువ పాటలు పాడిన గాయనిగా అల్కా యాజ్ఞిక్ పేరును ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలాగే రైజింగ్ స్టార్, సూపర్ స్టార్ సింగర్, ఇండియన్ ఐడల్, టీవీ రియాలిటీ షోలకు అల్కా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. గాయనిగా 2 జాతీయ అవార్డులు, 7 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. అల్కా యాజ్ఞిక్ గారు బాలీవుడ్ లో అత్యధిక సంఖ్యలో పాటలు పాడిన గాయనుల్లో ఒకరు. ఆశా భోస్లే, మహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ తర్వాత ప్రముఖ స్థానం సంపాదించారు. అల్కా యాజ్ఞిక్ మొదటి గురువు వారి తల్లిగారే. తల్లి ప్రత్యక్ష గురువైతే లతా మంగేష్కర్ గారు పరోక్ష గురువు. లతా మంగేష్కర్ గారి పాటలు రేడియోలో వింటూ అలాగే పాడడానికి ప్రయత్నించేవారు. ఈ విధంగా నిత్యం సాధన చేస్తూ ఉండేవారు. లతా మంగేష్కర్ గారి పాటలు అల్కా యాజ్ఞిక్ పెద్ద ఇన్స్పిరేషన్. ఆమె గానం, భావ వ్యక్తీకరణను అల్కా యాజ్ఞిక్ చాలా ఆదర్శంగా తీసుకున్నారు. ఆశా భోస్లే గారి వివిధ రకాల పాటలు కూడా అల్కా యాజ్ఞిక్ ప్రేరణగా నిలిచాయి. ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన హిందీ పాటలు టిప్ టిప్ బర్సా పానీ, చురాకే దిల్ మేరా, దిల్ నే ఏ కహా హై దిల్ సే, తాలుసే తాలు మిలా, ఓరి చోరి, అగర్ తుమ్ సాధో, సూరజ్ హువా మద్దం, దిల్బర్ దిల్బర్ ఇలాంటి ఎన్నో పాటలను పాడారు.

అల్కా యాగ్నిక్ గారు తన ప్రతిభ, కష్టం మరియు పట్టుదలతో భారతీయ సంగీత రంగంలో గొప్ప స్థానం సంపాదించారు. ఆమె పాటలు ఇప్పటికీ ప్రజలను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. వాయిస్ కంట్రోల్, ఎక్స్ప్రెషన్, గమకాలు, మాడ్యులేషన్ వంటి టెక్నిక్స్ వల్లే ఆమె పాటలు చిరస్మరణీయంగా నిలిచాయి. వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపించే అంతటి గొప్ప గాయని. ఈమె బాలీవుడ్ రంగానికి ఒక మచ్చుతునక లాంటిది. వచ్చే వారం మరో పద్మశ్రీ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం.

శ్రోతలు ఇంతవరకు పద్మరాగాలు 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు శీర్షికన 2వ సంచికలో పద్మభూషణ్ శ్రీమతి అల్కా యాగ్నిక్ ప్రముఖ గాయని గారి గురించి విన్నారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. ఇప్పుడు వినండి వంటింటి సువాసనలు శీర్షికన చింత చిగురుతో రకరకాల తయారీ విధానం. వ్యాఖ్యాత శ్రీమతి వి పద్మలత, నిర్వహణ హారిక.

శ్రోతలందరికీ నమస్కారం. వంటింటి సువాసనలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చింత చిగురుతో సులభంగా చేసుకునే మూడు రకాల వంటకాల గురించి తెలుసుకుందాం. వేసవికాలంలో చింత చిగురు బాగా లభిస్తుంది. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. కార్యక్రమంలో ముందుగా చింత చిగురుతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చింత చిగురు పప్పును తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 50 గ్రాములు లేతగా ఉండే చింత చిగురు, 120 గ్రాములు కందిపప్పు, 1 బాగా పండిన టమోటా, 7 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, 1/2 చెంచా పసుపు, 2 చెంచాల ఉప్పు, పోపు పెట్టుకోవడానికి 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల వంట నూనె. ఇప్పుడు తయారు చేసుకునే విధానం. ముందుగా చింత చిగురును బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. టమోటాను ఉల్లిగడ్డను కడిగి చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. కూరలు వండుకునే చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి కందిపప్పు వేసి బాగా కడిగి 1/4 గ్లాసు నీరు పోయాలి. ఇందులోకి చింత చిగురు కలిపి వేస్తే కందిపప్పు పూర్తిగా ఉడకకపోవచ్చు. అందుకనే మనం చింత చిగురును విడిగా ఉడికించుకోవాలి. దీనికి ఉపాయం ఏమంటే, చింత చిగురును ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అందులోకి టమోటా ఉల్లిగడ్డ ముక్కలను వేయాలి. అలాగే పసుపు పచ్చిమిర్చి కూడా ఆ గిన్నెలోకి వేసి ఆ గిన్నెను కందిపప్పు ఉంచుకున్న కుక్కర్లోనే విడిగా పెట్టాలి. స్టవ్ మీద 4 విజిల్స్ వరకు పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల కందిపప్పు మెత్తగా ఉడికిపోతుంది. చింత చిగురు పులుపును బట్టి టమోటా ఎక్కువగా తక్కువగా వేసుకోవచ్చు. కుక్కర్ చల్లారిన తర్వాత పప్పులోకి ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. చివరగా చిన్న బాణలిలో నూనె వేసి పోపు దినుసులు వేసి పోపు వేగిన తర్వాత పప్పులోకి కలుపుకోవాలి. మరి కమ్మగా నోరు ఊరించే చింత చిగురు పప్పు తయారీ విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చింత చిగురుతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చింత చిగురు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 100 గ్రాములు చింత చిగురు. ఇందులో ముదురుగా ఉన్న పుల్లలు లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద 1 బాణలి పెట్టి అందులోకి 1 గరిట వేరుశనగ పప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 చెంచాలు తెల్ల నువ్వులు వేసి దోరగా వేయించాలి. తర్వాత బాణలు పెట్టుకొని 1 చెంచా మెంతులు, 7 వట్టిమిరపకాయలు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ధనియాలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించి ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింత చిగురును కొద్దిగా పసుపు వేసి మగ్గించుకోవాలి.

కలపాలి. ఇందులోకి నీరు ఎక్కువగా పోయాల్సిన పనిలేదు. చింతచిగురులో ఉన్న నీరుతోనే అది మగ్గిపోతుంది. ఇందులోకి 2 టమోటాలు ముక్కలుగా వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 పాయలు ఎల్లిపాయలు వేసి మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, నువ్వులు, మెంతులు, వట్టిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, చింతచిగురు మరియు టమోటాలు మగ్గించుకున్న మిశ్రమము 2 చెంచాలు ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. చివర

0: అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. మరి చింతచిగురు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మరొకసారి తెలుసుకుందాం. 100 గ్రాముల చింతచిగురు, 1 పెద్ద గరిట వేరుశనగ పప్పు, 2 చెంచాల నువ్వులు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా మెంతులు, 1 చెంచా ధనియాలు, 1 చెంచా ఆవాలు, 7 వట్టిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 2 టమోటాలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు. ఇలా తాజాగా చేసుకున్న పచ్చడి 3 రోజులు అయినా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు చింతచిగురుతో పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చింతచిగురు పప్పుల పొడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 100 గ్రాములు లేతగా ఉన్న చింతచిగురు, 100 గ్రాములు పుటానా పప్పులు, 6 ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు గర్భాలు 4, తగినంత ఉప్పు. తయారు చేసుకునే విధానం: ముందుగా చింతచిగురును బాగా శుభ్రంగా కడిగి వడగంపలో నీరు అంతా పోయేలా వడగట్టి దీనిని పొడిగుడ్డ మీద కాసేపు ఆరబెట్టి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, పప్పులు, ఎల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. చివరగా ఆరబెట్టిన చింతచిగురు అందులోకి వేసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, సులభంగా చింతచిగురుతో పప్పుల పొడి తయారైపోయింది. మరి ఈ పొడి వేడివేడి అన్నంలోకి నెయ్యితో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఏవైనా కూరలు చేసుకున్నప్పుడు పుల్లటి రుచి తగలాలి అనుకుంటే ఈ పొడిని ఆ కూరల్లో చల్లుకోవచ్చు. అంతేకాకుండా ఈ పొడిని మనం ఉప్మా, ఉగ్గాని వంటి టిఫిన్లతో కలిపి తినవచ్చు. ఈ పొడి నల్లకారం, కందిపొడి, చిట్లం పొడి లాగా 2 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇవి శ్రోతలారా చింతచిగురుతో 3 రకాల ఐటమ్స్. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం.
1: శ్రోతలు, ఇంతవరకు వంటింటి సువాసనల శీర్షికన చింతచిగురుతో రకరకాల తయారీ విధానం గురించి విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి వి పద్మలత, నిర్వహణ హారిక. ఇప్పుడు వినండి కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు. ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కె అశ్విని గారితో పరిచయం.
2: పినాకిని, శ్రోతలకు నమస్కారం. కుటుంబం మన జీవితానికి ఆధారం. కానీ మారుతున్న జీవనశైలి, ఒత్తిళ్ళు, బాధ్యతల మధ్య కుటుంబ సంబంధాలను సంతోషంగా, సమతులంగా కొనసాగించడం చాలామందికి సవాలుగా మారుతోంది. ముఖ్యంగా మహిళలు ఇంటి, ఉద్యోగ, పిల్లల బాధ్యతల మధ్య అనేక భావోద్వేగ ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అంశాలపై మనకు అవగాహన కల్పించడానికి, ప్రశాంతంగా జీవించడానికి సూచనలివ్వడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కుటుంబ సలహాదారు శ్రీమతి అశ్విని. అశ్విని గారు తమ కెరియర్లో అనంతపురం జిల్లాలో స్వచ్ఛందంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సేవలు అందిస్తూ ఉన్నారు. కుటుంబ బంధాలు, దాంపత్య జీవితం, మహిళల మానసిక ఆరోగ్యం, పిల్లల పెంపకం వంటి ముఖ్య విషయాలపై వారు మనతో విలువైన విషయాలు పంచుకొనున్నారు. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అశ్విని గారు, పినాకిని కార్యక్రమానికి స్వాగతం అండి.
3: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ కదా?
3: అవును.
2: ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే ఏమిటి?
3: ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకోలేని కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు నచ్చజెప్పి ఫ్యామిలీని ఏకతాటిగా, భార్యాభర్తల్ని ఏకతాటిగా ఒకే మాట మీద నిలబడడం ఎలా అని చెప్పడమే ఫ్యామిలీ కౌన్సిలింగ్.
2: అంటే సాధారణంగా ఏదైనా వివాదం చోటు చేసుకున్నప్పుడు కుటుంబంలో కానీ స్నేహితుల మధ్య కానీ ఒక మధ్యవర్తి ఉంటారు, ఒక పెద్ద మనిషి ఉంటారు. ఈ ఫ్యామిలీ కౌన్సిలర్ అన్నా, మధ్యవర్తి అన్నా, మీడియేటర్ అంటున్నాం మనం లీగల్ పరిభాషలో అయితే, ఈ మీడియేటర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మధ్యవర్తి వీళ్ళంతా ఒకటేనా?
3: మీడియేటర్ అన్నా, ఫ్యామిలీ కౌన్సిలర్ అన్నా, మధ్యవర్తి అయినా కూడా ఒకే మీనింగ్లోనే వస్తుంది. బట్ ఏంటి అని అంటే ఒక్కొక్క సందర్భంలో మనం ప్రొఫెషనల్గా మాట్లాడుకున్న వేలో అయితే ఫ్యామిలీ కౌన్సిలర్ అంటాం. అంటే ఒక కుటుంబం ఉంది, వాళ్ళకి న్యూక్లియర్ కుటుంబాలు ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి. సో

0: వాళ్ళకి పెద్ద మనుషులు ఉండరన్నమాట ఇంటిలో. సో అప్పుడు ఏదైనా చిన్న సమస్య వస్తేనే అతను పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే అతను అది కాదు ఇది అని చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు లేరు కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలర్స్ అనేది పెట్టుకున్నాం. సో పెద్దవాళ్ళు లేకపోయినా ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, మన కొలీగ్స్లోనే ఉంటారు మధ్యవర్తులుగా. ఇప్పుడు అన్న తమ్ముడు అనే సంబంధం కూడా ఫ్రెండ్స్లో అనేది ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు. సో నవ్ డేస్ కాబట్టి వాళ్ళను కూడా మధ్యవర్తులుగా తీసుకొని మన ప్రాబ్లం ఏదన్నా ఉంటే చెప్పే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు మీడియేటర్ అనొచ్చు, ఫ్యామిలీ కౌన్సిలర్ అనొచ్చు, లేదా మధ్యవర్తి అనొచ్చు. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క ఆన్సెంట్లో పిలుస్తారు.
1: మీరు ప్రముఖంగా అనంతపురం జిల్లాలోనే వర్క్ చేస్తూ ఉన్నారు కదా?
0: అవునండి.
1: ఇక్కడ ఎదురవుతున్న కుటుంబ సమస్యలు ఎలాంటివండి, వాటి గురించి చెప్పండి.
0: మా దగ్గరికి చాలా సమస్యలే వస్తుంటాయి. సూచాయిగా ఒకటి రెండు చెప్పాలి అని అంటే, ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంటున్నారు. అది భార్య అవ్వచ్చు, ఒక కొన్ని కొన్ని కేసెస్ లో భార్య అవుతుంది, కొన్ని కేసెస్ లో భర్త అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు వచ్చిన ఒక కేసు గురించి మీకు చెప్తాను. అబ్బాయి, అతను మెడికల్ రెప్ అనమాట. మెడికల్ రెప్ పొద్దుట్ నుంచి సాయంత్రం వరకు పని ఉంటుంది తనకు. సో అతను వేరే ఊర్లకి అక్కడ క్యాంపులకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే 10-11 ఆ మధ్యలో వస్తారు
1: రాత్రిపూట.
0: రాత్రిపూట 11 ఆ మధ్యకి ఇంటికి వస్తారు. సో అప్పుడు అమ్మాయి భార్య ఏం చేయాలి? సరే ఏదన్నా కానీ వండిండది పెట్టి తిని, వాళ్ళు కపుల్స్గా తన గురించి తాను ఒకరికొకరు అర్థం చేసుకొని ఉంటే ఆ దాంపత్యం బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే, అతను 11:30 ఆ మధ్య వచ్చినప్పుడు తిని హ్యాపీగా భార్యతో మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈమె సెల్ పట్టుకొని సోషల్ మీడియాకి మనం ఏదన్నా రీల్స్ పెట్టే రకంగా అమ్మాయిలు అయిపోతున్నారనమాట. సో ఆ కేసులో మనం ఏం చేయాలి అని అంటే, అమ్మాయికి చెప్తాం ఇలా కాదమ్మా, తను ఇంట్రెస్టెడ్గా ఉండి తను కూడా నీకు సపోర్ట్ చేసేటట్టయితే సోషల్ మీడియాలో నువ్వు నైట్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, అబ్బాయికి నీతో గడిపే కాలం అనేది ఇంపార్టెంట్, టైం అనేది ఇంపార్టెంట్. ఆ టైంని మీరు వేరే చోట గడిపితే తను తన భార్య మీద వ్యామోహం కూడా తగ్గిపోయే ప్రమాదం చాలా ఉంది.
1: అంటే ఇక భార్య భర్త అనే సంబంధానికి అర్థమే లేకుండా పోతుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళే అపరిచితులుగా ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నారు. మరి భార్య భర్త మధ్య ఈ పరస్పర అవగాహన పెరగాలి, వారి సంసారం సుఖంగా సాగాలి అంటే దానికి ఏమి చేయాలంటారు?
0: ఫస్ట్ భార్య భర్త కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ వివాదాలు కానీ లేకపోతే భార్య భర్తల మధ్య వస్తున్నటువంటి గొడవలకు కానీ కారణం, ముఖ్య కారణం మాట్లాడుకోలేకపోవడం, ఒకరికొకరు టైం స్పెండ్ చేసుకోలేకపోవడం. తన ఉద్యోగరీత్యా తను వెళ్ళడం, తిన ఉద్యోగరీత్యా తిను వెళ్ళడం. ఇప్పుడు ఇతను ఉద్యోగం చేసి అలసి వస్తాడు, అమ్మాయి ఉద్యోగం చేసి అలసి వస్తుంది. సో ఇద్దరు వాళ్లకు ఇప్పుడు మా ఆఫీస్లో ఇలా జరిగింది, మా ఆఫీస్లో ఇలా జరిగింది అని కూర్చొని టైం బ్యాలెన్సింగ్ చేసుకొని ఒకరికొకరు, అది ఏదైనా అవ్వచ్చు, అది మంచిది కావచ్చు లేకపోతే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్య కావచ్చు, ఏదైనా కానీ కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. మాట్లాడుకోవాలి, ప్లస్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. భార్య భర్తకు రెస్పెక్ట్ ఇవ్వాలి, భర్త భార్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు అని అంటే, మనము ఇప్పుడు ఏదైనా ఒక హోటల్కే వెళ్ళాము, సర్వర్ ఏదైనా మనకు తెస్తాడు, వాటర్ బాటిల్ తెచ్చారు, థ్యాంక్ యూ అని చెప్తాం.
1: అవును,
0: థ్యాంక్ యూ అని చెప్తాం. కానీ ఇదే సిచ్యువేషన్ భార్య భర్తలకి ఇంప్లిమెంట్ చేస్తే, తను అలసిపోయి వచ్చాడు, తను ఏం చేస్తుంది, వాటర్ తెచ్చి ఇచ్చింది అనుకోండి, కనీసం థ్యాంక్ యూ బంగారం లేదా థ్యాంక్ యూ అని చెప్తే ఆ ఫీలింగ్ అనేది అమ్మాయిలో చాలా బలంగా వెళ్తుంది అనమాట. మీరు బయట వాళ్ళకి చెప్పే థ్యాంక్ యూకి, భర్తకి భార్య చెప్పే థ్యాంక్ యూకి, భార్యకి భర్త చెప్పే థ్యాంక్ యూకి చాలా తేడా ఉంది. సో చిన్న చిన్నవే ఇవి, చిన్న చిన్నవి అయినా కూడా పెద్ద ప్రభావం చూపిస్తుంది. థ్యాంక్ యూ అని కానీ, లేకపోతే ఈరోజు నీ చీరలో బాగున్నావు అని చెప్పడం కానీ, ఈరోజు నీ వంట బాగా ఉంది అని చెప్పడం కానీ, చిన్న చిన్నవి అయినా కూడా పెద్ద పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి.
1: అంటే వీళ్ళు చేసిన పనిని వాళ్ళు గుర్తించారు అనే ఒక గ్రహింపు కలుగుతుంది.
0: అవును, అదే ఇప్పుడు మిస్ అవుతుంది. తను ఏం చేస్తుంది, ఒక సోషల్ మీడియాలో కొత్త వంటకం నేర్చుకుని ఉంటుంది, తన భర్తకు పెట్టాలని అని ఉంటుంది. సో అది చేసి పెట్టిన తర్వాత తను న్యూక్లియర్ గా ఏది చెప్పుకోకుండా లేకుండా టీవీ చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ తినేస్తున్నాడు. అది కొత్త వంటకము, తను నాకోసం స్పెషల్ గా చేసింది అనేది తను తెలియకుండానే సోషల్ మీడియాలోకి కూడా అడిక్ట్ అవుతున్నారు ఆ భర్తలు. సో తనేం ఆలోచన చేస్తుంటుంది, కనీసం బాగుందని చెప్తాడేమో, ఇప్పుడు చెప్తాడేమో, ఇప్పుడు చెప్తాడేమో అని భోజనం అయ్యేంత వరకు ఆలోచన చేసి చేసి చేసి తనేం చెప్పకపోతే తను ఫీల్ అయ్యే బాధ అంత ఇంత ఉండదు, వర్ణించలేం. సో అట్లా ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్నవే

0: మనము వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసుకోవాలి మన ప్రేమ గాని ద్వేషం గాని కోపం గాని. ఏదన్నా ఎదుటి వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేస్తేనే దాని గురించి తెలుస్తుంది. ప్రేమ చేస్తే ప్రేమ రిటర్న్ లో వస్తుంది. మీరు ఈ అమ్మాయి చేసింది నచ్చలేదు అనుకోండి, ఇది నచ్చలేదు ఇది మార్చుకో అంటే కదా తనకు తెలుస్తుంది. మీరు ఏమి మాట్లాడుకోకుండా తనకి టైమే ఇవ్వకపోతే తను ఎలా మారగలుగుతుంది? అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు.
1: సో కమ్యూనికేషన్ ముఖ్యం అంటారు, అలాగే గౌరవం పరస్పరం ఇచ్చుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అంటారు. బాగుందండి. ఈ చిన్న చిన్న విభేదాలు వచ్చినాయి. ఇప్పుడు భార్య ఏదో కొత్త కూర చేసింది, కొత్త రకమైన వంట చేసింది, కానీ భర్త అది గుర్తించలేదు. లేకపోతే తను ఒక కొత్త చీరలో తయారైంది, భర్త గుర్తించలేదు. లేకపోతే భర్త ఒక మంచి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాడు, దాన్ని భార్య గుర్తించలేదు లేకపోతే మెచ్చుకోలేదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలివాన అవుతుంది అంటారు కదా. మరి ఇది అంత గాలివానగా తయారవ్వకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
0: అది ఎలా అనంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ రకంగా ఉంది. ఈరోజు తన చేసిన కూర నచ్చలేదు అని ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు అమ్మాయి ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు అనంటే తను వాళ్ళ పుట్టింటి వాళ్ళతో మాట్లాడడము లేకపోతే మెటర్నిటీ వాళ్ళతో మాట్లాడడము జరిగినప్పుడు ఎంబడే ఇతను దీనికి రియాక్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫన్నీగానే ఉంటుంది ఒక విషయం చెప్తాను.
1: చెప్పండి.
0: తను ఇంతకు ముందు వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి హ్యాపీగా ఉంది, ఈ అబ్బాయికి వడ్డన చేసింది, ఈ అబ్బాయి ఏమీ చెప్పలేదు అనుకోండి. సో అప్పుడు ఏమైపోతుందంటే సరేలేని క్యాజువల్ గా తీసుకుంటారు. అదే ఏదైనా చిన్న గొడవ జరిగి లేకపోతే అత్తమామతో మాట్లాడుకోకుండా ఉండడమో లేకపోతే ఆడబిడ్డతో ఏదైనా కొట్లాట జరగడమో లేకపోతే ఏదైనా ఇష్యూ ఏదైనా గానీ జరిగినప్పుడు అదే సిచ్యువేషన్ ప్యారలల్ గా ఇతను ఏది చెప్పలేదు అనుకోండి అది పెద్దగా అయిపోతుంది. ఎందుకంటే తన స్టేట్ ఆఫ్ మైండ్ ఆల్రెడీ కొంచెం చిరాగ్గా ఉండడం లేకపోతే కోపంగా ఉండడం అనేది జరుగుతుంది. సో నేనేమంటున్నాను అనంటే సిచ్యువేషన్ ఏదైనా మనము ఆలోచన ధోరణిలో మాత్రమే ఉంటుంది. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంది అనుకోండి, సో తను ఎన్నాళ్ళైనా కూడా వేచి చూస్తారు. అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. నేను ఓన్లీ అమ్మాయిల వైపు మాత్రమే మాట్లాడుతున్నానని కాదు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. ఎదుటి వ్యక్తి ఏ రకంగా ఇప్పుడు ఈ రోజు ప్రేమ చూపించకపోయినా రేపు చూపిస్తాడేమో, ఈ ఎల్లుండి చూపిస్తాడేమో అనే ధోరణి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మనం చూసే ఆలోచనలో ఆలోచన చేసే విధానంలో మాత్రమే ఉంటది. ఈ నవ్వేడేస్ ఏమైపోతుందంటే లాగింగ్ ఎక్కువైపోతుంది. ఒక చిన్న విషయానికైనా కూడా చాలా పెద్ద పెద్దగా ఆలోచన చేస్తున్నారు. చీర కొనియకపోతే ఏమైంది, ఈ రోజు ఈ నెల కొనికపోతే నెక్స్ట్ నెల కొనిస్తాడులని సర్ది పెట్టుకోవచ్చు కదా. లేదు, ఇతను కూడా సరే ఈ మంత్ తను సినిమాకి రాలేదు, సరే నెక్స్ట్ మంత్ ఏమన్నా వస్తుందేమో అనే ఆలోచన లేదు. ఈ రోజు రాలేదు, ఎందుకు రాలేదు, నాతో సినిమాకి రాలేదు. తను వాళ్ళ వాళ్ళతో వాళ్ళ అమ్మ వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధంగా ఉంది కానీ నాతో రావడానికి సిద్ధంగా లేదు. తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉందా అదన్నీ ఏమి ఆలోచన చేయట్లా, తనతో సినిమాకి వస్తుందా రాలేదా.
1: అంటే ఒక్క చిన్న సంఘటననే భూతద్దంలో పెట్టి అతిగా ఆలోచించుకుంటున్నారు అంటున్నారు. మరి ముందే చికాకుగా ఉండి తర్వాత ఇంకా చికాకు పెరగడం, ముందు సంతోషంగా ఉంటే తర్వాత ఏదన్నా సంఘటన జరిగినా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం, ఇదంతా కూడా మీరు చెప్పినట్టు ఎలా అనిపిస్తోందంటే సంభాషణ సరిగా లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య అని అనిపిస్తోంది. ఎందుకంటే ఏ సంఘటనకు ఆ సంఘటనే వేరువేరు. ఇక్కడ కూరలో ఉప్పు తక్కువైంది, పొలం పనిలో ఈరోజు తక్కువ కూలీ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, నువ్వు నడుచుకుంటూ రా అనంటే నువ్వు ఆటోలో వెళ్ళావు, ఎక్కువ డబ్బులు ఖర్చు చేశావు, అంటే ఏ చిన్న విషయం కూడా దీన్ని దాన్ని కలుపుతున్నారు ఒకటి.
0: అవును.
1: అలాగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు ఈ మరొకటి. మరి ఇలాంటప్పుడు సాధారణంగా ఎవరికైనా ఒక నిరాశ కలుగుతుంది, అంటే మనం అనుకున్నది జరగకపోతే, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే ఒక నిరాశ, ఆ నిరాశలోంచి కోపము ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా. మరి అశ్విని గారు, ఆ కోపం వచ్చినప్పుడు భార్య గాని భర్త గాని జీవిత భాగస్వామి పట్ల కోపం వస్తే ఎలా నియంత్రించుకోవాలి?
0: జీవిత భాగస్వామి కావచ్చు లేకపోతే పిల్లలు కావచ్చు ఏదైనా కావచ్చు, బట్ ఏదైనా కూడా కోపం వచ్చింది అని అంటే జస్ట్ కామ్ డౌన్, మాట్లాడద్దు. ఆ సిచ్యువేషన్లో ఏ మాట అవసరం లేదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కోపంగా ఉన్నారు అనంటే తను కావాలి అనుకున్నప్పుడు మనం తగ్గడంలో తప్పు లేదు. జస్ట్ కామ్ డౌన్, ఒక 5 to 10 minutes కామ్ డౌన్ అవుతే కోపంలో ఏ మాట అయితే మాట్లాడతామో అదే మాట జీవితాంతం గుర్తుండిపోతుంది. సో కోపంలో కామ్గా ఉంటే ఎటువంటి మాట అనకపోతే ఆ రిలేషన్షిప్ ఇంకా బలపడుతుంది. అంటే అన్ని సిచ్యువేషన్స్ అనే కాదు, భర్త కోపడినప్పుడు భార్య కామ్గా ఉండాలి, భార్య కోపడినప్పుడు భర్త కామ్గా ఉండాలి. అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటే భార్యాభర్తలు ఎటువంటి అలమరికలు లేకోకుండా జీవనం సాగించవచ్చు. ఎప్పుడు

0: అయితే తను నువ్వెంత నువ్వెంత. గొడవలు పెరిగితే ఏమైపోతుందంటే కుటుంబం నిలవదు. గెలవాలని గొడవ పడకూడదు.
1: మంచి మాట చెప్పారు.
0: గెలవాలని గొడవ పడితే కుటుంబం నిలబడదు. అంతెందుకు మనకి ఇంట్లో ఉన్న గోడలు బలంగా ఉన్నంత ఇదిగా భార్యాభర్తల మధ్య సంబంధం నిలబడడం లేదు ఇప్పుడు. సో కాబట్టి నువ్వు గెలవాలి, నేను ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము, నా ఆర్గ్యుమెంట్తోనే స్టాప్ అవ్వాలి అనే ధోరణి ఎక్కువైపోయింది. అంటే నేను నా మాటే శాసనం, నా మాటే లాస్ట్ పంచమన్నదైతే కిక్కే వేరన్నట్టుగా ఈ మధ్య ఏమైపోతుందంటే నేనే మాట్లాడాలి, నేనే లాస్ట్ ఎండ్ చేయాలి ఆ గొడవని అనే విధంగా ఉన్నారు. సో అలా నువ్వెంత నేనెంత అని మాట్లాడుకుంటే సంబంధాలు నిలబడవు. అదే తల్లి మాట్లాడితే తిడితే మనం పడుతున్నాం కదా, తండ్రి మాట్లాడితే తిడితే మనం పడుతున్నాం కదా. అలా భర్తని గాని భార్యని గాని ఒకరినొకరు అలా ఎందుకు చూసుకోవడం లేదు? అంటే తల్లిదండ్రులని అయితే ఒక రకంగా, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఇప్పుడు భర్త ఏం చేస్తాడు, వాళ్ళ తల్లిదండ్రులు ఏదన్నా అరిచినా కూడా పట్టించుకోరు, మా అమ్మ మా నాన్న అనుకుంటారు. సో కానీ భార్య ఏదన్నా ఇది కాదు అది అది అని చెప్తే తనకు నచ్చదు. ఎందుకు? అదే విధంగా భార్య కూడా అంతే, వాళ్ళ అమ్మ నాన్న చెప్తే పడుతుంది భరిస్తుంది, కానీ భర్త చెప్తే ఒక మాట పడలేదు. ఎందుకు? అంతకు ముందు భర్తే దైవం, పతియే ప్రత్యక్ష దైవం అని అన్ను చెప్పున్నారు.
1: అవును.
0: కానీ ఇప్పటికీ కొంతమంది ఉన్నారనుకోండి, లేదని కాదు, బట్ ఏంటి అంటే చూసే ధోరణి చాలా మారింది. భార్య కానీ భర్త కానీ కొత్తగా పెళ్ళైంది అనుకుందాం, అతడు ఏమంటాడు, మా అమ్మ వండినట్టుగా వండలేదే అంటాడు. ఈ అమ్మాయి కొత్తగా చదువుకుంది, పెళ్ళైంది, ఇప్పుడిప్పుడు వచ్చి వంట చేస్తోంది, ఆ రకంగా నువ్వు మెచ్చుకోకపోగా సరే ఏదో నీకు రాకపోయినా నా కోసం చేసావే,
1: నా కోసం కష్టపడ్డావు
0: కష్టపడ్డావే అనేది కూడా లేకోకుండా మా అమ్మ వండినట్టుగా రాలేదే అనే ధోరణి ఎక్కువైపోయింది. అంటే నువ్వు అమ్మ కావాలనుకుంటున్నావా, భార్య కావాలనుకుంటున్నావా?
1: అంటే వాళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటనేది పెళ్లికి ముందే తెలుసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయపడటంలో తప్పులేదు అనుకుంటున్నాను.
0: తప్పులేదు, కానీ అమ్మాయి ముందుగానే చెప్పుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం జెన్జీ బ్యాచ్ లో ఉన్నాము. సో కాబట్టి నవడేస్ ఏమైపోతుందంటే పెళ్లి చూపులు అవ్వంగానే తను వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఓకే అనుకున్న వెంబడే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో ఈ అమ్మాయి చెప్పుంటుంది ఆల్రెడీ,
1: నాకు
0: నాకు రాదు అని చెప్పుంటుంది, తినేయమంటాడు, నా శాలరీ ఇంత అని చెప్పుండొచ్చు. ఇద్దరు కలిసి తెలిసి చేసుకున్నప్పుడు ఈ అమ్మాయికి వంట రాదని తెలిసిన తర్వాత నువ్వు మా అమ్మలా వండలేదు అని అనడం చాలా తప్పు. నాకు ఈ శాలరీనే వస్తుంది, నాకు ఇన్ని కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఈ నెక్స్ట్ మంత్ నుంచి నేను గోవాకి వెళ్ళాలి, లేకపోతే మనం వేరే ఏదన్నా నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ కనీసం ఒక 6 మంత్స్ తను ఏంటి అనేది ఒక 6 మంత్స్ లోనే ఒకరికొకరు అభిప్రాయం పడతారనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఒకరికొకరు అప్పుడే గొడవలు పడేది. నా దృష్టిలో ఒక 1 సంవత్సరం పాటు ఏ గొడవలు లేకుండా ఏ భార్య భర్తలు అయితే ఉన్నారో, అంటే గొడవలు లేకుండా కాపురం ఏం ఉండదు, కానీ ఏ గొడవలు లేకుండా ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి అలమరికలు లేకుండా జీవనం సాగించవచ్చు. ఎప్పుడైతే ఆ 1 ఇయర్ లోనే క్లాషెస్ అన్ని, మా నాన్నని మీ నాన్న ఇలా అన్నాడు, మీ అమ్మని మా అమ్మ ఇలా అన్నది, వీళ్ళలో వీళ్ళు గొడవ పడరు, వాళ్ళ ద్వారా గొడవ పడతారు.
1: అదే అదే అదే, దాని గురించి మాట్లాడుకుందామండి. అయితే ఇప్పుడు మీరు కొత్తగా పెళ్ళైన 1 సంవత్సరంలోపు 6 నెలల లోపు అని అంటున్నారు కదా, చాలా వివాహాలు మనం ఈ రోజుల్లో చూస్తే మీరన్నట్లు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా ఒక ఎంగేజ్మెంట్ అనేది జరగగానే ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడం, ముందుగానే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఏది పెళ్లికి ముందుగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రేమ వివాహాల్లో కూడా మనం ఇటువంటి సంఘర్షణలు చూస్తూ ఉన్నాము. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఒకళ్ళకొకళ్ళు అపరిచితులు, ఇప్పుడే కలిశారు, గొడవ వచ్చింది అంటే ఒక కారణం ఉండొచ్చు. కానీ ప్రేమ వివాహాల్లో ఏంటంటే వీళ్ళు కాలేజీ రోజుల నుంచో లేకపోతే తర్వాత ఉద్యోగము చేస్తున్న తొలి రోజుల నుంచో ఈ ప్రేమలు మొదలైనప్పుడు ఒకళ్ళనొకళ్ళు బాగానే అర్థం చేసుకుంటారు కదా, అయినా పెళ్ళైన తర్వాత ఎందుకు సంఘర్షణలు వస్తున్నాయి అంటారు?
0: అది వాళ్లకు అవగాహన లోపం అనే చెప్పొచ్చు. ఎందుకంటే తన మంచిని ఎలా చూసి నువ్వు ఇష్టపడ్డావో తన చెడుని కూడా చూసి ఇష్టపడ్డావు. ఎప్పుడు పెళ్లికి ముందు, పెళ్ళైన తర్వాత, అంటే చెడు అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయితో మీ ఫ్రెండ్స్లో అందరితోనూ మాట్లాడుతున్నప్పుడు నీకు నచ్చిన అమ్మాయి పెళ్ళైన తర్వాత నీ ఫ్రెండ్తోనే, అంటే మీకు ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండే, ఆ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు నీకు నచ్చదు. ఎందుకు? ఒక పొసెసివ్నెస్ అనేది ఏర్పడుతుంది పెళ్ళైన తర్వాత. పెళ్ళి కాకముందు కూడా ఉంటుంది, కానీ అప్పుడు కొంచెం అబ్బాయి మీద అమ్మాయికి కానీ అమ్మాయి మీద అబ్బాయికి కానీ రైట్ ఉండదు. వన్స్ ఒక్కసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమైపోతుందంటే అబ్బాయితో మాట్లాడినా కూడా

0: వీళ్ళు పొసెసివ్గా ఫీల్ అయిపోతారు. సో అది చిన్న చిన్నగా పొసెసివ్నెస్తో కూడా ఈ మధ్య ఎక్కువ ఘర్షణలు అనేవి వస్తున్నాయి. అది పొసెసివ్నెస్ అనాలో లేకపోతే అనుమానం అనాలో అది మనకు ఎవరికి అర్థం కాదు, కానీ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అవి వెళ్తూ ఉంటాయన్నమాట.
1: అశ్విని గారు, మీరు చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. కౌన్సిలింగ్ ద్వారా కుటుంబ కలహాలకు పరిష్కారాలు అనేది తెలియజేస్తూ ఉన్నారు. శ్రోతలరా, కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు, ఈ అంశం గురించి మిగిలిన ప్రశ్నలు అశ్విని గారితో వచ్చే వారం మనం అడిగి నివృత్తి చేసుకుందాం. వచ్చే వారం కలుసుకుందాం. నమస్కారం.
2: శ్రోతలు ఇంతవరకు కుటుంబ కలహాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారాలు ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి కె అశ్విని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త నిర్వహణ హారిక. ఇంతటితో ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో యువతకు 24 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. పిల్లలు సంపదని గుర్తించాలని, తల్లికి వందనం కింద అందిస్తున్న 15,000 రూపాయలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. స్వచ్ఛంద్రలో భాగంగా ఈ రోజు నుంచే ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభిస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఇందులో భాగంగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేదరికం లేని సమాజం ఉండాలని, సమాజం మారితే స్వచ్ఛంద్ర సాకారమవుతుందని తెలిపారు. సంపద సృష్టించి పేదవాళ్లకు పంచి ఆర్థిక అసమానతలు తగ్గించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 60 సంవత్సరాల మీ అందరి కల నేరేడి బ్యారేజ్ ఇప్పుడు ఆమె ఇస్తున్న ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీస్ పైన కరెంట్ ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ కార్యక్రమాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ ని 1 చేయడానికి మీరు సహకరించండి. నేను ఎప్పుడూ అండగా ఉంటానని మీ అందరికీ మీకు తెలియజేస్తున్నా.
0: అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో 5,56,00,000 రూపాయలతో నిర్మించనున్న రహదారులు, వంతెనలు, కాలువలకు రక్షణ గోడల పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 3 విడతలుగా 8,965 కోట్ల రూపాయలు అందజేస్తున్నామన్నారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్రంలో 1679 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 17.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 1,62,257 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేశామని చెప్పారు. ప్రస్తుతం ఇంధన సంక్షోభ సమయంలో పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించి వారానికొకరోజు నో వెహికల్ డే పాటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్తును తయారు చేసుకుని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా

0: 6 లక్షల సౌరశక్తి కనెక్షన్లు, ఒక్కో ఇంటిపైన 2 కిలోవాట్ల విద్యుత్ ఉచితంగా పేదలకు ఇచ్చేందుకు పీఎం సూర్యగారి పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం ఉండకుండా ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి విద్యుత్ బిల్లులు పెంచకుండా ఎటువంటి ఖర్చులున్నా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి పెంచి ప్రజలపై భారం పడకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే లక్ష్యంగా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అందులో భాగంగానే తమ ప్రోటోకాల్ వాహనాలను కూడా తగ్గిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 91.41% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 23,193 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 21,205 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను cets.apsche.ap.gov.in ద్వారా పొందవచ్చని మంత్రి లోకేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయనగరం జిల్లాలో జూన్ 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని, జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తారని, ఓటర్ల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండే వారంతా తమ పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి కోరారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు పలు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ప్లాస్టిక్ను నిషేధిద్దాం అనే ఇతివృత్తంతో కాకినాడ నగరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడానికి సంకల్పించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను సంపూర్ణ ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం రైతు బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్టణాన్ని నిలుపుతామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ రహిత విశాఖ నినాదంతో రూపొందించిన అవగాహన ప్రోచర్ను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రజలతో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల కూడా ఒక వినూత్నమైనటువంటి థీమ్ తో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఈ నెల ఈ 3వ శనివారం ప్లాస్టిక్ నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పట్టణంలో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
0: ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 21 నుండి జూన్ 4వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు ఆయన పరీక్షల నిర్వహణ కమిటీతో సమావేశమై పలు సూచనలు చేశారు. పరీక్షలు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్లో ఈ నెల 18వ తేదీ నుండి ఎంటీయు రైస్ 13/18 ఫౌండేషన్ విత్తనాలు విక్రయించనున్నట్లు పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ సిఎస్ శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కిలో 42 రూపాయల ధరతో 25 కిలోల బస్తా విత్తనాలు 1,050 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. విత్తనాలు అవసరమయ్యే రైతులు ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు ఆర్ఏఆర్ఎస్ కేంద్రం వద్ద కొనుగోలు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. వాతావరణం. మే 26 ప్రాంతంలో కేరళంను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు 4 రోజులు ముందుగానో లేదా 4 రోజుల ఆలస్యంగానో కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం

0: శాతం అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. మరిన్ని వాతావరణ విశేషాలు వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ అందిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇంధన పొదుపుపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. MBA MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన APISET ఫలితాలు విడుదలయ్యాయి. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఈనాటి కార్యక్రమంలో దానిమ్మ సాగు మార్కెటింగ్లో అనుభవాలు రాప్తాడు మండలం రామినేపల్లి అభ్యుదయ రైతు శ్రీ జి మధుసూదన్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం జానపద గీతాలు, రైతులకు సూచనలు, ఇంకా వాతావరణ వివరాలు వినవచ్చు.

ఈరోజు రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ సి వెంకటరమణ పాడిన లలిత గీతాలు వినవచ్చు. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ఈరోజు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈనాటి కార్యక్రమాలు ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. రాత్రి 8:45 ఆకాశవాణి కళాకారులు పాడిన లలిత గీతాలు వినవచ్చు.

ఈరోజు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి

0: మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి కీర్తనలు 7వ భాగం వినవచ్చు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీమతి కె శ్రీసాయి లక్ష్మి. 6:35 సేద్యపు శుద్ధులు శీర్షికన ఉల్వ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ గారు అందించే వివరాలు వినవచ్చు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

రేపుదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం కోటి విద్యలు కూటికోరకే 11వ సంచిక. ఈ వారం అతిథి సంజిరెడ్డి, సిమెంట్ ఇటుకల తయారీదారు. కార్యక్రమ నిర్వహణ హారిక. సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన. అనంతరం స్తుతిమాల కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు వినవచ్చు. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ.

రేపు ఉదయం 8:35 హలో అభిలాష కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వినవచ్చు. ప్రత్యక్ష ప్రసారంలో 9:30 గోదావరి నాదజరి, రూపకం రచన శ్రీ ఎస్వి సాయి హర్షిత్, నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. రేపు ఉదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 12:10 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం హై స్కూల్ ఫర్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఆర్డీటీ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన సత్య హరిశ్చంద్ర నాటకం నుండి కాటిసీను పద్యాలు వినిపిస్తున్నవారు శ్రీ ఎంసి వెంకటేశ్వర్లు గారు.

అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. రేపటి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:45 రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం, రచన డాక్టర్ మహిదర్ నళని మోహన్ రావు, నిర్వహణ శ్రీమతి తురగా జానకీరామ్. రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపటి ప్రసార వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి ఇంద్రా చిత్రం కోసం కేకే మహాలక్ష్మి పాడిన గీతం, సంగీతం మణి శర్మ. Come on, come on, come on.

రేపు రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ మహాలక్ష్మి పాడిన లలిత గీతాలు. 8:00 రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు వినవచ్చు. రేపు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్య

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: కార్యక్రమంలో తర్వాత పాట చంద్రముఖి చిత్రం కోసం టిప్పు రాజేశ్వరి, ఎంవి మాణిక్య వినాయకం గంగా పాడిన గీతం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: కార్యక్రమంలో తర్వాత పాట గోరింటాకు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గీతం, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రశీర్మ కార్యక్రమంలో తర్వాత పాట కలుసుకోవాలని చిత్రం కోసం సుమంగళి కిట్ సత్య పాడిన గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత పాట గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన గీతం, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత పాట లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం కోసం సోను నిగమ్ సునీత పాడిన గీతం. సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడొక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: చేయబోతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. వార్తల వివరంగా, భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ, పారదర్శక, భవిష్యత్తు సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్నదని నరేంద్ర మోదీ చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమైతే భౌగోళిక అభివృద్ధి తిరోగమనం చెందుతుందని, భారీ సంఖ్యలో ప్రజలు పేదరికంలో పడిపోతారని హెచ్చరించారు. ఆర్థిక పునరుత్తేజ చర్యలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిని ప్రస్తావిస్తూ, భారత్, నెదర్లాండ్స్ సరఫరా క్రమబద్ధంగా జరగడంపై ఉమ్మడిగా పాటుపడుతున్నాయని నరేంద్ర మోదీ వివరించారు. హేగ్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రధానమంత్రి మోదీ తమకు లభించిన హార్దిక స్వాగతం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అక్కడి వారితో కలవడం భారత ఉత్సవంలో పాల్గొన్నట్లుందని అన్నారు. నెదర్లాండ్స్ సామాజిక ఆర్థిక పటిష్టతలో అక్కడి భారతీయులు చేస్తున్న కృషి పట్ల భారత్లోని ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారని అన్నారు. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో రాజు విలియం అలెగ్జాండర్, రాణి క్వీన్ మ్యాక్సిమాలను కలుసుకున్నారు. ఇరాక్ ప్రధానమంత్రిగా అలీ ఫలీ ఖతీమ్ అల్ జైదీ అధికారం చేపట్టిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరాక్తో భారత్కు సుదీర్ఘకాలపు స్నేహపూర్వకమైన ఒప్పందాలున్నాయని, అన్ని రంగాల్లో ఉభయ దేశాల మధ్య ఒప్పందాలు మరింత పటిష్టవంతంగా అమలు జరిగేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు. ప్రధానమంత్రి రేపు స్వీడన్ సందర్శిస్తారు. భారత్, స్వీడిష్ ఆర్థిక కార్యకలాపాల భాగస్వామ్యం, ద్వైపాక్షిక వాణిజ్యంపైన ప్రధానమంత్రి పర్యటన దృష్టి సారిస్తుంది. ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరడం, స్వీడిష్ పారిశ్రామిక దిగ్గజాలు సైతం భారతీయ విపణిని గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం గురించి ప్రధానమంత్రి పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత 12 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మన దేశ వాణిజ్యంగంలో కాకుండా అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లోనూ సంతృప్తి సాధించడం ఒక విజయంగా భావిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రితో స్వీడన్ నాయకత్వం

పలు అంశాలపై చర్చలు సాగిస్తుంది. నరేంద్ర మోదీ ఐరోపా యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి అక్కడి పారిశ్రామిక దిగ్గజాలతో కూడిన యూరోపియన్ రౌండ్ టేబుల్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు ఆర్థిక సహకారంపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీతో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన వెల్లడైంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@ear_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. మహారాష్ట్ర పూణెకు చెందిన ఈ వ్యక్తి పేరు మనీషా గురునాథ్ మంధారే అని పేర్కొంది. ఆమెకు నీట్ యూజీ పరీక్ష ప్రక్రియతో ప్రమేయం ఉందని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెను నిపుణురాలిగా నియమించిందని సీబీఐ తెలిపింది. నిందితురాలికి బాటనీ జువాలజీ ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ నెల 14 పూణేలో అరెస్ట్ అయిన మనీషా వాగ్మారే ద్వారా నీట్ అభ్యర్థులను సమీకరించి తన నివాసంలో శిక్షణ ఇచ్చిందని సీబీఐ పేర్కొంది. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో ఢిల్లీ, జైపూర్, నాసిక్, పూణే, అహిల్యానగర్లలో 9 మందిని అరెస్ట్ చేశారు. 5 మందిని ఇప్పటికే న్యాయస్థానంలో హాజరుపరిచి 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వారిని సవివరంగా ప్రశ్నించారు. నిన్న అరెస్టు చేసిన మరో ఇద్దరిని పూణేలోని న్యాయస్థానంలో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్లో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు జూన్ 20 నుంచి జూలై 24 వరకు ఇంటింటికి వెళ్లి పరిశీలన జరుపుతారన్నారు. 20 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారని, ఇంటివారు వాటిని పూర్తి చేసి రసీదుగా ఒక పత్రం తమ దగ్గర ఉంచుకుని ఒకదాన్ని అధికారికి ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చని అన్నారు. మన దేశ మాదక ద్రవ్య నిరోధక సంస్థలు ఎన్నడూ లేని రీతిలో 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ రేజ్పిల్ ద్వారా ఈ ఘనత సాధించినట్లు హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమంలో తెలిపారు. దేశాన్ని మాదక ద్రవ్యరహితంగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, మధ్యప్రాచ్యానికి వెళుతున్న ఈ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని విదేశీయుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 1 గ్రాము పరిమాణంలోని మాదక ద్రవ్యాన్ని సైతం మన దేశంలోకి తీసుకొచ్చేందుకైనా, మన దేశం ద్వారా తీసుకువెళ్లేందుకైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమిత్ షా స్పష్టం చేశారు. హోంమంత్రి ఈరోజు రేపు గుజరాత్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం అనంతరం మొదటిసారిగా గుజరాత్ వచ్చిన హోంమంత్రి అహ్మదాబాద్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హరియాలీ, గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గాల్లో ఉన్న పలు నగరపాలక సంస్థల అభివృద్ధి కార్యక్రమాల పనుల సమీక్ష ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. మధ్యప్రదేశ్లో ధార్లోని భోజశాల సరస్వతీదేవి ఆలయమని గుర్తిస్తూ హైకోర్టు ఇందోర్ ధర్మాసనమిచ్చిన తీర్పును రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతించారు. వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అయోధ్య మాదిరిగా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాష్ట్ర ప్రజలను కోరారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని శ్రీచిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ

0: 42వ వార్షిక స్నాతకోత్సవం ఈరోజు జరిగింది. ఈ ఉత్సవంలో 130 మంది సీనియర్ రెసిడెంట్లు, విద్యార్థులు డిగ్రీలు, డిప్లొమాలు అందుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించలేకపోతే అభివృద్ధి స్తంభించి ప్రజలు పేదరికంలో పడిపోతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో బయాలజీ ప్రశ్నపత్రం వెల్లడికి సంబంధించి సూత్రధారి ఒకరిని సీబీఐ ఈరోజు అరెస్టు చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చేవారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపడతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:40 వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: కార్యక్రమంలో ముందుగా దానిమ్మ సాగు మార్కెటింగ్ లో అనుభవాలు రాప్తాడు మండలం రామనేపల్లి గ్రామ అభ్యుదయ రైతు జి మధుసూదన్ రెడ్డి గారితో పరిచయం విందాం. అనంతపురం జిల్లా అనగానే మనకు ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. ఇక్కడ రైతులు రకరకాల ఉద్యాన పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ విజయవంతంగా ముందుకెళ్తున్నారు. మరి ఈరోజు రాప్తాడు మండలం రామనేపల్లి గ్రామానికి చెందిన జి మధుసూదన్ రెడ్డి గారు మన స్టూడియోకి రావడం జరిగింది. ఈయన దాదాపుగా 8 సంవత్సరాల నుంచి దానిమ్మ సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. మరి ఈయన ఏ రకం సాగు చేస్తున్నారు, ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు అన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి.
7: నమస్తే
6: మధుసూదన్ రెడ్డి గారు, ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారండి?
7: 86 సంవత్సరం నుంచి వ్యవసాయం చేస్తున్నాం సార్.
6: మరి ఏ ఏ పంటలు పండించేవాళ్ళు
7: ఇంతకుముందు? మా పెద్దలంతా వరి వేరుశనగ పండించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ గిట్టుబాటు ధరలు లేవు కాబట్టి మనం హార్టికల్చర్ గల మొగ్గు చూపినాము. ఇప్పుడు అవి హార్టికల్చరు పంటలు పెట్టినట్టు బాగా గిట్టుబాటు ధరలు వస్తున్నాయి.
6: మరి ప్రత్యేకంగా దానిమ్మను ఎందుకు ఎంచుకోవడం జరిగింది? ఎందుకంటే చాలా రకాల ఉద్యాన పంటలు ఉన్నాయి మన జిల్లాలో. అన్ని రకాల పంటలు పండడానికి నేలలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ప్రత్యేకంగా దానిమ్మనే ఎందుకు ఎంచుకోవడం జరిగింది?
7: దానిమ్మ ఎందుకు ఎంచుకున్నామంటే ఎక్కువ రేటు ఉంటుంది, ప్లస్ మనకేముంటుంది మార్కెట్ మన వైపు ఉంటుంది మార్కెట్ ఎప్పుడైనా. మిగతా పనులు అయితే మనము మార్కెట్ పోవాలా వాళ్ళ మీద ఆధారపడాలి ఇవన్నీ ఇది ఏం లేదు. మనకు తోట దగ్గరికి వచ్చి వ్యాపారం చేస్తారు, తోట దగ్గరికి ఉంటారు, మనకు తోట దగ్గర డబ్బులు కట్టి వెళ్ళిపోతారు. అది దీన్ని ఎంచుకున్నాము. మంచి రేట్లు వస్తాయి, దీనికి దిగుబడి బాగుంటుంది, అందుకని దీన్ని దానిమ్మని ఎంచుకున్నాము.
6: మరి దానిమ్మ అంటేనే రిస్క్తో కూడిన పంట, ఎందుకంటే చాలామంది పెట్టి నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు.
7: అవును సార్.
6: అందులో వీడికి చీడపీడలు తాగడం చాలా ఎక్కువ.
7: అవును సార్.
6: మరి ఇన్ని ఉన్నప్పటికీ ఈ సమస్యను మీరు అంటే అధిగమించొచ్చని దిగారా?
7: అధిగమించిన అట్లనే దిగినాము. దీనికి ఏమంటే అన్ని పంటలు హార్టికల్చర్లో ఏ దానికి లేని రోగాలు దీనికి ఉంటాయి సార్. దీనికి అన్ని రోగాలు ఉంటే మంచి దిగుబడి వచ్చిందంటే మంచి క్వాలిటీ వచ్చిందంటే దీనికి రేటు లిమిట్ అనేది లేదు. 100 అమ్ముతుంది, 250 అయినా 300 అయినా అమ్ముతుంది. అందుకనే దీన్ని ఎంపిక చేసుకుని

0: చేసుకున్నాము. బాగానే మాకు ఏడే ఇప్పుడు ఏడో పంట అయిపోయింది. ఏడు పంటలు కానీ మంచి డబ్బులు వచ్చినాయి, మంచి రేటు వచ్చింది సార్.
1: సో కష్టం ఉన్నప్పటికీ బాగా అంటే మనము సక్సీడ్ కాగలిగితే.
0: అవును సార్, అవును సార్,
1: మంచి ఫలితం,
0: మంచి ఫలితం వస్తుంది సార్. దీంట్లో కష్టం ఉంటుంది, రేటు ఉంటాయి, అన్నీ ఉంటాయి సార్ దీంట్లో.
1: మరి ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం సాగు చేస్తాం?
0: ప్రస్తుతం ఇప్పుడు 15 ఎకరాలు చేస్తున్నాం సార్. మరి ఒక 15 ఎకరాలు రెడీ చేస్తున్నాము. ప్రస్తుతం 15 ఎకరాలు ఏడేళ్ళు పండుతుంది, బాగా పండుతుంది.
1: ఏ రకం సాగు చేస్తున్నారు?
0: సూపర్ భగవ సాగు చేస్తున్నాం.
1: సూపర్ భగవ సార్ అంటే ఎక్కడి నుంచి తెప్పించడం జరిగింది?
0: ఈ మహారాష్ట్ర నుంచి తెప్పించండి సార్,
1: మహారాష్ట్ర. అప్పుడు మొక్క ధర ఎంత పడింది?
0: మొక్క ధర 32 రూపాయలు వాళ్ళే డెలివరీ ఇచ్చినారు సార్ మనకి. అప్పుడు ఇప్పుడు 70 రూపాయలు కూడా.
1: మీరు మొక్క తెప్పించినది ఎప్పుడు, ఏ సంవత్సరంలో?
0: 2018 సార్.
1: 2018 అప్పుడు 35 రూపాయలు.
0: 35 రూపాయలు
1: ఇప్పుడు
0: ఇప్పుడు 70 రూపాయలు కూడా జరుగుతుంది సార్ డిమాండ్.
1: మరి ఎలాంటి నీళ్ళలు అయితే అనుకూలంగా ఉంటాయి ఈ దానిమ్మ సాగుకి? ఎందుకంటే కొంతమందికి నల్లరేగడి నీళ్ళలు కూడా ఉంటాయి.
0: అవును సార్.
1: వాళ్ళకు కూడా సెట్ అవుతుందా?
0: అవును సార్. ముఖ్యంగా రైతులు ఫస్ట్ సాయిల్ చెక్ చేసుకోవాలి సార్. మనం మన సాయిల్లో నీళ్ళు నిలుస్తాయా, నీళ్ళు దొరికిపోతాయనే చెక్ చేసుకోవాలి ఫస్ట్. నీళ్ళు దొరికిపోతాయంటే అనువుగా ఉండదు సార్. నీళ్ళు నిలబడతాయంటే దానిమ్మకు అనువైన కాదు. ఏ నేలైనా సార్, ఇది ఏ నేలైనా పండుతుంది. నువ్వు నీళ్ళు నిలబడే తోటలు అంటే ఏ నేలైనా దీనికి ఉపయోగపడదు.
1: మరి మొక్కకి మొక్కకి సాలుకి సాలుకి ఎంత గ్యాప్ అయితే పెట్టడం?
0: మొక్కకి మొక్కకి 12x8 సార్. 8 మొక్కకి 8 అడుగులు, సాలుకు సాలుకు 12 అడుగులు పెట్టుకుంటే ఎకరాకు 400 మొక్కలు పడతాయి, బాగానే ఉంటుంది. ఇప్పుడు మన రైతులు ఏం చేస్తారంటే కొంచెం ఉండాలి 14 అడుగులు ఎడల్పు, చెట్టుకి 10 అడుగులు 9 అడుగులు అట్లా కూడా చేస్తున్నారు మొక్కలు పెట్టి. అట్లా కూడా బాగుంటుంది సార్. మన తక్కువ నెలలో 2-3 ఎకరాలు పెట్టుకుండాలి, 12-8 పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు 30-40 ఎకరాలు పెట్టే వాళ్ళు ఎందుకంటే 2 ఇసుకలు పెట్టుంటే చెట్లు ఎక్కువనే పడతాయి. మన తక్కువ నెల కూడా తక్కువ కొలతలని పెట్టుకుంటే బాగుంటుంది.
1: ఎవరు అనుకూలం
0: ఎవరు అనుకూలంగా వాళ్ళు పెట్టుకోవచ్చు సార్. దీనికి లాస్ట్ 12-14 లాస్ట్ ఎడల్పు, చెట్టుకి 8-10 లాస్ట్. అంతకు ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు సార్.
1: మరి నాటేటప్పుడు ఎట్లా గుంతలు తీసి పెడతారా, లేకపోతే గుంతలు తీసి ఎరువులు వేసి పెడతారా, ఎట్లా అండి?
0: దీనికి ఒక స్పెషల్ ఉంది సార్. నువ్వు ఎటు పెట్టినా బాగుంటుంది. నువ్వు ఎటైనా నీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎటు పెట్టినా ఊరికే మనం చిన్న చెట్లు అన్నీ ఉంటుంది, అంటే కృషి కట్టి ఒక 1/2 అడుగు ఎల్లేసి పెడితే కూడా బతుకుతుంది. నువ్వు 2 అడుగులు గుంతలు చేసి పెట్టినా కూడా బతుకుతుంది, ఏం నో ప్రాబ్లం సార్. ఎందుకంటే ఇది గూటి కింతే ఉంటుంది సార్, దానికి అంతా ఒక 5 ఇంచులు ఉంటుంది. ఆ లెవెల్కే బూడ్చుకోవాలి కాబట్టి మనకు గుంత అంత అవసరం ఉండదు. అందుకే మనం చిన్న గుంతలోనే పూడ్చుకోవచ్చు.
1: మామూలుగా మార్కెట్లో ఏ రకాల మొక్కలు దొరుకుతాయండి?
0: భగవద్ర సార్, సూపర్ భగవ అనేది బాగుంటుంది. అది ఇప్పుడు దానిమ్మలో సూపర్ భగవ అనే మార్కెట్ బాగుంటుంది సార్. ఇంతకుముందు గణేష్ మృదులు అన్నీ ఉండే, ఇప్పుడు అవన్నీ లేవు మన దగ్గర పండవవి. ఇప్పుడు అంతా సూపర్ భగవ అని మంచి వెరైటీ. ఎవరు నాటుకోవాలని కూడా సూపర్ భగవాన్ నాటుకోవచ్చు రైతులు.
1: మరి నాటిన తర్వాత పంట రావడానికి మనం ఎంతకాలం వీటిని పోషించాల్సి ఉంటుంది?
0: పంట రావాలంటే సంవత్సరానికే కాస్తా సార్. సంవత్సరానికి చిన్న చెట్టు కాస్తే ఏమవుతుందంటే ఇరవంత స్ట్రెస్ గురవుతుంది,
1: ఒత్తిడి
0: గురయ్యి ఇరవంత చెట్లు కాయలు కాస్తే కొమ్మలు ఇరిగేది, బల్బు లేకుంటే కొమ్మలు ఇరిగిపోతాయి. మనం 1.5 సంవత్సరం పెట్టుకుంటే కరెక్ట్ డేట్, అది 1.5 సంవత్సరం వరకు సాకాలం.
1: 18 నెలల తర్వాత
0: కాపు ఇడుచుకోవచ్చు,
1: పంటకెళ్ళచ్చు. ఎప్పుడు నాటుకుంటే బాగుంటుందండి?
0: జనవరి నాటుకుంటే మనకి 1.5 సంవత్సరం అంటే మళ్ళీ జూలైలో కటింగ్ చేసుకోవచ్చు సార్. అప్పటికి 1.5 సంవత్సరం అంటే 12-18 నెలలు అవుతుంది, కరెక్ట్గా సరిపోతుంది.
1: 18 నెలల తర్వాత మళ్ళీ
0: 6 నెలలు క్రాప్ ఉంటుంది.
1: అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు?
0: ఎప్పుడైనా జనవరి నుండి అక్టోబర్ వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సార్. దీనికి ఇప్పుడు మార్చి నుండి జూన్ జూలైకి క్రాప్ పెడితే ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. ఈ వర్షాలు పడితే దానికి బ్లైట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. అక్టోబరు నవంబర్ పెడితే అంత క్రాప్ తగ్గుతుంది, బ్లైట్ తక్కువ ఉంటుంది సార్. ఈ అంశాన్ని తప్పకుండా గమనించాలి.
1: మోసన్ రెడ్డి గారు, ఇప్పుడు నాటిన తర్వాత దాదాపు మనం 18 నెలలు పోషించాల్సి ఉంటుంది, మరి ఈ మధ్యలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి?
0: నాటిని 4 నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేయాలి సార్.
1: 4 నెలలకే
0: ప్రూనింగ్ చేయాలి, ఎందుకంటే వేస్ట్ కొమ్మలు ఏదైనా ఉంటే తీసేసుకోవాలి. మరీ 4 నెలలకి అట్లా మనం క్రాప్ వైదలకి 4 సార్లు ప్రూనింగ్ చేయాలి సార్ దాన్ని. 6 నెలల తర్వాత ఏదైనా ఎరువులు పెట్టగలరు. 6 నెలల తర్వాత ఏమి ఎరువులు పెట్టకూడదు. 6 నెలల తర్వాత పశువులు ఎరువు, కొంచెం
1: డిఐ,
0: ఏమి ఎరువులు వాడకూడదు. యాప చెక్క, పశువుల ఎరువు, కొంచెం డిఐపి పెట్టాలా.
1: 6 నెలల తర్వాత
0: మళ్ళీ 6 నెలల తర్వాత ఒకసారి పెట్టాలా. మరీ 18 నెలలు అయితేనే అప్పుడు బాగా పుల్లు వేసేయాలి. ఎరువులు వేసి మెగ్నీషియము, జింకు, పెర్రోసు, పొటాషు చెట్టుకు 150 గ్రాములు వేసి మధ్యలో బోది తోలి బూడి చేసి మనం నీళ్ళు వదులుకోవాలి సార్.
1: పోషకాలు
0: అన్ని వాడుకోవాలి, అన్ని పెట్టేసి మనం నీళ్ళు వదులుకోవాలి సార్.
1: మరి ఈ మధ్యలో ఈ 18 నెలల కాలంలో మొక్కలకి ఏమైనా చీడపిడలు ఆశిస్తాయి?
0: చీడపిడలు అంటే త్రిప్స్ ఆడుతుంది. ఇంకా బ్లైట్ ఆడిన బ్లైట్ పడితే కొమ్మలు, ఆ కొమ్మలు తీసేసుకోవాలా. ఇంకా తప్పితే రెండోది ఏమి ఉండదు సార్, దానికి ఏది

0: పక్షులు ఎట్లుంటాయి, బ్లైట్ పడి
1: బ్లైట్ పడితే అది కొమ్మ కందిపోతుంది సార్, కందిపోతుంది. ప్లస్ ఆ కొమ్మ కన్నా ఆకులు మచ్చలు మచ్చలు పడతాయి, నల్ల మచ్చలు. దాన్ని ఏమంటారు, పక్షి కన్నా అంటారు దాన్ని. అట్లా నల్ల మచ్చలు పడితే దాన్ని గమనించి మనం ఎక్కడ తగిలిందో అది బ్లైట్ కొమ్మ, రెండించులు కిందికి కత్తిరిస్తే మళ్ళీ కొత్త కొమ్మ వస్తుంటుంది సార్.
0: మరి మల్సూర్ రెడ్డి గారు, ఈ 18 నెలల తర్వాత మనము పంటకు వెళ్తాము, వెళ్లే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా?
1: ప్రూనింగ్, నీట్ ప్రూనింగ్ చేయించుకోవాలా, నీటి కొమ్మలు లేకుండా చేసుకోవాలా. అవన్నీ మొత్తం ఏం ఒకటి కూడా ఉండవు, తీసేసుకొని మనం కటింగ్ అయితేనే ఫస్ట్లోనే ఒక కటింగ్ అయిన మరుసటి రోజు కాదు, మరుసటి రోజు మైల్ తుచ్చున స్ప్రే చేయాలా. ఆ తర్వాత మళ్ళీ రెండో థర్డ్ వేసి ఫస్ట్ థర్డ్ వేసి ఒక ఖాళీగా ఫస్ట్ థర్డ్ వేయాలి ఉరికి, ఏం మందులు లేకుండా.
0: ఎప్పుడు స్ప్రే చేస్తారు?
1: ఇతి నీళ్ళు కటింగ్ చేసినాక మనం నీళ్ళు ఎప్పుడు వారానికి వేస్తామనగా ఇతి నీళ్ళు స్ప్రే చేయాలా.
0: వారం ముందు
1: ఇతి నీళ్ళు చేయాలి. మనం ఇతి నీళ్ళు కొట్టి 10 రోజులు 15 రోజులు ఉన్నామంటే దాంట్లో ముళ్ళు ఉండేది అనేది బర్న్ అవుతుంది, మనకు పంట వచ్చే కూడా ఆస్కారం ఉండదు, తగ్గిపోతుంది పంట వచ్చిపోతుంది. నువ్వు ఇతి నీళ్ళు కొడతానే కరెక్ట్గా 7 రోజులు
0: నీళ్ళు వేసేయాలి.
1: మహా అంటే 10 రోజులు అంత మించి ఉండకూడదు.
0: ఫ్రూనింగ్ అవుతుంది.
1: అవును సార్.
0: ఫ్రూనింగ్ తర్వాత ఎన్ని రోజులు బెట్ట ఉంటుంది?
1: పూరి చేసి వారం ఉంటుంది సార్.
0: అంతే.
1: మరుసటి రోజు మైలుతో సున్నం కొట్టాలి సార్. ఇంకా నువ్వు ఎప్పుడు నీళ్ళు వేస్తావు అది బేస్ చేసుకోవాలి. డేస్ 7 డేస్ వేసినావు అనుకో, ఇది నీళ్ళు కొట్టుకోవాలి. లేదు నువ్వు కటింగ్ చేసినావు పొద్దున్నకి వర్షం వచ్చినాక ఆటోమేటిక్ కొట్టేసి ఆ రోజు పొద్దున్నే కొట్టేయచ్చు. ఎందుకంటే చెట్టు వారం దాకా ఉందంటే ఆల్రెడీ మోసెత్తుతుంది, మన కొట్టే ఆస్కారం ఉంది. మరుసటి రోజు కొట్టేయాలి, మనం తేముండే కూడా కొట్టేయాలి. తేముండే ఏమవుతుందంటే చెట్టులో కూడా ఒక 80% 70% రాలుతుంది. ఎక్కువ డ్రై ఉంటే ఆకు రాలుతుంది. నువ్వు డ్రై లేని ఇతి నీళ్ళు కొట్టిన ఆకు రాలి, మనం నువ్వు మరీ రెండోసారి మూడోసారి స్ప్రే చేస్తే తప్పది, ఒకేసారి చేయాలి. రాలుతుందో రాలదో ఒకటేసారి ఛాన్స్. మనం నువ్వు రెండుసార్లు స్ప్రే చేసినావు అనుకో, దానికి ఉండే హార్మోన్స్ అంతా బర్న్ అయిపోతుంది, ఒకేసారి చేయాలి. మనకి ఈ ఇతి నీళ్ళు కూడా క్రాప్ వచ్చేకి దానికి ఏం సంబంధం లేదు సార్. ఇతి నీళ్ళు ఎందుకు స్ప్రే చేస్తామంటే దాని మీద చెట్టు మీద ఏమైనా పాత ఆకులుండి రోగం ఆకులుంటే అవి రాలడానికి మాత్రమే ఇతి నీళ్ళు. క్రాప్కి దానికి ఏమాత్రం సంబంధం లేదు సార్. అది మన కొందరు రైతులు ఏం చేస్తారంటే ఆకు రాలేదు మళ్ళీ ఇంకా 4 ఎంఎల్ఏ స్ప్రే చేస్తాం ఆకు రాలితే, అది పెద్ద తప్పు.
0: చెట్టు
1: దెబ్బతింటారు. ఇంకా ఒకటి, నీకు 80% ఆకు రాలంటే ఇతి నీళ్ళు కొట్టే పని కూడా లేదు, అవసరం లేదు సార్. నీకు ఏమన్నా 80% 70% ఆకు ఉందంటే ఇతినీళ్ళు స్ప్రే చేయాలి. 80% రాలిపోయిన 20% అవసరం లేదు.
0: మరి ఇతినీళ్ళ తర్వాత వారానికి నీళ్ళు ఇస్తే
1: కంపల్సరీ వారానికి వేస్తే మనకి.
0: ఇప్పుడు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి ఈ పూత అనేది మొదలవుతుందండి?
1: పూత అంటే 20 రోజులు స్టార్ట్ అవుతుంది సార్. మొత్తం అంతా ఎగురేస్తుంది, 3 లీవ్స్ వస్తాయి, 3 ఆకులు వేసుకొని ఉంటుంది. మన ఎర్రగా ఎక్కువ చిగురు వేసిందంటే ఆ చిగురులు గిల్లేలా, నువ్వు 3 ఆకులు వేసుకుంటే మళ్ళీ నెల తర్వాత ఆకు పలిచినాక మరి స్టార్ట్ చేసిన ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది సార్.
0: నెల అవుతుంది మళ్ళీ?
1: మొత్తం 60 రోజులు పడుతుంది సార్ సెట్ అయ్యాక, 2 నెలలు పడుతుంది సెట్ అయ్యాక. నువ్వు అంత లోపల నీళ్ళు కూడా తక్కువ వేయాలా, ఉన్నాయని చెప్పి ఎక్కువ ఇంకా పూతలు ఆడదని ఎక్కువ ఇచ్చినావనుకో నీ పూత డ్రాప్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు తోటలో నీ తోట కండిషన్ బట్టి దాన్ని అర్ధగంట వెళ్ళా గంట మన నీటి ప్రెజర్ బట్టి ఆ ప్రకారంగా మెయింటైన్ చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా సార్ ఒకటి, ఈ దానిమ్మలో 80% వాటర్ మెయింటెనెన్స్, ఈ 20% ఇవన్నీ ఫర్టిలైజర్ అంట, ఇవన్నీ ఫస్ట్ ఫైడ్ అంతను. 80% వాటర్ మెయింటైన్. నువ్వు 80% ఈ వాటర్ మెయింటైన్ మిస్ చేసినావంటే నీకు బ్లైట్ వచ్చే కూడా ఆస్కారం. ఎంతవరకు పెట్టాలో అంతవరకునే పెట్టాలి. నువ్వు 4.5 నెలల తర్వాత నువ్వు ఎన్ని నీళ్ళని ఇంకా ఎన్నో ప్రాబ్లం, ఏం ఇబ్బంది కాదు. అంత లోపల నువ్వు ఇష్టాసారంగా నీళ్ళు ఎక్కువ తేమైందంటే గ్యారంటీ సార్, బ్లైట్ పడే ఆస్కారం ఉంటే ఫ్లవర్ కూడా డ్రాప్ అయిపోతుంది. అది సార్ దీంట్లో జరుగుతుంది.
0: సో ఇప్పుడు మనం పంటకు వెళ్ళిన తర్వాత దాదాపు 6 నెలలు మనం పంటను మెయింటైన్
1: చేస్తాం. అవును సార్.
0: మరి ఈ పూత పిందె దశలో ఎటువంటి చీడపిడలు వస్తాయండి?
1: దానికి పూత పిందె థ్రిప్స్ ఉంటుంది సార్, మెయిన్ థ్రిప్స్. ఈ నామాల పురుగునే వస్తుంది, మన ఆముదంలో పడుతుంది అది, ఆ పచ్చ పురుగు బొక్కలు వేసేది వస్తుంది. ఇంకా అంతే చీడపిడలు, దానికి ఏది ప్రాబ్లం లేదు. మెయిన్ బ్లైటు, బ్లైట్కి నా మస్తుగా ఉన్నాయి మందులు ఉన్నాయి, మనం ఏదైనా చేసుకోవచ్చు. కానీ దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే అబ్జర్వేషను. నువ్వు నీళ్ళు వేసారంటే ఫ్లవర్ ఎప్పుడు మూవ్ అవుతుందో, బ్లడ్ ఎప్పుడు బయటకు వస్తుంది దానికి, అప్పుడు నుండి దానికి అబ్జర్వేషన్లో ఉండాలి. నువ్వు గంటకు 2-3 సార్లు చెక్ చేసుకోండి, వర్షం పడతానే చెక్ చేసుకోవాలి ఎక్కడన్నా బ్లైట్ పడిందా. బ్లైట్ పడిందా ఆటోమేటిక్గా మనం పంక్చర్ ఏదైనా మందులు కొట్టుకోవాలి. నువ్వు లేదు ఈ రోజు కొట్టినా నాలుగు కొట్టలేదు అట్లనే ఉంటే దాంతో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది ఒక్కసారి జాడన పడిందంటే మొత్తం తోటంతా స్ప్రెడ్ చేసి ఆస్కారము. దీనికి కాంపౌండ్ కూడా ఉండదు సార్, కాంపౌండ్ చుట్టూరు మనం గ్రీన్ కవర్ వేసుకోవాలా, షేర్ నెట్ కట్టుకోవాలా. మరి తేమకి ఎక్కువ దీంట్లో జనాలు పారాడకూడదు, అంటే తిరిగాడకుండా కూడా ఉండాలా. రోంత 4.5 నెలల వరకు రోంత కంట్రోల్గా ఉంటే మంచి దిగుబడులు వస్తాయి సార్. దీనికి
0: సర్వసాధారణంగా ఈ పంట అన్నాక కలుపు సహజం అన్నమాట.
1: అవును సార్.
0: మరి దానిమ్మలో మీరు కలుపు ఏ విధంగా నియంత్రిస్తుంటారు? ముఖ్యంగా చాలా

0: మంది రైతులు కలుపు అలాగే వదిలేసింటారు
1: సార్,
0: అంటే సన్బర్న్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
1: ఈ గడ్డి అనేది సార్ పెద్ద, దీంట్లో సమస్య వచ్చే గిడ్డె. ఇంతకుముందు కూడా మేము బ్రష్ కట్టర్లు పెట్టి క్లీన్ చేస్తాండి, ఇప్పుడు 1 ఇయర్ అయింది సార్, మొత్తం వీడి మ్యాట్ వేస్తాము. మన వీడి మ్యాట్ వేస్తే ఏమేస్తుందంటే మనకు ఫర్టిలైజర్ యూజ్ అవుతుంది, మనం ఇచ్చిన ఫర్టిలైజరు, మనం ఇచ్చిన ఏదైనా కానీ మందులు, డ్రిప్లో పంపించిన మందులు అన్నీ సేవ్ అవుతాయి. ఈ వీడి మ్యాట్ వేయకుండా ఏం చేస్తామంటే గడ్డి పడితే మొత్తం మనం వేసిండేదంతా అదే లాక్కుంటుంది, అదే తినేస్తుంది. మనకు చెట్టుకి 20% గడ్డి 80% తినేస్తుంది. ఇప్పుడు వీడి మ్యాట్ వేసుకున్నట్టే మనకు 100% వాడుకుంటుంది మనం ఇచ్చే మందులు. నేను ప్లస్ ఈ వీడి మేటతో కూడా ఇంకో ప్లస్ ఏమంటే మనం న్యూట్రియన్స్ వైబ్రేట్ కాకుండా ఉంటాయి భూమిలోను, మనకు మంచి ఆదాయం ఉంటుంది, చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి, నీకు రోగం వచ్చే కూడా తక్కువ
0: అవుతుంది. డ్రిప్ ద్వారా ఇచ్చే మందులు గాలిలో కలిసిపోయి
1: తగ్గిపోతుంది, 100% తగ్గిపోతుంది, అందుకు మనకి బాగా యూజ్ అవుతుంది.
0: ఇంకా ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే వీడి మేటతో పాటు గ్రో కవర్ కూడా వాడుతున్నారు, మేము కూడా వాడడం జరిగింది.
1: అవును సార్, మేము కూడా వాడినాము, మంచి రిజల్ట్ వస్తుంది. అది మన గ్రో కవర్ వేస్తే ఏమైందంటే షేనింగ్ వస్తుంది, కలర్ వస్తుంది, ఫుల్ షేనింగ్ వస్తుంది, సన్బర్న్ అసలు ఒక కాయ కూడా ఉండదు సార్ సన్బర్న్ లేదంటే మనకు దాదాపు 15 ఎకరాల్లో 15-16 టన్నులు సన్బర్న్ వస్తుండే. ఆ కాయలు ఏం చేస్తారంటే పెద్ద మార్కెట్ ఉండదు సార్ దానికి, ఇది 200 అమ్మితే అది 60-70 రూపాయలకి వేసుకుంటారు. ఇప్పుడు ఆ సమస్య ఉండదు, గ్రో కవర్ వేసినప్పుడు దాని సమస్య ఉండదు, ఒక్కటి కూడా నీకు సన్బర్న్ రాదు.
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత ఖర్చు వస్తుందండి ఎకరాకు?
1: ఎకరాకి ఇప్పుడు 50,000 వస్తుంది సార్. ఇప్పుడు ముందంటే 40,000 వస్తుంది, తక్కువ ఉండి ఇప్పుడు మెటీరియల్ అంతా రేటు పెరిగింది. ఎకరాకి 50,000 వీడి మ్యాట్ 50,000 అవుతుంది, క్రాప్ కవరు 50,000 అవుతుంది. అది వేసుకుంటే ప్రతి ఒక్కరు రైతు యూజ్ చేస్తే మంచి దిగుబడులు సాధించారు సార్.
0: పంట కొద్దిగా తక్కువైనా
1: సరుకు ఉంటుంది, మనకు మంచి రేట్లు వస్తాయి సార్, మార్కెటింగ్ బాగుంటుంది.
0: మరి పంటకు వెళ్ళిన తర్వాత మంచి దిగుబడులు రావాలంటే ఎటువంటి ఎరువులు యాజమాన్యం పాటించాలండి?
1: బాగా సైజులు అంటే 4.5 నెలల తర్వాత ఫర్టిలైజర్ వాడాలి సార్, అంత లోపల ఫర్టిలైజర్, నో ఫర్టిలైజర్, ఏం ఫర్టిలైజర్ వాడకూడదు దానికి.
0: బెట్ట పోయినప్పుడు వేసిందే?
1: వేసింది అంతే సార్. ఇక్కడ ఇది ఒక 6 నెలలు, ఇక్కడ ఒక 4 నెలలు, 10 నెలలు నో ఫర్టిలైజర్ అవుతుంది సార్. అప్పటికి మనం ఎప్పుడు రెస్ట్ పీరియడ్ వేసినాం అదే ఫర్టిలైజరు. ఇంక మనం ఫస్ట్ థర్డ్ వేసినప్పుడు ఏం లేదు, 2 థర్డ్ వేసినాం మెగ్నీషియం సల్ఫేట్ 52-34 ఫర్టిలైజరు, ఎకరాకు 5 కేజీలు 2 దఫాలు వదలాలా, ఇంక వదిలిపెట్టాలి సార్, ఇంక నో ఫర్టిలైజర్. దానికి 4.5 నెలల తర్వాత ఫర్టిలైజర్ అవసరమే ఉండదు. ఇంకా మనం అంత లోపల ఫర్టిలైజర్ అంతా ఇప్పుడు సిఎన్ అంటే అది ఇది వాడినాం అనుకో, మనకు బ్లైట్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది సార్.
0: ఎక్కువైనా కూడా సమస్య
1: వస్తుంది సార్. ఎక్కువ మనం నైట్రోజన్ ఎక్కువ వాడినాం అనుకో బ్లైట్ కంపల్సరీ వస్తుంది సార్, నో దాని డౌటే లేదు. 4.5 నెలల గ్రీన్ నుండి మనకు బిస్కెట్ కలర్ తిరిగే వరకు ఫర్టిలైజర్ వాడకూడదు. అప్పుడు మనం కొంచెం చెట్టుకు 1 కేజీ యాప చెక్క, ప్యాలీ సల్ఫేట్ 200 గ్రాములు, డిఏపో 200 గ్రాములు పెట్టేస్తే మనకు పంట అయిపోతుంది
0: 4.5 నెలల తర్వాత.
1: 4.5 నెలల తర్వాత అంత లోపల ఏం ఫర్టిలైజర్ వాడకూడదు. మన రైతులు ఏం చేస్తారంటే జిగురులు బాగా రావాలా, చెట్టు బాగా రావాలని ఏదైనా కాంప్లెక్స్ ఎరువులు ఇట్లా వాడినామంటే మనం రొంత రిస్క్ తీసుకోబడుతుంది సార్.
0: మోసన్ రెడ్డి గారు, సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే ఒక ఎకరాకు ఎంత దిగుబడి తీసుకోవచ్చండి?
1: ఎకరాకి 400 చెట్లు అంటే బాగా దిగుబడి వచ్చిందంటే 12 టన్నులు వస్తుంది సార్.
0: 12 టన్నులు
1: వస్తుంది, 6 నుండి 12. ఫస్ట్ సంవత్సరం అయితే 6 కేజీలు 10 కేజీ లోపలే కాస్తుంది సార్, అంతకు ఎక్కువ ఏం కాదు. ఎందుకంటే చిన్న చెట్టు ఉంటుంది, కొమ్మలు తక్కువ ఉంటాయి కదా, అంత క్రాప్ పట్టుకొస్తారు 6 నుండి 10 కేజీ లోపలే.
0: పూర్తి స్థాయిలో రావాలంటే ఎన్నేళ్ళు మనం
1: పూర్తి స్థాయిలో అంటే 3 ఏళ్ళు జరగాలి సార్.
0: 3 ఏళ్ళు
1: జరగాలంటే ఇయర్ ఇయర్కి పెరుగుతూ ఉంటుంది.
0: మన
1: క్లైమేట్ అనుకూలించక బ్లైట్ పడకుండా ఉంటే చెట్టుకు 40 కేజీలు దిగే ఆస్కారం కూడా ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత లేదంటే బ్లైట్ లేదంటే కూడా 10% ఉండదు సార్. ఏ తోటైనా
0: కంపల్సరీ సార్,
1: మనకి ఆ వాతావరణం అనుకూలించలేదంటే 40-60% కూడా వచ్చే అవకాశం ఉంటుంది సార్.
0: సో అప్పుడంతా పంట వేస్ట్
1: అవుతుంది సార్. దాదాపుగా చాలా మంది రైతులు దీన్ని చాలా స్ట్రగుల్ పడతారు సార్, చాలా నష్టాల్లోనే ఉంటారు. 100కి 1-5 మంది సక్సెస్లో ఉంటారు. ఇప్పుడు అందరూ దానిమ్మ వాళ్ళకి ఏదో 1 కోటి రూపాయలు వచ్చింది, ఇదిగో ఆర్డర్ 2 కోట్లు వచ్చినాయి అనేది అట్లా చూసి పెట్టుకోకుండా కొంత అవగాహనతో చూసి పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది.
0: ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుందండి మార్కెటింగ్?
1: మార్కెట్ దానికి ఏం ఇబ్బంది లేదు సార్ మార్కెట్. మనం క్వాలిటీ పండిస్తే బేర్లు మన తోటలోకి వచ్చి కొంటారు, మా ఇక్కడే డబ్బులు కడతారు అన్ని, ఇక్కడ ఏం నో కమిషన్.
0: పోయిన సంవత్సరం పంట
1: $200 ఇచ్చిండు సార్, మేము అన్ని డబ్బులు మొత్తం
0: తోటలోనే,
1: మొత్తం బ్యాలెన్స్, మా క్యాష్ అండ్ క్యారియర్ సార్, బ్యాలెన్స్ లేకుండా డబ్బులు కట్టిపోతారు సార్.
0: ఎవరైనా కొత్తగా ఈ దానిమ్మ సాగు చేయాలనుకుంటే అనుభవం ఉన్న రైతుగా మీరు ఇచ్చే సలహాలు ఏంటి?
1: నేను ఇచ్చే సలహా ఫస్ట్, ఎవరైనా దానిమ్మ మొక్కలు ఏంటంటే ఫస్ట్ సాయిల్ చెక్ చేసుకోవాలా, మీ దాంట్లో నీళ్లు నిలబడతాయా, నీళ్లు దొరికిపోతాయా, నీళ్లు దొల్లేదట్లుకుంటే దానిమ్మ పెట్టుకోండి. ఇసుక నేలలు ఎక్కువ, ఒండ్రు మట్టి నేలలు దీనికి ఉపయోగపడవు. అంటే చెట్టేం కాస్తుంది సార్, ఇసుక నేల ఏ దాంట్లోనే కాస్తుంది, కానీ ఎక్కువ నీళ్ళు ఛార్జ్ అయిందంటే మనకు బ్లైట్ వచ్చే ఆస్కారం. దీనికి నీళ్ళు ఉండకూడదు, నీళ్ళు ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది సార్. ఇంకా మెయిన్ వచ్చి ఫస్ట్ నర్సరీ

0: ఇల్లు మీరు మొక్కలు తెచ్చుకున్నాడు, మదర్ ప్లాంట్ ఎంచుకోవాలి మెయిన్. మదర్ ప్లాంట్ బాగుంటే మొక్కలు కొనండి, ఎక్కడైనా మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ ఎక్కడైనా. నీ మదర్ ప్లాంట్ డ్యామేజ్ ఏమైనా ఉంటే ఇది మొక్కలు ఈ మొక్కలకు వచ్చే కూడా ఆస్కారం ఉంటుంది సార్, అది నష్టపోయే పరిస్థితి ఉంటుంది.
1: మధుసూర్ రెడ్డి గారు, దాదాపు 7 సంవత్సరాలుగా మీరు దానిమ్మ సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఆదర్శవంతంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈరోజు అంటే స్టూడియోకి వచ్చేసి ఈ దానిమ్మ సాగు పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
1: విన్నారు కదా, దానిమ్మ సాగు మార్కెటింగ్లో అనుభవాలంటూ రాప్లాడు మండలం రామినేపల్లి గ్రామ అభ్యుదయ రైతు జి మధుసూదన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమంలో
2: మీకు పరిచయం చేసిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
3: ప్రధానమంత్రి కిసాన్

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

పురుగులు. ఇవి చీడ పురుగులను భక్షించడం ద్వారా పైర్లకు మేలు చేస్తాయి. రసాయనిక మందుల వాడకం కారణంగా పంటలకు రక్షణ కవచాలైన మిత్ర పురుగులు అంతరించిపోతున్నాయి. కందిరీగలు, శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు గుడ్ల నుంచి బయటకు రాగానే కందిరీగలు ఆహారంగా తీసుకుంటాయి. తద్వారా వాటి బెడద నుంచి పంటలను కాపాడుతాయి. అక్షింతల పురుగులు, ఇది పిల్ల పురుగుగా ఉన్నప్పుడే పంటకు హాని కలిగించే పేనుబంక, దీపపు పురుగులు పచ్చ పురుగు గుడ్లను తిని పంటను కాపాడుతాయి. బిళ్ళ పురుగు, కాండం తొలిచే పురుగు లార్వాలు, పచ్చదోమలు, సుడిదోమలు, నామాల పురుగులను, శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను ఈ బిళ్ళ పురుగులు తిని పంటను కాపాడుతాయి. చిమటలు, రసం పీల్చే పురుగులు, కాండం తొలిచే పురుగులు, ఆకుముడత పురుగులు, పచ్చదోమ, పేనుబంక పురుగులను ఇవి భక్షిస్తూ ఉంటాయి. అందువల్ల పంట బాగా పెరుగుతుంది. మిడతలు, పంట ఎదుగుదలకు అడ్డం వచ్చే కాండం తొలిచే పురుగులు, గబ్బునల్లి, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు గుడ్లను తినడంతో పాటు వాటి సముదాయాలను, సుడిదోమలను, పచ్చదోమలను తింటూ పంటలకు మేలు చేస్తాయి. తూనీగలు, సుడిదోమలను, ఆకుపచ్చ దోమలను పట్టి తింటాయి. తద్వారా పురుగుల బెడదను నియంత్రిస్తాయి. గొల్లబామ, పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించే శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు లార్వాలను, తల్లి పురుగులను తిని పంటలకు ఇవి రక్షణ కల్పిస్తాయి. సాలెపురుగు, వరిలో సుడిదోమ, ఆకుపచ్చ దోమ, గొట్టాల పురుగు, కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను ఇవి తింటాయి. వేరుశనగ పంటకు నష్టం చేసే శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, ఆకుపచ్చ దోమలను కూడా తిని పంటను కాపాడుతాయి. అల్లిక రెక్కల పురుగు, లార్వాలను, పేనుబంక పురుగులను ఇవి తింటాయి. ఇలా ఎన్నో విధాలుగా పంటలకు మేలు చేసే మిత్ర పురుగులకు హాని కలిగించకుండా వాటిని రక్షించుకునే విషయంలో రైతులు జాగ్రత్తలు పాటించి పంటలను కాపాడుకోవచ్చు. జీవాల్లో నీలి నాలుక వ్యాధి నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గొర్రెలు, మేకల్లో వచ్చే ప్రధాన వ్యాధుల్లో నీలి నాలుక వ్యాధి ఒకటి. ఈ వ్యాధి విడుదల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. నీలి నాలుక వ్యాధి మేకలలో కంటే గొర్రెల్లో అధికంగా సోకుతుంది. ఈ వ్యాధి సోకిన 5 నుంచి 10 రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి సోకిన జీవాల్లో 104 డిగ్రీల ఫారెన్హీట్ జ్వరం వస్తుంది. కంటి నుంచి, ముక్కు నుంచి నీరు కారుతుంది. నీరు గడ్డగట్టి చీమడిగా మారుతుంది. ముక్కు రంధ్రాలు మూసుకుపోతాయి. శ్వాస సరిగా తీసుకోలేక జీవాలు బాధపడతాయి. నాలుక చిగుళ్లపైన పుండ్లు ఏర్పడి నాలుక నీలిరంగులోకి మారి బయటకు ఉంటుంది. పెదవులు, నాలుక, చెవులు, ముఖం, దవడల మధ్య భాగం వాస్తుంది. పొదుగు వాపు వచ్చి చెనుకట్లపైన పుండ్లు ఏర్పడతాయి. కాలి మడమ చుట్టూ పుండ్లు ఏర్పడి కొన్నిసార్లు గిట్టలు కుళ్ళిపోయి కాలి నుంచి ఊడిపోతాయి. రక్త విరేచనాలు కలిగి చూడు గొర్రెలలో గర్భస్రావం జరుగుతుంది. క్రమంగా మేత తీసుకోలేక నీరసించి జీవాలు మృతి చెందుతాయి. ఇక చికిత్స విషయానికి వస్తే, నోటిలోని పుండ్లు, కాలి మడమ చుట్టూ ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రంగా కడగాలి. ఈ వ్యాధి సోకిన జీవాలను ఎండ సోకే ప్రదేశంలో ఉంచడం వలన త్వరగా ఉపశమనం కలుగుతుంది. వ్యాధి తీవ్రత తగ్గడానికి యాంటీబయాటిక్ మందులను 3 నుంచి 5 రోజులు వాడాలి. ఇక నివారణ చర్యల విషయానికి వస్తే, వ్యాధిగ్రస్త గొర్రెలు, మేకలను మంద నుంచి వేరు చేయాలి. పాకలో దోమలు, పిడుదలు లేకుండా వాటి నివారణకు క్రిమి సంహారక మందులను పిచికారీ చేయాలి. పాక చుట్టూ నీరు నిల్వరాదు. గొర్రెల పాకలో వేపాకులతో పొగబెట్టడం వలన దోమలను కొంతవరకు నివారించుకోవచ్చు. చనిపోయిన జీవాలను సున్నం లేదా ఉప్పు గోతిలో చల్లి పూడ్చాలి లేదా కాల్చివేయాలి. ఈ వ్యాధి నివారణకు రక్షా బ్లూ టీకా ప్రభుత్వ వైద్యశాలలో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.

0: రైతు సోదరులు వెళ్ళి ఈ టీకాని వేసుకుని జీవాలను కాపాడుకుని ఆశిస్తున్నాం.
1: రైతులకు సూచనలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
2: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఉక్కపోత అధికంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41.2 నుంచి

0: ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం పూట 68 నుంచి 70%, మధ్యాహ్నం పూట 20 నుంచి 35% నమోదయ్యే అవకాశం ఉంది. జీవాలను పెంచే రైతు సోదరులు ఎండవేళల్లో కాకుండా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో జీవాలను మేపుకోవాలి. స్మార్ట్ ఫోన్లను వినియోగించే రైతు సోదరులు సకాలంలో వాతావరణ సూచనలను మరియు జిల్లావారీ వ్యవసాయ సలహాలను పొందడానికి గూగుల్ ప్లే స్టోర్ నుండి వ్యవసాయ వాతావరణం మరియు మేఘదూత్ మొబైల్ యాప్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని సద్వినియోగం చేసుకోవచ్చు.
1: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: శ్రోతలు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఇప్పుడు వినండి ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ సి వెంకటరమణ పాడిన లలిత గీతాలు.
0: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ సి వెంకటరమణ గారు పాడిన లలిత గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. పుంగారి పాడవే, రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

0: తర్వాత గలగల పారే, రచన శ్రీ వక్కలంక లక్ష్మీపతి.
1: గలగల పారే చలయేనులలో సరి

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ సి వెంకటరమణ గారు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ సి వెంకటరమణ పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో మొదటి పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట ప్రియా ఓ ప్రియా చిత్రం నుండి ఈ పాట.

0: కోటి విద్యలు కూటి కొరకే.
1: మన రోజువారి జీవితాన్ని నడిపించే చేతులు,
0: మనకు సేవలందించే వృత్తులు.
1: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
0: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
1: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
0: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
1: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,

కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, అగులూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరంతా కోరుతున్న పాట బ్రహ్మ చిత్రం కోసం కేజే యేసుదాస్ చిత్ర పాడిన గురుచరణ్ గీతం, సంగీతం బప్పి లహరి.

0: శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన అంశం విజయవాడ కేంద్రం నుండి.
1: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
2: నమస్కారం అశ్వరరావు గారు.
1: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
2: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషులు పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయము సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది, చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు.
1: అప్పట్లో
2: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
1: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేది
2: అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
1: అంటే ఒక చిన్న ప్రశ్న
2: చెప్పండి,
1: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేదంటారు? మీకు తెలిసి?
2: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
1: నాటికలు, సినిమాలు ఇవన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళు.
2: ఎక్కువగా నాటికలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
1: మీరు గత సుమారు 40 ఏళ్లుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించిన రోజు గుర్తుందంటారా?
2: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణాజిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణాజిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా

0: ప్రసంగమే, నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
1: ఇంకొక ప్రశ్న
0: చెప్పండి.
1: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
0: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైనదని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల అభ్యాసకుల కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన విద్య ప్రబోధ గీతాలను, రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్ళపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన అక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువుగారు రాయపాల్ సుబ్రహ్మణ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువుగారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువుగారు పద్యాలు
0: రాస్తుండేవాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రాం అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపురం కేంద్రంలో, అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు. అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి కేంద్ర అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధుర అనుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో 90 క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను, కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది. మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది. సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది. లలిత సంగీత గీతాలను, కథలు, కథానికలను, వ్యాసాలను కూడా ప్రసారం చేసింది. అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు, జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడా కవితలను, వ్యాసాలను, ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటినీ ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో

0: అందుకు పైగా కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి చదువు వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
0: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్ళు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్ళు, వీధి బండ్ల అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
1: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
0: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలను ఎంతో ఆకట్టుకుంది ఉండేది. రారండోయ్ రారండోయ్ బాలల్లారా రారండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్ళు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ళ ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు. ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. విశ్వసనీయమైన, పారదర్శకమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఉండే సప్లై చైన్ నిర్మించేందుకు భారత్ నెదర్లాండ్స్ కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచం కోవిడ్, అంతర్జాతీయ యుద్దాలు, తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ సవాళ్లను సకాలంలో పరిష్కరించకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధించిన అభివృద్ది తిరోగమనం చెందుతుందన్నారు. దాంతో జనాభాలో ఎక్కువ భాగం మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉందని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేస్తూ,
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: అదేవిధంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. నెలకు $20 బిలియన్ విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని, భారత్లో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని ఇప్పుడు 100కి పైగా ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలో సెమీకండక్టర్ ప్లాంట్ల ఏర్పాటు జరుగుతున్నాయని, ఇప్పటికే కొన్ని చోట్ల మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని తెలిపారు. ఏఐ సమ్మిట్, G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. 21వ శతాబ్దంలో సాంకేతికత, మానవీయ విలువల కలయికతో సాగుతున్న భారతదేశం ప్రపంచానికి ఒక అపారమైన అవకాశాల భూమిగా అవతరించిందని ప్రధాని పేర్కొంటూ,
1: 21వీ సది కా భారత్ అవసరం కి భూమి హై. భారత్ టెక్నాలజీ డ్రివెన్ భీ హై ఔర్ హ్యూమనిటీ డ్రివెన్ భీ హై. భారత్ జితనా ఎన్షియంట్ హై ఉతనా హీ మోడర్న్ బన్ రహా హై. और विकसित भारत की जर्नी में भागीदारी का भी है. मैं नेदरलैंड्स में भारतीय समुदाय के सभी साथियों से कहूंगा, आप भारत में ज्यादा से ज्यादा सहयोग बढ़ाएं. इससे भारत का सामर्थ्य भी बढ़ेगा और आपके इन्वेस्टमेंट पर रिटर्न भी ज्यादा मिलेगा.
0: డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మంత్రి స్పందిస్తూ, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, పరీక్షల సామర్థ్యాన్ని విస్తరించడం, చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడం, విస్తృతమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా డెంగ్యూ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలను నిరంతరం ముమ్మరం చేస్తోందని పేర్కొన్నారు. డెంగ్యూపై జరిగే ఈ పోరాటంలో సమాజంలోని ప్రతి ఒక్కరి క్రియాశీలక భాగస్వామ్యం ఎంతో అత్యవసరమని జేపీ నడ్డా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారతదేశ దర్యాప్తు సంస్థలు ఆపరేషన్ రేస్పిల్ ద్వారా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 182 కోట్ల రూపాయల విలువైన క్యాప్టగాన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ సమాచారాన్ని పంచుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమాసియా దేశాలకు తరలించడానికి సిద్దంగా ఉన్న ఈ డ్రగ్స్ రవాణా ఉదంతాన్ని ముందుగా పసిగట్టడం, అలాగే ఒక విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయడం, డ్రగ్స్పై భారతదేశానికి ఉన్న

జీరో టాలరెన్స్ విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత భూభాగాన్ని రవాణా మార్గంగా వాడుకుంటూ దేశంలోకి ప్రవేశించే లేదా దేశం దాటి వెళ్లే డ్రగ్స్పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ పేపర్ లీకేజ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న పీవీ కులకర్ణి, మరో నిందితురాలు మనీషా వాగ్మరేలను ఢిల్లీ కోర్టు దర్యాప్తు నిమిత్తం 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, విచారణకు వీరిద్దరిని దేశ రాజధాని ఢిల్లీ దాటించి ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిని పరిశీలించిన ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి అజయ్ గుప్తా నిందితులకు సీబీఐ రిమాండ్ విధించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి ఆయోగ్ బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, పశ్చిమ బెంగాల్లో సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లడంపై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం ఈ సమావేశాన్ని నిర్వహించింది. నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ రోహిత్ కుమార్, ప్రోగ్రాం డైరెక్టర్ రాజీవ్ కుమార్ సేన్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రణాళిక గణాంకాల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ పీకే మిశ్రాతో పాటు 9 మందికి పైగా రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్టేట్ సపోర్ట్ మిషన్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ ప్రోగ్రామ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే నీతి ఆయోగ్ ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించినట్లు నీతి ఆయోగ్ ఆ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మార్కుల పునఃపరిశీలన, రీవాల్యుయేషన్కు నోటీసు జారీ చేసింది. తమ ఫలితాల పట్ల సంతృప్తి చెందిన విద్యార్థులు 2 అంచెల సమీక్ష విధానాన్ని ఉపయోగించుకోవచ్చని బోర్డు ఆ నోటీసులో పేర్కొంది. విద్యార్థులు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్డ్ కాపీల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జవాబు పత్రాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వాటి పరిశీలన కోసం లేదా బోర్డు మార్కింగ్ విధానం ఆధారంగా నిర్దిష్ట సమాధానాలను తిరిగి మూల్యాంకనం చేయాలని విద్యార్థులు కోరవచ్చని తెలిపింది. స్కాన్ చేసిన కాపీల కొరకు ఈ నెల 19 నుండి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకు ఒక సబ్జెక్టుకు 700 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. పునఃపరిశీలన, రీవాల్యుయేషన్ దరఖాస్తులను ఈ నెల 26 నుండి 29 తేదీల మధ్య సమర్పించాలని సీబీఎస్ఈ తెలియజేసింది. ఈరోజు సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట ప్రజలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం అద్భుతమైన నైసర్గిక అందాలు, సంపన్న సాంస్కృతిక వారసత్వం, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత ఆ రాష్ట్రాన్ని దేశానికే పర్యావరణ హితమైన సుస్థిర అభివృద్ధికి ఒక మార్గదర్శిగా నిలిపాయని రాష్టపతి కొనియాడారు. భారతదేశ అభివృద్ధిలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రాబోయే కాలంలో కూడా సిక్కిం అభివృద్ధి, ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం తన పూర్తి మద్దతును నిరంతరం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన కోల్కతా 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 116 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడం తక్షణమే నిలిపివేయాలని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేనా సంవాద్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్పష్టం చేశారు. పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద చర్యలను తక్షణమే విరమించాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వాతావరణం. ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ స్పష్టం చేసింది. రాగల 2 రోజుల్లో కేరళం, మాహే, దక్షిణ కర్ణాటక అంతర్గత ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఈశాన్య భారత ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాల నివారణకు భారత్ నెదర్లాండ్స్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డెంగ్యూ నివారణపై అవగాహన పెంచడానికి పౌరులందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం సాధించేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో నీతి

0: బృందం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి ఒక పాట.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఆకాశవాణి కళాకారులు పాడిన జానపద గీతాలు.

పికాలు తంటే తిప్పి తిప్పి కాలు తంటే ఆ సాకిరే ఉపై కాడ సలిమంటలంటదే ఆ సాకిరే ఉపై కాడ సలిమంటలంటదే అమ్మటలంటదే అలాగనంటదే అమైన అంటదే

బొద్దు మీదకి తీసుకుపోయి తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంజమాటగాడు ఆరజీవిరనన్నదే, ఎమ్మ కోడి పంజమాటగాడు ఆరజీవిరనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెనంటదే

पक्कन सबै मिद्य पक्कन सबै మిద్య పక్కకు పోయి రుద్ది రుద్ది కడుగుతాంటే రుద్ది రుద్ది కడుగుతాంటే రుద్ది రుద్ది కడుగుతాంటే రుద్ది రుద్ది కడుగుతాంటే ఎమ్మ కాశీ గంగలోన జలకమర్తి నన్నదే ఎమ్మ కాశీ గంగలోన జలకమర్తి నన్నదే ఆ మాటలంతదే అలాగనంతదే ఆమెనంతదే అలయ్యబడతదే కోడి పిల్ల ఆహా కొయ్యి కొయ్యి.

నూరుతంటే ఎమ్మ పునుగు ఉద్యవాది సెంటు పూసుకుంటేనంటదే, ఎమ్మ పునుగు ఉద్యవాది సెంటు పూసుకుంటానంటదే, ఆ మట్టలంటదే అలాగనంటదే, ఆమెనంటదే అలయ్యబట్టదే, కోడి పిల్ల పొయ్యింగ.

ఒక్క గంటెడు కూర కోటి పైన పోసుకుంటే, పువ్వ పైన పోసుకుంటే, కోటి పైన పోసుకుంటే, పువ్వ పైన పోసుకుంటే, ఎమ్మ మల్లె పరువు పైన నేను పండుకున్నానంటదే, ఎమ్మ మల్లె పరువు పైన నేను పండుకున్నా.

శివులకు తోడు కమ్మలు జత శివులకు తోడు కమ్మలు జత కాళ్ళకు ఎండి కడియాలు జత కాళ్ళకు ఎండి కడియాలు జత కడుముకు గజ్జలు డానము జత కవరము ఎండి కుప్పెలు జత నా మాట అఖిల నా మాట.

కట్టుకోను పట్టుకోకలు జత్త, కట్టుకోను పట్టుకోకలు జత్త, ముత్యాల పట్టు రైకులు చెత్త, చేతులకు రంగురంగుల గాజులు చెత్త, ఎడలోకి సన్న జాజి మొగ్గలు జత్త, మెడలోకి పచ్చ పచ్చ పూసలు జత్త, పెద్ద బెల్లం తిరుగు గడలు కోనిస్తా నా మాట.

0: శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి కళాకారులు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: Good evening. This is Akashwani and I am Valsa Williams with the news at 9.

0: కోటి విద్యలు కూటి కొరకే.
1: మన రోజువారి జీవితాన్ని నడిపించే చేతులు,
0: మనకు సేవలందించే వృత్తులు.
1: కానీ చాలాసార్లు మనం గమనించని మనుషులు,
0: ఎక్కువసార్లు మనం పట్టించుకోని పనులు.
1: హోటళ్లలో శుభ్రత కోసం పనిచేసే కార్మికుల నుంచి
0: మురికి కాలువల్లో పనిచేసే సాహస వీరుల వరకు,
1: బస్సు డ్రైవర్లు, కండక్టర్లు,
0: చెప్పులు కుట్టేవారు, పండ్ల బండ్లవారు,
1: ప్రతి వృత్తి వెనుక ఒక కథ ఉంది.
0: ప్రతి చెమట చుక్క వెనుక ఒక గౌరవం ఉంది.
1: వృత్తి గౌరవాన్ని, మానవీయ విలువలను వెలిగించే ఒక ప్రత్యేక కార్యక్రమం.

0: కూటి కొరకే
1: మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం నుండి
0: ఆదివారం ఉదయం 7:30
1: తప్పక వినండి.
0: కోటి విద్యలు కూటి కొరకే.
2: కార్యక్రమంలో తర్వాత పాట మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన గీతం, సంగీతం ఘంటసాల

కార్యక్రమంలో తర్వాత పాట నిన్ను కోరి చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం గోపీసుందర్.

కార్యక్రమంలో తర్వాత పాట నా ఆటోగ్రాఫ్ చిత్రం కోసం. చిత్ర పాడిన గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.

0: अब तक आप सुन रहे थे राग आभोगी। इसी के साथ आज का संगीत का अखिल भारतीय कार्यक्रम अब संपन्न होता है, जिसमें आप सुन रहे थे पंडित कैवल्य कुमार गुरव का गायन। आपके साथ तबले पर पंडित जडेश हुगार और हारमोनियम पर डॉक्टर सुधांशु कुलकर्णी साथ दे रहे थे। यह कार्यक्रम आकाशवाणी धारवाड़ केंद्र में रिकॉर्ड किया गया और आकाशवाणी दिल्ली केंद्र से रिले किया गया।
1: That was Raag Abhogi. With that, we come to the end of tonight's national program of music, in which you were listening to a vocal recital by Pandit Kaivalya Kumar Gurav. He was accompanied on the tabla by Pandit Jadesh Hugar and on the harmonium by Dr. Sudhamshu Kulkarni. This program was recorded earlier in the studios of Akashwani Dharwad and relayed from Akashwani Delhi.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి ప్రసారాలు 6:10 వెంకటాద్రి స్వామి కీర్తనలు 7వ భాగం వినవచ్చు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీమతి కె శ్రీసాయి లక్ష్మి. 6:35 సేద్యపు శుద్ధుల శీర్షికన ఉలవ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారు అందించే వివరాలు. 7:15 భగవద్గీత పారాయణం. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక కోటి విద్యలు కూటి కొరకే 11వ సంచిక. ఈ వారం అతిథి సంజిరెడ్డి, సిమెంట్ ఇటుకల తయారీదారు. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన. ఇంకా స్తుతిమాల కార్యక్రమంలో క్రైస్తవ భక్తి గీతాలు వినవచ్చు. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ. 8:35 హలో అభిలాష. 9:30 గోదావరి నాదఝరి రూపకం. రచన శ్రీ ఎస్వి సాయి హర్షిత్. నిర్వహణ శ్రీ ముళ్ళగిరి హరి. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు. 12:10 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు. రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం హై స్కూల్ ఫర్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఆర్డిటి విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన సత్య హరిశ్చంద్ర నాటకం నుండి కాటిసీను పద్యాలు. వినిపిస్తున్నవారు శ్రీ ఎంసి వెంకటేశ్వర్లు. 7:45 శ్రీమతి ఆర్ మహాలక్ష్మి పాడిన లలిత గీతాలు. 8:00 రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:45 రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం. రచన డాక్టర్ మహిదర్ నళిని మోహన్ రావు. నిర్వహణ శ్రీమతి దుర్గా జానకి. ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఆకాశవాణి విజయ

విజయవాడ కేంద్ర సమర్పణ. 8:45 రుద్రాక్ష పెళ్లి. సంగీత రూపకం రచన డాక్టర్ మహిదర్ నళిని మోహన్ రావు. నిర్వహణ శ్రీమతి దుర్గా జానకి.